ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 2వ రోజు, ఆంగ్ల సంవత్సరం 2026 మే నెల 22వ తేదీ శుక్రవారం. సమయం 5:58 దాటి 20 సెకండ్లు. 101.7 MHz పై ఈనాటి ఉదయ ప్రసారం ప్రారంభం. శ్రోతలకు సుప్రభాతం. మా ప్రసారాలకు స్వాగతం.

శ్రోతలు దేశభక్తి గీతం వింటున్నారు. సమయం 6:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రీ దుర్గా పంచరత్నం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగు మాట వినిపిస్తున్నారు. శ్రీ గొల్లాపిన్ని శేషాచలం గారు.
1: జీవితాన్ని కాచి వడబోసి తమ అనుభవాల స్మృతులలో నుంచి తమ తరువాతి తరాలకు తడబాటు కలగకూడని విధంగా చేసిన ఉపదేశాలను మనం మనకందించిన మహానుభావులను మరువరాదు. వారి సందేశాలను శ్రద్ధతో తెలుసుకొని సాధనలో ఉంచుకొని మనమందరము సార్థకమైన మానవ జీవితాన్ని గడపాలి. పూర్వీకుల సహాయం మానవాడికి మహోపకారం చేస్తోంది. ఊర్ధ్వోర్ధ్వమారుహ యదర్థ జాతం ధీ పశ్యతి శాంతిమవేదయంతీ పదం పురాద్యై పరికల్పితానాం వివేక సోపాన పరంపరాణాం. ఒక భవనానికి గల సోపానాల వల్ల ఏ శ్రమ లేకుండా మేడపైకి ఎక్కగలుగుతున్నామో, అదే లేకున్నచో పైభాగాన్ని అందుకోవడానికి ఎంతో శ్రమ పడుతున్నామో, అట్లే పరమార్థతత్వాన్ని గ్రహించాలంటే మన పూర్వీకులు వేసిన మార్గంలో పరమార్థతత్వాన్ని వారి కృషి పట్టుదలల ఆధారంతో శ్రమ ఏమాత్రం కలగకుండా అధిరోహించాలి. వారి దివ్యానుగ్రహం మన వివేక సోపానాల పరంపరలను పరికల్పించుకోవాలి. ఒక మంచిని ఆదర్శంగా మరీ కొందరు పాటించి 10 మందిని ఆచరింపజేసుకోవాలి. అప్పుడే పూర్వీకుల కృషి మరవరాని మధురానుగమనం అవుతుంది, అమృత మార్గంలో నడిపిస్తుంది. శనైః పంథాః శనైః కంధాః శనైః పర్వతబంధనం శనైర్విద్యా శనైర్విత్తం పంచైతాని శనై శనైః. దేశకాల పరిస్థితులను బట్టి అనుభవజ్ఞులు చెప్పిన విషయాలను విని అందులోని మర్మాలను గ్రహించాలి. మార్గాన్ని నిర్దేశించడం, బొంత కుట్టడం, పర్వతాన్ని దాటి వెళ్ళడం, విద్య నేర్వడం, ధన సంపాదనం అను ఈ 5 పనులను చాలా నిదానంగా ఓర్పుతో మెల్లమెల్లగా చేయవలెను. తొందరపాటు పడుట వలన కష్టాల్లో నష్టాల్లో అపాయంలో అపార్థంలో ఆపదలో పడవలసి వస్తుంది. కావున పెద్దల మాట పెరుగన్నపు ముద్దగా, అనుభవజ్ఞుల బాట ఆదర్శమన్నితగా భావించి ప్రవర్తిల్లవడననుట సత్యం. జీవితానుభవజ్ఞుడైన కరుణశ్రీ గారు బ్రతుకును రైలు బండితో సమన్వయించి సంభావించి రూపక చిత్రము నిరూపించినారు. చూడండి, బ్రతుకొక చిత్రమైన పొగబండి అయోమయ మార్గమందునద్భుతముగ పర్వులెత్తు దిగిపోదురు ఒత్తురు కొత్త యాత్రికుల్ ప్రతి మజిలీకి ఇక్కటుల పాలగు టిక్కెటు లేనివాడు జాగ్రత్త గజ దొంగలుందురు దగాపడిపోదు రెప్పవాల్చిన. ఎంతో గొప్ప జీవిత సత్యం ఇది. మన బ్రతుకులు చిత్రమైనవి, రైలుబండిలాగా అయోమయ మార్గంలో అంటే ఇనుపదారుల్లో నడిచిపోతూ ఉంది. జీవితములు రైల్లో వలె కొత్తవారు, భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు మొదలగువారు ఆయా సమయానుగుణంగా స్టేషన్లో వలె వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అయితే ఉత్తమ గమ్యానికి గతులకు ధర్మ కర్మమనే టికెట్ లేని జీవి లేదా ప్రయాణికుడు కష్టాల్లో పడతాడు. మనలో ఉన్న 6 దొంగలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు రైలు దొంగల వలె వెంటబడుతూ ఉంటారు. అజాగ్రత్తగా ఉన్నచో, అజ్ఞానమను నిద్రలో ఉన్నచో జీవితంలో దగాపడిపోయేదవని ఎంత చక్కగా సందేశం ఇచ్చారు. అటులనే ఆ మహాకవి కావు కావు అన్నటి కాకిగోలకు గంభీరమైన విషయమును సులభముగా మన అందరికీ అర్థమగునట్లు ప్రబోధించుట రససిద్ధిని పొందింపజేస్తుంది. స్థిరములు కావు కావు చల జీవితములు సిరి సంపదలు సుఖంకరములు కావు కావు పలు గద్దెలు మిద్దెలు ఆత్మశాంతి కాకరములు కావు కావు నవకమ్ములు నిత్యము కావు కావటం సరసు నుండె కాకి కనుమల్లదిగో బహురాము గోరిపై. అశాశ్వతములైన వారిని శాశ్వతములని భ్రమపడు వారికి ఇచ్చిన మనోజ్ఞమైన జీవిత సత్యమును అర్థం చేసుకుని ఆచరించుకుని నేర్పు కృతబుద్ధులైన మనం ప్రయత్నంతో సాధించుకునేదముగాక. ఓం తచ్చత్.
0: శ్రీ గొల్లాపిన్ని శేషాచలం గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి.

0: ణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధులు అందజేస్తున్నారు డాక్టర్ ఎస్వి శేషగిరి గారు.
1: ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే సంవత్సరం పొడవునా ఉపాధిని కల్పించే వ్యవసాయ సంబంధమైన పరిశ్రమ పట్టు పరిశ్రమ అన్నమాట. ముఖ్యంగా ప్రపంచ ముడిపట్టు ఉత్పత్తిలో మన దేశం చైనా తర్వాత 2వ స్థానంలో ఉంది. ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రముఖమైన స్థానాన్ని కల్పించున్నాయన్నమాట. ముఖ్యంగా ఈ పట్టు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే సంవత్సరం పొడుగునా ఈ పట్టు పరిశ్రమ చేపట్టిన రైతులు చాలా విజయవంతంగా పంటలు తీయడంలో కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ మధ్యకాలంలో రైతులు తెలుసుకోవడం వల్ల చాలా విజయవంతమైన పంటలు తీయగలుగుతున్నారు. కాకపోతే కొంతమంది రైతులు మాత్రము ఇంకా ఏదో రకరకాల సాంకేతిక కారణాల వల్ల వాళ్ళు కొన్ని సందర్భాల్లో పంటలను విజయవంతంగా తీయలేకపోతున్నారు అన్నమాట. అంటే వాళ్ళు చాలా వరకు మంచి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం తెలిసినప్పటికీ ఏదో చిన్న చిన్న తప్పిదాలు చేయడం వల్ల వాళ్ళ దగ్గర పంటలు పోయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బైవోల్టిన్ పెంచేటప్పుడు ఎటువంటి పరిజ్ఞానం ఉండాలి, లేదా సంకరజాతి పట్టు వంగడాలు పెంచేటప్పుడు ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉండాలనేది రైతులకు అవగాహన ఉండడం ఎంతో అవసరం. ఎందుకంటే సంకరజాతి పట్టు వంగడాలతో పోలిస్తే బైవోల్టిన్ పట్టు వంగడాలను పెంచేటప్పుడు ప్రముఖంగా సాంకేతిక పద్ధతులను ఖచ్చితంగా వాటికి కావలసిన విధంగా మెయింటైన్ చేస్తేనే, అంటే యాజమాన్యం చేయగలిగితేనే మనము ఈ పట్టు పరిశ్రమలో ముఖ్యంగా బైవోల్టిన్ పట్టు పురుగుల పెంపకంలో మనము మంచి దిగుబడులు తీసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. మామూలుగా చూస్తే ఏదైనా ఒక మంచి రైతు అంటే సక్సెస్ఫుల్గా మంచి దిగుబడులు సాధించినాడు అంటే ఆ రైతు యొక్క విజయగాథలో ముఖ్యంగా ప్రముఖంగా చెప్పాలంటే మల్బరీ యొక్క ఆకు నాణ్యత, వాతావరణ పరిస్థితులు ప్రముఖమైన పాత్రను పోషిస్తాయి. అంటే రైతు దగ్గర మంచి పంటలు రావాలి అంటే ఖచ్చితంగా వాతావరణం బాగా ఉండి, ముఖ్యంగా మల్బరీ యొక్క ఆకు నాణ్యత బాగా ఉంటే రైతు దగ్గర ఈ పట్టుపురుగుల పెంపకంలో విజయవంతంగా మంచి గూళ్ళ దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే రైతులు పట్టుపురుగుల పెంపకంలో గల సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకోవడంతో పాటు ముఖ్యంగా వాళ్ళు మల్బరీ తోటల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా చాలా వరకు ఇంపార్టెన్స్ ఇక్కడ విషయం. ఎందుకంటే మల్బరీ యొక్క నాకు నాణ్యత బాగా ఉంటేనే మన పట్టుపురుగుల పెంపకంలో పట్టుపురుగులు ఆరోగ్యవంతంగా పెరిగి మంచి పట్టుపురుగుల దిగుబడినిచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే మల్బరీ యొక్క ఆకు నాణ్యత కొరకు రైతులు ఏం చేయాలి, అంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే మల్బరీ యొక్క ఆకు నాణ్యత వస్తుంది అనేది కూడా మనం చాలా ప్రముఖంగా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మల్బరీ యొక్క ఆకు నాణ్యత మీద సక్సెస్ మనం పట్టుపురుగుల పెంపకంలో విజయం సాధించడానికి చాలా రకాల అవకాశం ఉందన్నమాట. అందుకోసము రైతు సోదరులు ముఖ్యంగా వాళ్ళు మల్బరీ తోటలను ఎస్టాబ్లిష్ చేసుకునేటప్పుడు, అంటే వాళ్ళు మల్బరీ తోటలను మొదటగా పెట్టుకునేటప్పుడే అంటే అధిక దిగుబడినిచ్చే మల్బరీ వంగడాలను వాళ్ళు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు దేశవాళీ రకాలు ఉండేటివి, ఈ మధ్య కాలంలో బాగా రైతుల వద్ద ఆల్రెడీ పాపులర్ అయిన V1 వెరైటీ ఉంది. V1 వెరైటీ తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన G2 G4 వెరైటీలు చాలా ప్రముఖంగా కూడా ఇక్కడ రైతుల దగ్గర ఆదరణ పొంది ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ రైతుల దగ్గర ఈ ముఖ్యంగా ఈ G2 గురించి చెప్పుకోవాల్సి వస్తే G2 వెరైటీ గురించి మామూలుగా చాకీ పురుగులకు బాగా ఉంటుంది, కాకపోతే G4 వెరైటీ మాత్రం పెద్ద పురుగుల పెంపకానికి చాలా అనుకూలమైన మంచిది వంగడం అన్నమాట. అంటే రైతులు అది మన మల్బరీ తోటల పెంపకంను చేపట్టేటప్పుడే వారి యొక్క మల్బరీ తోటల్లో ఎటువంటి మల్బరీ రకాన్ని ఎన్నుకుంటున్నాము అనేది కూడా చాలా వరకు ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అన్నమాట. దాని తర్వాత ప్రముఖంగా చెప్పాలంటే సమయానుకూలంగా అంతర కృషి చేయాల్సి ఉంటుంది. అంటే ఇంటర్ కల్టివేషన్ రైతులు ఏ సమయంలో ఏం చేయాలనో పోస్ట్ పోన్ చేయకుండా విషయాన్ని సమయానుకూలంగా చేయాల్సి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా కనీసం రైతు సోదరులు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలామంది రసాయనిక ఎరువులు మాత్రమే వాడుతూ ఉన్నారు. అలా కాకుండా చాలామంది ఎందుకంటే రసాయనిక ఎరువులు వాడితే మల్బరీ తోటలో ఆకు తొందరగా వస్తున్న ఒక అపోహ ఉందండి. కాకపోతే అది వాస్తవం అయినప్పటికీ కానీ ఆ యొక్క ఆకులో ఉండవలసిన ఆకు నాణ్యత ఉండకపోవడం వల్ల రైతులు పట్టుపురుగులు ముఖ్యంగా ఆహారంగా తిన్నప్పటికీ వాటి యొక్క సైజు అంతగా రావడం లేదన్నమాట. అందుకోసమని చెప్పేసి ఈ రైతు సోదరులు ఖచ్చితంగా ఈ సేంద్రియ ఎరువులను ఉపయోగించేటప్పుడు ఎకరానికి మినిమము 8 టన్నుల పశువుల ఎరువు 2 దఫాలుగా వాడవలసి ఉంటుందన్నమాట. అనగా మొదటి దశగా అంటే మే జూన్లో ఒకసారి 4 టన్నులు, అదేవిధంగా

0: అక్టోబర్ నవంబర్లో కూడా ఒక 4 టన్నుల సేంద్రియ ఎరువులు ఉపయోగించినట్లయితే చాలా అనుకూలంగా మంచిగా ఆకు దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే అదేవిధంగా ఇక్కడ రసాయనిక ఎరువులు కూడా ఎలా వాడుతున్నారు, మనం యాక్చువల్గా చెప్పాలంటే నిజానికి చెప్పాలంటే 1 హెక్టార్కు 350 కేజీల నత్రజని, 140 కేజీల ఫాస్ఫరస్, 140 కేజీల పొటాష్ వాడమని చెప్తూ ఉంటాము. కాకపోతే రైతు సోదరులు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం వచ్చేసి వారి యొక్క నేల పరీక్షను చేయించుకొని, అంటే సాయిల్ టెస్టింగ్ చేసిన తర్వాతనే వారు గిన నిజంగా ఈ యొక్క మోతాదును వారి సూచన మేరకిన వాడినట్లయితే రైతుల యొక్క ఆదాయము సేవ్ కావడమే కాకుండా వారి యొక్క ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా మనము మల్బరీ తోటల్లో ఎంతవరకు ఎటువంటి మోతాదులో ఎరువులు వేయాలి అన్నదానికి నిక్కచ్చిగా వేయడం వల్ల మన యొక్క నేల యొక్క సారం పోకుండా ఉండడంతో కాకుండా అదేవిధంగా మల్బరీ యొక్క ఆకు నాణ్యత వచ్చేదానికి కూడా అన్ని రకాలుగా అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా పోతే ముఖ్యంగా ఇక్కడ రైతు సోదరులు తెలుసుకోవాల్సి వచ్చేసి ఇంకొక విషయము, వాతావరణ స్థితులను బట్టి నేల పరిస్థితిని బట్టి కూడా మనము దీనికి నీటి పారుదల వసతి మనం కల్పించాలన్నమాట. అంటే ఇరిగేషన్ ఇక్కడ ఎటు ఎన్ని రోజుల గ్యాప్తో పెడుతున్నాము, ఎందుకంటే మనము మల్బరీ తోటలను పెంచేదే మనం మల్బరీ యొక్క ఆకు కోసం కాబట్టి మల్బరీ యొక్క ఆకు నాణ్యత బాగా ఉండాలి అంటే ఖచ్చితంగా సమయానుకూలంగా వాటికి నీటి పారుదల వసతి కూడా కల్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు అన్ని జాగ్రత్తలు తీసుకొని కూడా వాళ్ళు పంట వచ్చిన తర్వాత, అంటే మల్బరీ ఆకు కరెక్ట్గా కోతకు వచ్చిన తర్వాత కూడా ఏదో కొన్ని కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో వాళ్ళు దాన్ని ఇమీడియట్గా పట్టుపుల పెంపకం చేపట్టకుండా కొన్నిసార్లు పోస్ట్ పోన్ చేయడం వల్ల వాటి యొక్క మల్బరీ యొక్క ఆకు నాణ్యత లోపించడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం రైతు సోదరులు సాధ్యమైనంత వరకు తమ యొక్క ప్రూనింగ్ చేసిన తర్వాత, అంటే తోటలను ప్రూనింగ్ చేసిన తర్వాత 45 నుంచి 50 రోజుల తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మల్బరీ పట్టుపురుగులు తెచ్చుకొని వాళ్ళు దీన్ని పెంపకానికి ఈ మల్బరీ ఆకును ఆహారంగా ఉపయోగించాలన్నమాట. ఈ రకంగా చేస్తే అంటే మనం ఎంతో కష్టపడి చేసే మల్బరీ యొక్క ఆకు నాణ్యత కాపాడుకోవడంతో పాటు సకాలంగా సవ్యంగా మనం ఈ ఆకును ఉపయోగించడం వల్ల ఆ రకమైన పట్టుపురుగులు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా పోతే ముఖ్యంగా అందుకే దాన్ని అంటారు సకాలంలో మల్బరీ కోత సక్రమమైన పట్టు పంటకు ఎంతో ప్రముఖంగా ఉంటుందని చెప్పి అంటామన్నమాట. ఈ రకంగా అంటే సమయానుకూలంగా అంతరకృషి చేయడంతో పాటు ముఖ్యంగా సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు చేయడము, రసాయనిక ఎరువులు వాడడంతో పాటు ఇవన్నీ చేయడం వల్ల మనకు కావలసిన మల్బరీ యొక్క ఆకు నాణ్యత అన్ని రకాలుగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇవన్నీ ప్రముఖ సో మనము ఇక్కడ మల్బరీ యొక్క ఆకు నాణ్యత ఏం చేయాలో తెలుసుకున్నాము. ఇక తదుపరి చెప్పాలంటే మన పట్టుపురుగుల పెంపకంలో ప్రముఖంగా చెప్పాల్సిన విషయము మనము డిసిన్ఫెక్షన్, అంటే వ్యాధికారక క్రిము నిర్మూలన. అంటే వ్యాధికారక క్రిము నిర్మూలన అంటే దాన్ని డిసిన్ఫెక్షన్ అంటామన్నమాట. అంటే పట్టుపురుగులకు ఏంటంటే ఒకసారి రోగం వచ్చిందంటే అది ఏదో ఒక దశలో ఖచ్చితంగా చనిపోతుంది. అంటే పట్టుపురుగులకు ముందు జాగ్రత్త తప్ప వేరే మార్గం లేదన్నమాట. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్. అంటే ఇక్కడ పట్టుపురుగులకు ముందు జాగ్రత్తగానే వాటికి ఏ రకమైన వ్యాధులు రాకుండా ఉండేదాని కోసం మనం డిసిన్ఫెక్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట.
1: సేద్యపు శుద్ధులు విన్నారు. అందజేసిన వారు డాక్టర్ ఎస్వి శేషగిరి గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వార్తల వివరాలు. భారత ఉపరాష్ట్రపతి

0: సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిన్న ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు శాసనసభ్యురాలు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండడంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి ఈ తరహా విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort. Those who have come successfully in the examinations with the colorful marks and especially from the rural background and in particular they have studied in the government schools. I will tell you one thing, if we can bear the sufferings, that means we are going to be successful in life.
0: Andhra Pradesh Prabhutvam aamodam pondina అన్ని ప్రాజెక్టుల పనులను ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సు ఒప్పందాలు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు అనుమతులు, ప్రాజెక్టుల పురోగతి, ఉద్యోగాల వివరాల కోసం సింగిల్ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో పర్యావరణ హిత సాంకేతికత వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పంచాయతీలో వడపోత ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లోగా శుభ్రం చేయాలని ఆదేశించారు. గృహ అవసరాలకు పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఆమోదించిన గ్రామీణ తాగునీటి పథకాల పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని మార్గనిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వియంత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 103 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. 100 రోజుల ప్రత్యేక ప్రణాళికల కారణంగా ఈసారి 10వ తరగతి ఫలితాలు మెరుగ్గా వచ్చాయని మంత్రి పేర్కొంటూ,
2: పిల్లలకి ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా చట్టాల మీద అవగాహన కలగాలి, అదేవిధంగా వాళ్ళకి హౌ టు లెర్న్ అనే కన్నా హౌ టు గ్రో అన్నది కూడా పుస్తకాల నుంచి రావాలి. అంటే ఈరోజు టీచర్స్ మీద కూడా ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా టాపర్స్, మీ అందరికీ కూడా ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్ అవ్వాలని తప్పని ఉండాలి. దీంతో పాటు ఎప్పుడు కూడా తల్లిదండ్రులని మనం ఏం చేసినా తల్లిదండ్రులు కనపడ నుంచి ఒక ఆలోచన చేసుకోవాలి.
0: తెలంగాణలో మొక్కజొన్న, జొన్న, ఆయిల్ పామ్, పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రిని కలిసి నిన్న పలు వినతి పత్రాలు సమర్పించారు. మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర నోడల్ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయిల్ పామ్ దిగుమతి సుంకం పెంచాలని, హెచ్ పత్తిపై జాతీయ విధానం ప్రకటించాలని కోరారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం వంటి కేంద్ర పథకాలకు తెలంగాణకు కేటాయిస్తున్న నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి శ్రీ జే నానిబాబు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్ను ఉత్పత్తి చేసి మన విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములపై శాశ్వత హక్కులు అందిస్తున్నామని రెవెన్యూ

0: శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 160,000 ఎకరాల భూములను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నివాసాలు కోల్పోతున్న నంద్యాల బొగ్గులైన్ బాధితులకు అండగా ఉంటామని, వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్నమిటి ఫరూక్ తెలిపారు. నంద్యాలలో బొగ్గులైన బాధితుల కోసం స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా మంత్రి అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, బొగ్గులైన బాధితులకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ పురుషులు మహిళల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిన్న ఘనంగా ముగిశాయి. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ సమాఖ్య కామన్వెల్త్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు జి హరీష్ మాథూర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు అమలాపురం వేదిక కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా హరీష్ మాథూర్ తెలియజేస్తూ,
1: పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని అక్కడికి సెలెక్షన్ క్రైటీరియా ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. జూనియర్, సబ్ జూనియర్, మెన్ అండ్ ఉమెన్ ఈ 4 కేటగిరీలో ఎన్నుకోవడం జరిగింది. పిల్లల విషయంలోకి వచ్చేటప్పుడు వారిని ప్రోత్సహించాల్సిన మనం ముఖ్య ఆలోచన ఉండాలని చెప్పి, ఇక్కడ ఉన్న పిల్లలు ఇంకా 12 స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు పోటీ చేయాలనే ఒక ఆలోచనతో వీరందరినీ మనం అందరం కూడా ప్రోత్సహించాలని చెప్పి అన్ని పార్టీలు కూడా కలిసి రావడం దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదం కూడా తెలుపకుండా, అసలు ఎక్కడ కూడా ఎక్కువ ఇబ్బందులు రానివ్వకుండా అందరినీ ప్లేయర్ని అన్ని విధాలుగా కూడా ఆదుకుంటూ చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
0: తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు పర్యాటక రంగం కీలకమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత, కనీస వసతులు, ఆధునిక టెంట్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 10 జిల్లాల్లోని 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలుగా నమోదైందని తెలిపింది. తెలంగాణలో ఈరోజు, రేపు కూడా పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా పెద్దపల్లి జిల్లా, ముత్తారం, సూర్యాపేట జిల్లా, మునగాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, నేటి ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7:15 భగవద్గీత పారాయణం విజయవాడ కేంద్రం నుండి, ఏడు గంటల 20 నిమిషాలకు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక నాతే కలాం, ఆ తర్వాత డాక్టర్ గారి సలహాలు, చర్మ సంరక్షణ గురించి డాక్టర్ లెక్కల శ్రీదేవి గారితో పరిచయం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి. 8:35 చిత్రసీమ.

9 గంటలకు వేమన విశ్వదృష్టి. శ్రీ యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 3వ భాగం. ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ప్రసారం. 9:30 అభిలాష. ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు. 10 గంటలకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 9:00 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 5 గంటలకు లేపాక్షి. ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు. 5:30 యువవాణి. యువజనుల కార్యక్రమంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా, ఈ అంశం గురించి డాక్టర్ పి శ్రీదేవి గారి ప్రసంగం. అనంతరం కుమారి ఎంజీ స్నేహ, అలాగే కుమారి కె సాయి శృతి పాడిన లలిత గీతాలు. 6:30 చిత్రసీమ. రాత్రి 7:15 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ యు నాగన్న వినిపిస్తున్న ఉరుముల పాటలు. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి. 8:00 అభిలాష. ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన, చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా ఆకాశవాణి అనంతపురం కేంద్రం తొలి కార్యక్రమ నిర్వహణ అధికారి, విశ్రాంత ఉప సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:30 జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:45 ఫీవర్ నాటిక, రచన శ్రీ కవికుమార్, నిర్వహణ శ్రీ ఎస్బి రామ్మూర్తి. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, అలాగే 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మొదలి మురళీకృష్ణ గారి గానం. రాత్రి 10:00 ఇంద్రధనస్సు. ఇవి నేటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు లలిత సంగీతం.

ఘంటసాల గానం చేసిన తెలుగు భారతి వింటున్నారు. సమయం 7:05 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో వార్తా ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. నిన్న న్యూఢిల్లీ చేరుకున్న నికోస్ క్రిస్టోడౌలిడిస్ విమానాశ్రయంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయం

0: మంత్రి అజయ్దత్తా ఘన స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడు ముంబై కూడా సందర్శించారు. ఆయనతో పాటు సైప్రస్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. క్రైస్టో డౌలిడెస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలు చేర్చారు. వీటితో పాటు బహుళ పాక్షిక వేదికల్లో సహకారంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్చుకున్నారు. పర్యటనకు వచ్చిన అతిథి గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం విందిస్తారు. సైప్రస్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. గత ఏడాది జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో జరిపిన చారిత్రాత్మక పర్యటన ముగిసిన ఏడాదిలోపే సైప్రస్ అధ్యక్షుడి పర్యటన జరుగుతుంది. అంతకుముందు గత రెండు దశాబ్దాల్లో ఒక భారతీయ ప్రధానమంత్రి సైప్రస్ను సందర్శించడం ఇదే మొదటిసారి. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కు సైప్రస్ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సైప్రస్ దేశాల మధ్య కాలపరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉందని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండు దేశాలు తమ 65 సంవత్సరాల దౌత్య సంబంధాన్ని పూర్తి చేసుకోనున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేస్తుంది. భారత్ ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం ధరలు పెరిగి భారత్ ప్రభావితం కావడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వీడన్ భారతదేశ పర్యటనకు బయలుదేరే ముందు మయామిలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు.
1: Great ally, a great partner. We do a lot of good work with them. And so it is an important trip. I'm glad we're able to do it because I think there'll be a lot for us to talk about. And we'll also meet with the Quad there, which is important. Something, I think my first meeting as Secretary of State was with the Quad. So I believe like I got sworn in, I did the thing in the lobby, and then I went right upstairs and that was my first meeting. And I'm glad we're able to do it now in India. And we're going to do one later in the year as well.
0: Bharat. అమెరికాకు గొప్ప భాగస్వామి అని అభివర్ణించిన ఆయన క్వాడ్ కూటమి దేశాల మంత్రులను కూడా కలిసే అవకాశం లభిస్తున్నందుకు తన పర్యటన ఎంతో కీలకమైందన్నారు. ఈ నెల 23 తేదీ నుంచి 26 తేదీ వరకు మార్కో రూబియో భారతదేశంలో పర్యటిస్తారు. కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ సందర్శిస్తారు. ఈ నెల 26 తేదీన క్వాడ్ సమావేశం నిర్వహిస్తారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. మార్కు రూబియోతో పాటు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి మొటెగి తోషిమిట్సు కూడా హాజరవుతారు. ఉత్పాదకత అనేది ఈనాడు కేవలం సమర్థతకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిఘటన శక్తి, ఆవిష్కరణలు, సమగ్ర వృద్ధి కూడా కలిగి ఉంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ పాలక మండలి 68వ సర్వసభ్య సమావేశం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సాంకేతిక సుస్థిరత, మారుతున్న ప్రపంచ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న తరుణంలో ఏపీఓ పరివర్తనాత్మక దశలో భాగస్వామ్యం వహించే అవకాశం భారత్కు తగ్గడం గర్వకారణమని గోయల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చేపట్టిన సంస్కరణ ప్రస్తావిస్తూ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలను ఉత్పాదక ఆధారిత మార్పులకు నిదర్శనాలుగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బయట నుంచి రాజస్థాన్లో 2 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే సౌకర్యాలను దేశానికి అంకితం చేస్తారు. రైల్వే మంత్రి ఉదయం 11 గంటలకు జోధ్పూర్ చేరుకుని అక్కడ వివిధ రైలు సేవలు ప్రారంభిస్తారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గతంలో కేవలం 8 కోచ్లతో నడిచిన జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచ్లకు విస్తరించి ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు.

0: అంతేకాకుండా సబర్మతి జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను జైసల్మేర్కు పొడిగించే కార్యక్రమాన్ని కూడా వైష్ణవ్ ప్రారంభిస్తారు. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ 2024 ఆగస్టులో రాత్రి భోజన సమయం నుంచి ఆమె అంత్యక్రియల వరకు జరిగిన పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు సీబీఐకి చెందిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. 2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆ యువ వైద్యురాలిపై ఆసుపత్రిలోనే అత్యాచారం హత్య జరగడం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సమాజంలో తీవ్ర ఆగ్రహ వేశాలకు దారితీసింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆధారాలను ధ్వంసం చేశారని, ఉదంతాన్ని తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. నిన్న జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోషల్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ బృందానికి సీబీఐ జాయింట్ డైరెక్టర్ నాయకత్వం వహిస్తారని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు వచ్చిన 48 గంటల్లోగా ఈ బృందంలోని మిగిలిన ఇద్దరు సభ్యుల పేర్లు కూడా నియమిస్తారు. నలభై మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంసా బుర్హాన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2019లో కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఈ దాడిలో సీఆర్పీఎఫ్ సిబ్బంది ఘోర మరణానికి గురయ్యారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు నిన్న తన కార్యాలయం నుంచి బయటికి వచ్చిన వెంటనే హంజా బుర్హాన్ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. 2026-27 పర్యాటక సీజన్ కోసం అప్గ్రేడ్ చేసిన సరికొత్త గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలును ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రయాణికుల కోసం ఇందులో మెరుగైన ఆన్బోర్డ్ వసతులతో పాటు అనేక ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. దక్షిణ భారతదేశంలో సంపన్న సాంప్రదాయ వారసత్వాన్ని, అందమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబించేలాగా పేరుగాంచిన గోల్డెన్ చారియట్ రైలు ఆధునిక సౌకర్యాలతో సరికొత్త రూపంలో తిరిగి వస్తోందని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 89 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 13.4 ఓవర్లలో కేవలం 140 పరుగులకి కుప్పకూలింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రైస్టో డౌలిడెస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. 18వ శ్లోకం.

జ్ఞానం, సర్వవిధమైన జ్ఞాన సాధనము. జ్ఞేయం సర్వవిధమైన జ్ఞాన విషయము, అంటే తెలుసుకోదగిన విషయాలు. పరిజ్ఞాత శరీరధారి అయిన భోక్త అని. కర్మచోదన కర్మలను ప్రవర్తింపజేసేది. త్రివిధ మూడు రకాలుగా ఉంది. కరణం ఇంద్రియాదులైన పనిముట్లు. కర్మ ఫలసిద్ధి కోసం కర్త చేసే పని. కర్త ఇంద్రియాల చేత పనిచేయించే జీవుడు. ఇతి అని. కర్మ సంగ్రహ కర్మకు గల ఆశ్రయము త్రివిధ మూడు రకాలుగా ఉంది.

అర్జున, ఒకడు కర్త కావాలంటే అతడి ద్వారా ఒక కర్మ జరగాలి. కర్మ జరగాలంటే దాని వెనకాల ఒక ప్రేరణ, ఒక ఆశ్రయము అనేవి ఉండాలి. వీటిల్లో కర్మ ప్రేరణ మూడు రకాలు: సర్వ విధమైన జ్ఞాన సాధనము, అంటే జ్ఞానం, సర్వ విధమైన జ్ఞాన విషయం అంటే జ్ఞేయం, శరీర మనోరూపాలైన ఉపాధులను ధరించి కర్మ ఫలితాలను అనుభవించే జ్ఞాత. అలాగే కర్మలకు ఆశ్రయం కూడా మూడు రకాలు: ఇంద్రియాలు మొదలైన పనిముట్లు అంటే కరణం, తాను కోరుకున్న ఫలితం కోసం కర్త చేసే పని అనగా కర్మ, మనస్సును శరీరాన్ని ధరించి తన పని కోసం అంటే తన కర్మ కోసం ఇంద్రియాల చేత పని చేయించే కర్త అని.

0: భగవద్గీతా పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: శ్రోతలకు నమస్కారం. హేమావతికి స్వాగతం పలుకుతున్నది జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, తర్వాత నాతే కలం, ఆ తర్వాత డాక్టర్ గారి సలహాలు. చర్మ సంరక్షణ గురించి డాక్టర్ లెక్కల శ్రీదేవి గారితో పరిచయం విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా,
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మన దూరదర్శన్ జాతగిరి సప్తగిరి ఛానల్స్ ప్రతి శని ఆదివారాల్లో ఉదయం 11 గంటలకు ప్రముఖ హాలీవుడ్ సినిమాలు తెలుగు డబ్బింగ్ తో మీ ముందుకొస్తున్నాయి. ప్రతి శని ఆదివారాల్లో ఉదయం 11 గంటలకు హాలీవుడ్ సినిమాల సంరంభం ఆరంభం. దూరదర్శన్ ఆత్మీయ ప్రేక్షకుల కోసం హాలీవుడ్ సినిమాలను ప్రసారం చేస్తుంది. అంతులేని ఆనందం ఇంటింటికి పంచుతుంది. హాలీవుడ్ సినీ సంబరాలకు సిద్ధంగా ఉండండి. మీ దూరదర్శన్ జాదగిరి సప్తగిరి ఛానల్స్ లో స్టే ట్యూన్డ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదిక. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి నిర్దేశిత లక్ష్యాల ప్రకారం సబ్సిడీ రుణాలు ఇవ్వని బ్యాంకర్లపై చర్యలకు ఉపక్రమిస్తామని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. 100% రుణాలు ఇవ్వకపోతే ప్రభుత్వ పరంగా సహాయ నిరాకరణ ఉంటుందని అన్నారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ప్రభుత్వ పథకాల అమల్లో బ్యాంకర్లదే కీలక పాత్ర అని కలెక్టర్ చెప్పారు. డ్వాక్రా, ముద్ర, సూర్యాఘర్ వంటి కీలక పథకాలకు బ్యాంకర్లు మద్దతు ఇవ్వాలన్నారు. ముద్ర రుణాల కోసం 56,818 మంది దరఖాస్తు చేసుకుంటే 42,828 మందికి రుణాలు ఇచ్చామన్నారు. సూర్యాఘర్ కింద 6,330 మందికి గాను 3,331 మందికే ఇచ్చారన్నారు. ప్రతి దరఖాస్తుదారుడి రుణం విధిగా గ్రౌండింగ్ కావాల్సిందేనన్నారు. ఆయా శాఖల అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాంకుల శాఖలు లేని గ్రామాల్లో కొత్త శాఖల ఏర్పాటుకు తగిన అనుమతినిస్తామన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా జరిగే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అత్యంత పకడ్బందీగా జరపాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో యూపీఎస్సీ ప్రతినిధి ప్రవీంద్ర సింగ్తో కలిసి పరీక్షా కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీన జరిగే పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు, చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సన్నద్ధం కావాలన్నారు.

రోజు జరిగే పరీక్షలకు అనంత జిల్లా కేంద్రంలో మొత్తం 7 కేంద్రాల్లో 2515 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు. ఉదయం 9:30 నుంచి 11:30 దాకా పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 దాకా పేపర్ 2 పరీక్ష ఉంటుందన్నారు. గంటన్నర ముందే పరీక్షా కేంద్రాలకు అనుమతినిస్తామని తెలియజేశారు. ఆధార్లో తలెత్తిన సమస్యలు, అధిక వసూళ్లపై కలెక్టర్ ఆనంద్ ఆరా తీశారు. ఈ మేరకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆధార్ జిల్లా నోడల్ అధికారిని ఆదేశించారు. మార్పు చేర్పుల్లో తప్పులు దొర్లుతున్నాయని, ఇదే సందర్భంలో కొన్ని సేవా కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సదరు అధికారిని కలెక్టర్ ఆదేశించారు.

ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుల పిలుపుతో ఇంధన పొదుపు అమలు దిశగా అనంతపురం పోలీసు శాఖ అడుగువేసింది. తొలిసారిగా నెలవారీ క్రైమ్ రివ్యూ గురువారం జూమ్ యాప్ ద్వారా ఎస్పీ జగదీష్ జిల్లా పోలీస్ కార్యాలయం ఛాంబర్ నుంచి నిర్వహించారు. అదృశ్యమైన వ్యక్తుల ఫోటోలను సీసీటీవీ 360 యాప్లో అప్లోడ్ చేసి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వారి ఆచూకీ సత్వరమే గుర్తించాలని ఆదేశించారు. దర్యాప్తు చేపట్టే అన్ని కేసుల్లోనూ తప్పనిసరిగా ఈ సాక్ష్య యాప్ను వినియోగించి ఘటనా స్థలాల ఫోటోలు వీడియోలను నిక్షిప్తం చేయాలన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను మొగ్గదశలోనే తుంచేయడం వల్ల నేరాలు జరగకుండా వీలుంటుందన్నారు. మహిళల భద్రత బలోపేతం చేయడం కోసం నూతనంగా అమలు చేస్తున్న స్త్రీ రక్షా పోర్టల్ శక్తి యాప్లపై అవగాహన చేపట్టాలన్నారు. వార్తాపత్రికల ఆధారంగా రూపొందించిన సమాచార వేదిక విన్నారు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: కార్యక్రమంలో ఇప్పుడు వినండి నాతే కలాం.

0: నాతే కలాం విన్నారు. వినిపించిన వారు శ్రీ మహమ్మద్ రఫీ బృందం వారు.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి డాక్టర్ గారి సలహాలు చర్మ సంరక్షణ గురించి. డాక్టర్ లెక్కల శ్రీదేవి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం హరి.
1: నమస్కారం అండి డాక్టర్ శ్రీదేవి గారు.
2: నమస్కారం అండి.
1: ఈరోజు మా శ్రోతలకు చర్మ సంరక్షణ గురించి తెలియజేయండి. నిజానికి చర్మం అనగానే సామాన్యుడికి ఇదొక అవయవం అని కూడా తెలియదు. ఇంకా అలాంటిది ఇక రక్షణ విషయానికి వస్తే ఇక చెప్పాల్సిన పని లేదు, చాలా నిర్లక్ష్యంగా ఉంటుంటారు. ముందుగా అంటే మరి ఈ చర్మం ఒక అవయవం అని, అది ఎలా పనిచేస్తుందో, తర్వాత ఇది కూడా పొరలు పొరలుగా ఉంటుందని దేహం మీద, వాటి గురించి నిర్మాణం గురించి కాస్త తెలియజేస్తారా?
2: మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. చర్మాన్ని చాలా మటుకు అది కలర్కి, మన కలర్కు ఒక ఆకారం మాత్రమే, అదొక సౌందర్య సాధనంగా మాత్రమే ఆలోచిస్తారు. కానీ చర్మము మన శరీరంలో ఉన్న అతి పెద్ద అవయవం, అది అతి బరువైనది, అతి పెద్దది, చాలా ఏరియాని కవర్ చేసేటువంటి అవయవం చర్మం. ఈ చర్మము రెండు పొరల్లో ఉంటుంది. పైన ఉన్న లేయర్ని ఎపిడెర్మిస్ అని, కింద ఉన్నదాన్ని డెర్మిస్ అంటాం. మరలా ఈ ఎపిడెర్మిస్ అనేది నాలుగు పొరలుగా ఉంటుంది.

0: ఈ పై పొర అన్నది స్ట్రేటమ్ కార్నియం అన్నది, ఇది డీస్క్వామేట్ అయిపోయి అంటే సీజన్ బట్టి మనం చర్మం పొర వెళ్ళిపోయి
1: ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా పొరలు పొరలుగా,
0: ఇవి పొరల పొరలుగా ఉంటుంది,
1: కింద
0: నుంచి పైకి వస్తూ ఉంటుంది అనమాట. సో మనం పై పొర అన్నది మన కంటికి కనిపించుకునే ఇలా వెళ్ళిపోయి మరి కొత్త తయారవుతూ ఉంటుంది. ఈ కింది పొర అన్నది డర్మిస్ అన్నది అలాగే ఉంటుంది. అందులో రక్తనాళాలు, గ్రంథులు, ఈ చెమట గ్రంథులు, మూడు రకాలైన గ్రంథులు ఉంటాయి.
1: జీవం ఉన్నవి కింద ఉండటం,
0: కింద ఉంటుంది, పైన ఉన్నదానికి జీవం ఉండదు.
1: ఆ కొత్త పుట్టే కొద్దీ పైకి అంటే జీవం లేనటువంటి కూడా పైకి రావటం,
0: పైకి రావటం జరుగుతూ ఉంటుంది. అవి వెళ్ళిపోయి మన సామాన్యంగా మన కంటికి కనిపించదు, అలా రెన్యూవర్డ్ అవుతూ ఉంటుంది. కంటికి కనిపించకుని అలా వెళ్ళిపోయి మరి కొత్తది కింద నుంచి తయారవుతూ పైకి వస్తుంది.
1: సరే, నిర్మాణం గురించి చెప్పారు, బాగానే ఉంది. అయితే ఈ చర్మానికి వాటిదే అయినటువంటి విధులు కూడా ఉన్నాయి, వాటి గురించి కాస్త వివరిస్తారా? అంటే ఏ రకంగా మరి మనకు అది రక్షణ కల్పిస్తుంది, ఆ వివరాలు.
0: చర్మం ఒక పెద్ద అవయవమే కాకుండా ఇందుకు చాలా రకాలైనటువంటి ముఖ్యమైన విధులు ఉన్నాయి. ఇది స్కిన్ బేరియర్ అంటారు. అంటే మన లోపల ఉన్న అవయవాలన్నింటి రక్షించడమే కాకుండా లోపల ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సంరక్షిస్తుంది. బయట వాతావరణం నుంచి కానీ, వర్షం నుంచి, ఎండ నుంచి, చలి నుంచి, అన్నిటి నుంచి ఒక సంరక్షకునిగా సైనికుల్లాగా కాపాడుతూ ఉంటుంది.
1: కవచం, రక్షణ కవచం,
0: రక్షణ కవచం లాగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విధి ఏంటి అంటే విటమిన్ డి సింథసిస్. మన ఈ సూర్యకిరణాల నుంచి మన చర్మం మీద ఎప్పుడైతే ఈ సూర్యకిరణాలు పడతాయో అప్పుడు విటమిన్ డి సింథసిస్ అనేది మన చర్మంలో మొదలవుతుంది. ఈ విటమిన్ డి అన్నది చాలా ముఖ్యం మన ఎముకలకు, గోళ్ళకి, వెంట్రుకలకి, మిగతా అన్ని భాగాలకి ఈ విటమిన్ డి అన్నది చాలా ముఖ్యమైనది. ఇంకొకటి ఏమంటే చర్మము ఒక విసర్జక అవయవంగా కూడా పనిచేస్తుంది.
1: చాలా మందికి తెలియదు,
0: ఎక్స్క్రీటరీ ఆర్గాన్ అంటాం. ఎలాగా అంటే మనం ఏవైతే మన కొంతమందికి చెమట రూపంలో బయటకు వస్తుంది. ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చెమట ఒక్కొక్కసారి స్మెల్గా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది. సో దీన్ని బట్టి అర్థమైపోతుంది ఇది ఒక విసర్జక అవయవంగా పనిచేస్తుంది. ఏవైతే మనము మలినాలున్నా లేదంటే కొన్ని లవణాలు అంటాం కదా, సోడియము, క్లోరైడు, పొటాషియము, మెగ్నీషియము ఇలాంటివన్నీ కూడా మనకి బయట రూపంలో వెళ్ళిపోతాయి.
1: అంటే కణస్థాయిలో జరిగినటువంటి ఏవైతే క్రియాకలాపాలున్నాయో అప్పుడు వెలువడినటువంటి ఏవేవైతే పనికిరాని పదార్థాలు ఉన్నాయో వాటినన్నిటి కూడా చర్మం వెలికి వేయటం జరుగుతుంది.
0: కొన్ని సందర్భాలలో పనికిరాని సాధారణంగా అయితే విసర్జక అవయవంగానే పనిచేస్తుంది. ఎప్పుడైతే మనము ఈ వాతావరణంకి అనుకూలంగా మనం మార్పులు చేసుకోలేదు, దాన్ని సంరక్షించుకోవడం లేదు అంటే ఏవైతే మన శరీరానికి అవసరమో ఈ మనకు లవణములు అంటుంటాం కదా
1: వాటిని,
0: అవన్నిటిని కూడా విసర్జన చర్మం ద్వారా బయటికి వెళ్ళిపోతే మన లోపల, మన శరీరం లోపల ఈ లవణాలన్నీ తగ్గిపోయి వాటి ఎఫెక్ట్ మన మిగతా ఆర్గాన్స్ మీద, మన రెగ్యులర్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చర్మము సంరక్షణ అనేది ఏ కాలమైనా, అది చలికాలమైనా, ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, దాని విధులను బట్టి మిగతా ఆహార అలవాట్లతో పాటు ఈ చర్మాన్ని కూడా మనం వాతావరణకు అనుగుణంగా రక్షించుకుంటూ రావాలి.
1: సరే అండి, చక్కటి విషయాలు తెలియజేసారండి. అయితే ఇప్పుడు మనం వాతావరణ పరిస్థితులను బట్టి మరి చర్మం సర్దుబాటు చేసుకుంటుందని చెప్పారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీటిలో కూడా అంటే గ్రంథులు ఉంటూ తగినటువంటి స్రావాలను తీసుకొచ్చి మరి చర్మరక్షణ తను తాను చేసుకొని మనకు రక్షణ ఇస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. వేసవి కాలంలో ఒక రకంగా ఉంటుంది వాతావరణ పరిస్థితులు, అలానే చలికాలానికి వచ్చినప్పుడు వాతావరణ పరిస్థితులు మరోలాగా ఉంటాయి. మరి అంటే మా శ్రోతలకు వేసవి కాలంలో వచ్చేటువంటి పరిస్థితుల్లో చర్మం ఎలా తను తాను సర్దుబాటు చేసుకుంటుంది, వచ్చే సమస్యలు ఏంటి కాస్త వివరిస్తారా?
0: చర్మగ్రంథులు మూడు రకాలుగా ఉంటాయి, స్వెట్ గ్లాండ్స్, అపోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎక్రైన్ గ్లాండ్స్. స్వెట్ గ్లాండ్స్ అంటే
1: స్వేద
0: గ్రంథులు అంటాం కదా అవి. సో ఈ స్వేద గ్రంథులు చెమటని విడుదల చేసే గ్రంథులు. ఈ స్వేద గ్రంథులు అన్నవి అది మనకు వేసవి కాలంలో చాలా రోల్ ప్లే చేస్తాయి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎలాగంటే ఎప్పుడైతే వాతావరణం వేడెక్కుతుందో అప్పుడు ఈ వేడిని తీసుకొని ఈ చెమట రూపంలో బయటకు వస్తుంది. సో ఇది ఒక బ్యాలెన్స్ చేస్తుంది థర్మల్ సిస్టమ్ని, వన్ ఆఫ్ ద థర్మల్ సిస్టమ్, స్కిన్ ఇస్ ద వన్ ఆఫ్ ద థర్మల్ సిస్టమ్ అంటాం.

0: అంటే దేహ ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది,
1: దేహ ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. సో ఈ చెమట మరీ ఎక్కువ వచ్చినప్పుడు ఈ చెమట రూపంలో బయటకు వస్తే సో లోపల మన బాడీ కూల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏసీని వేసామనుకోండి, బయట వాటర్ మనకి లోపల కూల్ అయ్యేసి వాటర్ ఎలా మన బయటకు ఎలా వచ్చేస్తుందో సో మన బాడీలో కూడా లోపల అలా ఎండలు ఎక్కువైనప్పుడు లోపల ఉష్ణోగ్రత వచ్చినప్పుడు ఆ టెంపరేచర్ని కూల్ చేయడానికి చెమట బయటకు వచ్చేస్తుంది. అలా అని మరీ చాలా ఎక్కువ వచ్చిందనుకోండి, చాలా విపరీతమైన ఇది కొద్ది వరకు చర్మం తానుకు తానుగా సర్దుకుంటుంది. సో సర్దుకొని ఆ థర్మల్ సిస్టమ్ని ఆ ఉష్ణోగ్రత దేహ ఉష్ణోగ్రతని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే విపరీతమైన పరిస్థితుల్లో లేదు మనం చాలా ఎక్కువ వర్క్ చేసినప్పుడు చాలా ఎండ వేడిమిలో
0: ఉండకపోవచ్చు,
1: అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ స్వేద గ్రంథులు దానికి ఒక స్థాయి అనేది ఉంటుంది, అది పనిచేసే స్థాయి ఎప్పుడైతే దాటిపోతుందో అప్పుడు మనకి విపరీతమైన సమస్యలు వస్తాయి. ఎలాంటివి వస్తాయి, మరీ చెమట ఎక్కువైపోయి ఈ స్వేద గ్రంథులన్నీ మూసుకొని పోతాయి, మూసుకొని పోయినప్పుడు చెమట ఇంకా రాదు, చర్మం అంతా పొడిబారిపోయి పోయినప్పుడు లోపల ఉష్ణోగ్రత పెరిగిపోతుంది.
0: ఇక్కడ అంటే మీరు వడదెబ్బ
1: వడదెబ్బ అంటాం కదా, అలాంటిది. సో లోపల చెమట పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, లోపల అన్ని ఆర్గాన్స్ దెబ్బతింటాయి.
0: అంటే వేసవిలో అతిపెద్ద సమస్య అంటే వడదెబ్బ, అంటే కాస్త దాని గురించి వివరిస్తారా? అంటే మీరు చెప్పారు ఇప్పుడు అంటే ఏ రకంగా దేహ ఉష్ణోగ్రత పెరుగుతుంది అన్నది, అంటే ఈ స్వేద గ్రంథులు పని చేయని కారణంగా
1: కొంతవరకు స్వేద గ్రంథులు వాటికి ఒక స్థాయి ఉంటుంది, ఆ స్థాయి వరకు ఆ ఉష్ణోగ్రతని సరిచేసుకొని మన చర్మాన్ని కవచంలాగా రక్షిస్తూ వస్తాయి. ఎప్పుడైతే దాని స్థాయి దాటిపోయి విపరీతమైన ఎండవేడిమికి మనం ఎక్స్పోజ్ అయ్యి దానికి కావాల్సిన లవణాలు అవన్నీ తీసుకోలేదు అంటే అప్పుడు ఇవి క్లోజ్ అయిపోయి వడదెబ్బ తగులుతుంది.
0: సరే, ఎలా తెలుసుకోవాలి అంటే సామాన్యుడికి తెలియదు కదా, మరి అంటే ఏదో ఉష్ణోగ్రత కూడా పెరిగితే జ్వరం అని అనుకుంటుంటాడు, వడదెబ్బ అని ఎలా తెలుసుకోగలుగుతాడు అంటారు?
1: ఎక్కువసేపు ఎండలో మనం ఎండలో వర్క్ పని చేసినప్పుడు ఇది ఎలా అవుతుందంటే చర్మం అంతా చెమట ఎక్కువ వచ్చేసి బాగా ఎక్కువ వచ్చి బాగా పొడిబారిపోయి చర్మం నీరసంగా ఉండడము, కళ్ళు తిరగడము, ఇక ఏమీ చేత కానట్లు అలా నిస్సత్తువుగా ఉండిపోవడాన్ని వడదెబ్బ అంటారు. సో అలాంటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సాధ్యమున్నంత వరకు మరీ ఎండలో ఎక్కువ ఎండలో పని చేయకుండా ఉండడం, సాధ్యమంత నీడలో ఉండాలి. లేదు ఒకవేళ మన ఎండలో పని చేయాల్సి వచ్చినప్పుడు వదులైన చెమట పీల్చుకోగలిగినటువంటి దుస్తులను వేసుకోవాలి,
0: నూలు దుస్తులు
1: వదులుగా ఉండాలి. తర్వాత తలని మిగతా బాడీని ఎండవేడిమి నుంచి రక్షించుకోవాలి. ఏవైతే ఎండ తగులుతుంటాయో ఆ ఎండవేడిమి రక్షించుకోవడానికి సన్స్క్రీన్స్ అంటాం, ఈ SPF ఉన్న సన్స్క్రీన్స్ని బాడీ అంతా రాసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మనం ఈ చెమటతో పాటు మనం కొన్ని లవణాలు కూడా వెళ్ళిపోతాయని చెప్పాం, ఏవైతే మన బాడీకి అవసరం అవుతాయో ఈ చెమట ఎక్కువయ్యే కొద్దీ ఆ లవణాలన్నీ వెళ్ళిపోతాయి, కాబట్టి వాటిని మనం కాంపెన్సేట్ చేయడానికి ఈ చల్లని పదార్థాలు లవణాలు ఉన్నవి ORS ప్యాకెట్స్ అంటే మనకు లవణాలు ఎక్కువ ఉంటాయి, సోడియము, క్లోరైడ్, పొటాషియము, మెగ్నీషియం ఇలాంటి లవణాలన్నీ ఎక్కువ ఉన్నవి.
0: మీరు డీహైడ్రేషన్
1: అంటాం. మన ఇంటిలో వచ్చినప్పుడు ఇంటి
0: పరిస్థితుల్లో
1: మన లవణాలు నీటితో పాటు లవణాలన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే వెళ్ళిపోతాయో మన బాడీకి కావాల్సినవన్నీ ఉండవు, కాబట్టి నిస్సత్తు డీహైడ్రేషన్ అంటాం కదా, నిస్సత్తు వస్తుంది.
0: సరే అండి, మరి ఇలాంటి మీరు అన్నారు అంటే ఇది దేహ ఉష్ణోగ్రతను నియంత్రించడానికి చర్మం చేసేటువంటి ముఖ్యమైన పని అని చెప్పారు, ఇది ఈ చర్మం ఇది ఈ చెమటను విడుదల చేయటం. అయితే ఇక్కడ మరో సమస్య ఉంది, ఇలా విడుదలైనటువంటి చెమటే అంటే తగిన పారిశుభ్యం లేకపోతే సమస్యలను కూడా సృష్టిస్తుంది అంటారు కదండి, అది ఎలా అని అంటారు?
1: ఇలా చెమట విడుదలైనప్పుడు నేను ముందుగా చెప్పిన విధంగా మనం నూలు వస్త్రాలు వేసుకోమని చెప్పాం. ఈ నూలు వస్త్రాలు ఎందుకు అంటే చెమటను పీల్చుకొని దానిని తడి లేకుండా పొడిగా ఉంచడానికి. ఎప్పుడైతే మనం ఇలా నూలు వస్త్రాలు అలా చెమట పీల్చలేనివి బిగుతుగా ఉన్నవి వేసుకుంటే అక్కడ తడి ఎక్కువైపోయి ఆ చెమటకి ఫంగస్ బ్యాక్టీరియా ఇలాంటి జబ్బులు ఎక్కువ
0: అవుతాయి. అనుకూలమైన
1: పరిస్థితి ఏంటి అంటే చెమట ఎక్కువ కావడం, ఆ చెమట రూపంలో మనకు ఈ కొవ్వు పదార్థాలు లవణాలు అన్ని బయటకు వస్తాయి, కాబట్టి వాటికి అది అనుకూలంగా ఉంటుంది, ఆహారంగా అనుకూలంగా ఉంటుంది అది గ్రోత్ అవ్వడానికి,
0: పైగా ఉష్ణోగ్రత కూడా అనువుగా ఉంటుంది వాటికి. సరే అండి, మరి ఇలాంటి సమయాల్లో మరి అంటే ఈ వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: ఇలాంటి సమయంలో వేసవిలో సాధ్యం ఉన్నంత వరకు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకోవడం, మరీ వేడిగా ఉండకూడదు, మరీ

0: లాగా ఉండకూడదు. నూలు వస్త్రువులు వేసుకోవాలి, వదులుగా ఉండాలి, రెండు పూటలా స్నానం చేసుకోవాలి. తడి లేకుండా మనం బయటికి వచ్చినా చెమట వచ్చినా వెంటనే డ్రెస్ చే దుస్తులు మార్చుకొని మరిలా పొడి దుస్తులు వేసుకోవాలి.
1: తర్వాత ఎండకు వెళ్ళకోకుండా,
0: ఎండకు సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు ఎండకు వెళ్లకుండా చూసుకోవాలి. వెళ్ళగలిగినప్పుడు మనం గొడుగు ధరించడము.
1: సరే అండి,
0: ప్రొటెక్షన్స్ తీసుకో.
1: ఇక్కడే అంటే మరి ఇటీవలి కాలంలో మీరు అన్నారు అంటే ఇక విధి లేని పరిస్థితుల్లో రోజు రోజుకు మరి ఎండ తీవ్రత పెరుగుతూనే పోతుంది వాతావరణంలో. అలాంటప్పుడు చర్మాన్ని రక్షించుకోవటానికి ప్రస్తుతం మార్కెట్లో రకరకాలైనటువంటి లోషన్స్ ఇవన్నీ వచ్చాయి మలాములు, వాటి గురించి కాస్త వివరిస్తారా? అవి ఎలా పనిచేస్తాయి, చర్మానికి ఎలా రక్షణ ఇస్తాయని అంటారు?
0: ఈ వాతావరణం ఒక అనుకూలం మారిన విధంగానే ఈ చర్మ సౌందర్య మార్కెట్ అన్నది చాలా అతిపెద్ద విస్తృతంగా ఉంది. సో ఒక్కొక్క వాతావరణం మారిన అనుకూలంగా మనము చర్మ సౌందర్యాలు కూడా మార్చవలసి వస్తుంది. ఇప్పుడు ఎండాకాలము వేసవికాలము చర్మ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సన్స్క్రీన్ టింటెడ్ లోషన్స్, సన్స్క్రీన్స్ అంటాం, ఎస్పీఎఫ్ మోర్ దాన్ 50% ఉన్న ఎస్పీఎఫ్స్ ఏదైతే మనం చర్మ ఎక్స్పోజ్ అవుతుందో
1: అంటే ఆ వికిరణం అంటే ఆ వేడి నుంచి రక్షణ,
0: ఆ అతినీల లోహిత కిరణాలను మన బాడీ వరకు రాకుండా అడ్డగించడానికి ఈ సన్స్క్రీన్ లోషన్స్ మనము అప్లై చేసుకొని బయటికి వెళ్ళాలి. దానితో పాటు ఫిజికల్ బేరియర్స్ అంటాం, అంటే ఏంటి, గొడుగు ధరించడము, క్యాప్ పెట్టుకోవడము, గాగుల్స్ ఇలాంటివి ధరించి వెళ్ళాలి.
1: ఈ లోషన్స్ కూడా ఒక రకంగా భౌతికంగా మనం అంటే పైన పూసుకున్నట్టు పొరలాగా మనం చెప్పుకోవచ్చు. సరే అండి, ఈ రకంగా వేసవిలో రక్షణ పొందవచ్చు అని చెప్పారు. సరే అండి, ఇక మరొకటి చలికాలం. చలికాలానికి వచ్చినప్పుడు మరి పరిస్థితులు వేరుగా ఉంటాయి దానికి విరుద్ధంగా వేసవితో పోల్చుకున్నప్పుడు. ఇప్పుడు మరి ఇప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటి గురించి కాస్త వివరిస్తారా?
0: ఈ చలికాలం చల్లగా ఉంది అంటే ఒక రకంగా చాలా మనసు చాలా ఆహ్లాదంగానూ ఉంటుంది, వేడివేడి వస్తువులు తినాలని అనిపిస్తుంది. బట్ ఇంకొక వైపు ఈ చర్మము చిమచిమలు ఆడిపోతూ ఉంటుంది, అంటే మంటగా ఉండడము, దురద ఎక్కువ పెట్టడము, ఇలాంటి ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి. ఎలాగా అంటే ఈ చలి తీవ్రత బయట ఎక్కువయ్యే కొద్దీ చర్మం పొడిబారిపోతుంది, పొలుసులు పొలుసుల్లాగా చర్మం పొడిబారిపోతుంది, నీరు తగ్గిపోతుంది, నీరు ఎవాపరేట్ అయిపోతుంది, చెమట రాదు బట్ ఎవాపరేట్ అయిపోతుంది. ఎందుకు అంటే మన లోపల ఉష్ణోగ్రతని పుట్టించడానికి, ఎక్కువ చేయడానికి. సో ఎప్పుడైతే ఇలా ఉష్ణోగ్రతను పుట్టించడానికి ఇదవుతుందో చర్మం బాగా పొడిబారిపోతుంది. ఎంతవరకు పొడిబారిపోతుంది అంటే ఇప్పుడు మనకు భూమి ఉంది, ఆ భూమిలో నీళ్లు లేకపోతే మనం ఎలా పొరలు పొరలుగా చీలిపోయి ఇలా అంత మనం ఎండుబారిపోయినట్లు, ఎండు భూమి అంటాం కదా, అలా అవుతుందో అలా మన చర్మం కూడా ఎండిపోయినట్లు అవుతుంది. ఎప్పుడైతే అలా ఎండిపోతుందో మనకి పైన నోస్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ చర్మంలో, దానివలన దురద ఎక్కువ రావడము, ఆ దురదకు మనము గోకామనుకోండి, ఆ తర్వాత ఎగ్జిమా లాంటివి నీరు కావడము, ఎగ్జిమా లాంటివి ఇవన్నీ ఎక్కువ అవడం జరుగుతుంది.
1: అంటే బాహ్య కారకాలకి చర్మాన్ని మరి మనం తలుపు తెరిచినట్టు అవుతుంది.
0: అవును,
1: ఒక రకంగా చెప్పాలంటే
0: ఈ చర్మ ఇబ్బందుల నుంచి మనము ఎలా వీటిని సంరక్షించుకోవాలి అంటే సాధారణంగా ఏంటి అంటే ఈ చలికాలంలో మనకు
1: పొడిబారే
0: ఏరియాలు పెదవులు, ముక్కు, మెడ, చెవులు ఇవి చాలా ఎక్కువగా పొడిబారుతాయి. వీలైనంత వరకు చలికి వెళ్ళకుండా చూసుకోవాలి. కానీ సాధ్యం కాని పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే,
1: అంటే ఇక్కడ చర్మం దళసరితనం తక్కువగా ఉన్న కారణంగా ఇలా సమస్యలు వస్తాయని అంటారా? చెవి భాగం అని చెప్పారు మీరు,
0: ఎక్స్పోజ్ అవుతుంది కదా మోస్ట్లీ, మిగతా ఏరియాలో అంతా మనకు బాడీ కవరింగ్ ఉంటుంది. సాధారణంగా ఏమిటి అంటే మన ట్రెడిషన్స్ ఎక్స్పోజ్ కవచం ఏమీ లేని కారణంగా. సో అలా ఎక్స్పోజ్ కాకుండా మనం ఈ చలికాలంలో ఏం చేయాలి అంటే స్కార్ఫ్స్ కానీ, మఫ్లర్స్ కానీ, స్వెటర్స్, ఉలన్ స్వెటర్స్, షాల్వాస్ ఇలాంటివి తల, ముక్కు, చెవులు అన్నీ కవర్ చేసుకుని బయటికి వెళ్ళాలి. దాని తర్వాత కూడా ఈ చర్మ పెదవులు బాగా పగిలినప్పుడు ఎస్పీఎఫ్ ఉన్న బయటికి వెళ్ళినప్పుడు ఎస్పీఎఫ్ ఉన్న లిప్ బామ్స్ వాడాలా, సన్స్క్రీన్ టింటెడ్ లిప్ బామ్స్.

0: అంటాం. సో అలాంటి లిప్ బామ్స్, ఇంకా ఇంటిలో ఉన్నప్పుడు రాత్రిపూట తేనె, పెరుగు, పాలు, మీగడ లేదా కొబ్బరి నూనె ఇలాంటివి బాగా మర్దం చేసుకోవాలి. చర్మానికి కూడా మాయిశ్చరైజర్స్ అంటాం, యూరియా, లాక్టిక్ ఆసిడ్, చర్మం తేమను
1: సంరక్షించుకోవాలి,
0: తేమను నిలపడానికి, తేమను నిలిపేటటువంటి వస్తువులు ఉపయోగించాలి. స్నానం చేయడానికి విషయానికి వచ్చినప్పుడు, స్నానం చేయడం అన్నది మన దైనందిన కార్యక్రమంలో చాలా ముఖ్యం కాబట్టి, ఈ స్నానం చేయడానికి వచ్చినప్పుడు మరీ చల్ల నీళ్లు చేయరాదు. గోరు అలా అని మరీ బయట వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి మనం చాలా వేడి నీళ్లు పోసుకొని వేడి బజ్జీలు తింటే బాగుంటుంది అన్నట్లు అనుకోకూడదు. అంత వేడి కూడా చర్మానికి హానికరమవుతుంది కాబట్టి మనం గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. ఈ స్నానం చేసేటప్పుడు కూడా సోప్స్ మనం యూజ్ చేస్తాం కదా, ఏవైతే ఉపయోగిస్తామో అవి పిహెచ్ చర్మానికి దగ్గర స్థాయిలో ఉన్న, న్యూట్రల్ స్థాయిలో ఉన్న పిహెచ్వి తీసుకోవాలి. గ్లిజరిన్ సోప్స్ మనం ఎక్కువగా ఉపయోగిస్తే మంచిది.
1: ఆమ్లత్వం ఉండకూడదు సబ్బులో,
0: గ్లిజరిన్ ఉన్న సోప్స్ ఎక్కువగా యూజ్ చేయాలి. స్నానం చేసిన వెంటనే మనము ఇమీడియట్గా వెను వెంటనే తడి ఆరిన వెంటనే మన మాయిశ్చరైజర్స్ బాడీ శరీరం మొత్తము అప్లై చేసి ఆ తేమ అలాగే నిలబడుతుంది.
1: సరే అండి, ఇక్కడే అంటే ఒక కొద్దిమంది ఈ నూనెను కూడా పూసుకోవటం జరుగుతుంటుంది చలికాలంలో, అది స్నానానికి ముందు పూసుకుంటే మేలా తర్వాత పూసుకుంటే మేలా అన్నది?
0: మనం పూర్వకాలంలో ఈ కాలంలో అంటే మేబీ పని బిజీ వలనో లేదో దేని వల్లనో కానీ నలుగు పెట్టి స్నానం చేయడం అని వినే ఉంటాం మనం. ఈ నలుగు పెట్టి స్నానం చేయడంలో ఉన్న ఉద్దేశం ఏమి అంటే ఈ చర్మ తేమతత్వాన్ని కాపాడుకోవడం. ఇప్పటికీ మనం పసిపిల్లల్లో, నవజాత శిశువుల్లో మనం అదే పనే చేస్తున్నాం. మన ఇంట్లో బామ్మలు, అమ్మమ్మలు, జేజమ్మలు ఎవరైనా ఉంటే మొదటిసారిగా వాళ్ళు చెప్పేది అదే, ఈ సోపులు ఇవన్నీ వద్దు, మనం నలుగు పెట్టి స్నానం చేస్తాము చేపిద్దాము. నలుగు పెట్టి స్నానం చేయడంలో ఉద్దేశము బాడీ మొత్తం నూనె రాసి తర్వాత మనం సోపులు లేకుండా శనగపిండి, సున్నిపిండి, పెసరపిండి వాటితో స్నానం పూసి స్నానం చేయిస్తాం. అలా చేయడం వలన తేమ అన్నది మన శరీరంలో అలాగే నిలబడుతుంది. నూనె అన్నది స్నానం చేయడానికి ముందు మర్దం చేస్తాం. కొన్ని విషయాల్లో ఏమవుతుంది అంటే లిక్విడ్ పారఫిన్ వస్తుంది, మరీ చర్మం చాలా తీవ్రత ఎక్కువైనప్పుడు, బిగుతుగా ఉన్నప్పుడు లిక్విడ్ పారఫిన్, వైట్ పారఫిన్ జెల్లీస్ స్నానం చేసిన వెంటనే పూతగా రాయాలి.
1: సరేండి, మరి అంటే ఈ చలికాలంలో వచ్చేటువంటి సమస్యలు గురించి వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్మ రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, వాటి గురించి కూడా వివరిస్తారు. ప్రత్యేకించి ఈ ఎగ్జిమా అన్నది అంటే ప్రబలంగా కనిపిస్తూ ఉంటుంది, అదో సమస్యగా ఉంటుంది వారికి, దాని గురించి కాస్త వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంటారు?
0: ఈ చర్మ ఈ చలికాలంలో చాలా మటుకు 99% అందరికీ చర్మం పొడిగానే ఉంటుంది. సో మనం ఈ కొద్ది వరకు జాగ్రత్తలు తీసుకుంటే సంరక్షించుకోవచ్చు. కానీ కొంతమంది అటోపీ అంటారు, అంటే అటోపిక్ చైల్డర్, అటోపిక్ డర్మటైటిస్ అంటాం. సో ఎవరికైతే ఈ శరీరంలో చర్మం చాలా సున్నితంగా ఉండి, లేదంటే ఆ ఉబ్బసం వ్యాధి ఉన్నవాళ్ళు, తర్వాత అలర్జిక్ రైనైటిస్ అంటే ఎక్కువ తుమ్ములు చల్లగాలికి వెళ్తే ఎక్కువ తుమ్ములు రావడము, జలుబు చేయడము, ముక్కు కారడము అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళకి చర్మంలో ఒక రకమైన యాంటీబాడీస్ పెరిగి ఉంటాయి. ఐజీఈ అనే యాంటీబాడీస్ పెరిగి ఉండడం వల్ల చర్మం చాలా సున్నితంగా తయారవుతుంది. సో మామూలు ఉన్న శాతం కన్నా వీరిలో చర్మం చాలా సున్నితంగా ఉండడం వలన చర్మం చాలా పొడిబారిపోయి దానివల్ల మళ్ళీ మనము ఇచ్చింగ్ రావడం వల్ల, స్క్రాచ్ చేయడం వలన ఎగ్జిమా లాగా తయారవుతుంది. అంటే చర్మం నీసు కారడము, పొక్కుల్లాగా కట్టడము, దాని మీద మళ్ళీ వేరే సమస్య ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల చర్మం బాగా పొడిబారిపోతుంది. సో దీనిని నివారించడానికి ఈ అటోపిక్ డెర్మటైటిస్ ఉన్నవారు చర్మానికి గ్లిజరిన్ సోప్స్ వాడడము, బయటికి వెళ్ళినప్పుడు పూర్తిగా కవర్ చేసుకోవడము, తర్వాత స్నానం చేసిన ఇమీడియట్గా ఈ పూత మాయిశ్చరైజర్స్ పూత రాసుకోవడం,
1: పారాఫిన్ లాంటివి
0: పూత రాసుకోవాలి. మరీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు స్టీరాయిడ్స్,

0: కొద్దిగా పొటెన్సీ తక్కువ ఉన్న స్టిరాయిడ్స్ పూత మందుగా రాయొచ్చు. మరీ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న చర్మ వ్యాధులను కన్సల్ట్ చేయాలి. అదే కాకుండా ఈ అటోపీనే కాకుండా ఇంకొక చర్మ ఇంకొక జబ్బులు ఉన్నాయి. ఏంటంటే ఈ హైపోథైరాయిడిజము, కొద్దిగా రీనల్ కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు, తర్వాత ఈ లివర్ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు, ఆల్రెడీ కీమోథెరపీ క్యాన్సర్ కోసం మందులు తీసుకున్న వాళ్ళకు కూడా ఈ చర్మం ఇంకా పొడిబారడం ఎక్కువ అవుతుంది. సో అలాంటి
1: కీమోథెరపీ అది కూడా ఒక రకంగా రేడియేషన్ ప్రభావం,
0: రేడియేషన్ ప్రభావం వల్ల ఈ చెమట గ్రంథులు ఈ పైన లేయర్స్ అన్ని దెబ్బతినడం వల్ల సెన్సిటివిటీ పెరిగిపోతుంది. ఈ హైపోథైరాయిడిజంలో ఏంటంటే కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. సో చెమటను వాళ్ళు ఎక్కువ బేర్ చేయలేరు, చర్మం ఎక్కువ పొడి ఇంకా ఎక్కువ పొడి బారిపోతుంది, లోపల ఫాస్ఫోలిపిడ్స్ బాండ్స్ అన్ని తగ్గిపోతాయి. ఇంకొక రకం చర్మ సంబంధిత వ్యాధులు సోరియాసిస్. ఈ సోరియాసిస్ అన్నది ఈ చలికాలంలో ఎక్కువగా అవుతుంది. సో ముందు నుంచి సోరియాసిస్ ఉన్నవాళ్ళు ఆయిల్ బాగా, లిక్విడ్ ఫెరపిన్ బాగా బాగా ఉదయము రాత్రి బాగా రాసుకోవడము, దానికి సంబంధించిన మరీ ఎక్కువగా ఉన్నప్పుడు స్టీరాయిడ్ మందులు రాయడం మంచిది. ఇంకొకటి ఏంటి అంటే చాలా కామన్ ప్రాబ్లం ఈ చలికాలంలో చుండు, చుండు అన్నది చాలా ఎక్కువ అవుతుంది.
1: చర్మానికి సంబంధించి అంటే తల్ల ఉందని చాలా మంది చర్మానికి సంబంధించింది అనుకోరు.
0: లేదు, ఏంటి అంటే చుండు సామాన్యంగా తలకు సంబంధించింది,
1: తల్లలో కూడా చర్మం ఉంది కదా.
0: ఒక స్టేజ్ దాటింది అంటే ఒక స్థాయి దాటింది చాలా ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఈ చుండు అన్నది బాడీ మొత్తం ఎక్కడైతే చెమట గ్రంథులు ఏవి ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఈ నుదురు ముక్కుల ముక్కు ముక్కు రెండు వైపులా కనురెప్పలు కనుబొమ్మలు చెవులు చెస్ట్ మీద బ్యాక్ మీద తర్వాత బీజాల దగ్గర ఇలాంటి చోట ఈ ఎగ్జిమా అనేది వస్తుంది, సెబోరిక్ డెర్మటైటిస్ అంటాం. ఇంత పరిస్థితి వరకు రాకూడదు అంటే ఏదైతే మొదటి స్థాయిలో ఉంటుందో ఈ చుండుని మనం మొదట్లోనే నివారణకి చర్యలు ప్రయత్నిస్తే ఇంత ఎక్కువ కాకుండా ఉంటుంది.
1: సరే అండి, ఇక సౌందర్య సాధనాలకు వచ్చినప్పుడు తర్వాత వయసుకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక సమస్యలు ఉంటాయి. అంటే ఈ యుక్త వయసులో ఉన్నటువంటి వారికి ఈ మొటిమలు ఇవి కూడా గ్రంథుల కారణంగానే మరి సమస్య రావటం జరుగుతుందా, చర్మంలో ఉన్నటువంటి గ్రంథుల కారణంగా?
0: అవునండి. ఈ
1: అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు?
0: ఈ యుక్త వయసులో గ్రంథులు ఒక కారణము, అంతేకాకుండా వాళ్ళకున్న హార్మోన్స్, ఈ హార్మోన్స్ చేంజెస్ వలన ఈ స్వెట్ గ్లాన్స్ ఎక్కువగా
1: పనిచేయటం,
0: సీబం అంటాం కదా దాన్ని, ఎక్కువగా ఉత్పత్తి చేయడం వలన ఈ మొటిమలు ఎక్కువగా వస్తాయి. ఇవి రాకుండా ఉండాలి అంటే సాధ్యం ఉన్నంత వరకు ఆయిల్ ఫుడ్స్ అంటాం కదా, ఏవైతే కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్నవి ఎస్పెషలీ జంక్ ఫుడ్స్ మనం తగ్గించాలి. శుభ్రంగా మనం బయటికి వెళ్ళంగానే రెండు పూటల ఫేస్ వాష్ చేసుకోవడము, మొహం శుభ్రంగా కడుక్కోవడము, దానికి సంబంధించినవి క్రీమ్స్ ఉంటాయి చిన్న చిన్న, క్లిండామైసిన్, ఎరిథ్రోమైసిన్ ఇలాంటి క్రీమ్స్ పింపుల్స్ వచ్చినప్పుడు మొదటి స్థాయిలోనే
1: డాక్టర్ నిర్వహణలోనే తీసుకోవాల్సి ఉంటుంది.
0: అవునండి, డాక్టర్ సంరక్షణలోనే తీసుకోవడం మంచిది.
1: సౌందర్యానికి వెళ్ళటానికి ముందుగా మరొకటి అండి, సర్పి అని అంటుంటారు కదండి, దాని గురించి కూడా కాస్త.
0: సర్పి అంటే హెర్పిస్ జోస్టర్ అంటాం అండి. ఈ చలికాలంలో ఏంటి అంటే వ్యారిసెల్లా అంటాం కదా అమ్మవారు అన్నది, ఇది సీజన్. ఈ చలికాలంలో ఈ వైరస్ ఎక్కువ అవడం వల్ల అమ్మవారు, చిన్నమ్మవారు అంటాము, ఈ అమ్మవారు వ్యారిసెల్లా అంటాం కదా, ఈ అమ్మవారు ఎక్కువగా వస్తుంది. ఎవరికైతే ఈ అమ్మవారు
1: అంటే అంతర్గతంగా దేహంలో ఉండాలి,
0: ఒకసారి అమ్మవారు వచ్చిందంటే ఆ వైరస్ అంతర్గతంగా దేహంలోనే ఉండిపోతుంది. తర్వాత మనం భవిష్యత్తులో ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ అంటాం, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది,
1: దేహ నిరోధక శక్తి,
0: దేహ నిరోధక శక్తి అన్నది తగ్గిపోతుందో, స్ట్రెస్ వలన కానీ లేదంటే కొన్ని మందుల వలన కానీ లేదా ఇతరత్ర జబ్బుల వలన కానీ ఎప్పుడైతే తగ్గిపోతుందో, ఏ నరంలో అయితే ఈ వైరస్ అంతర్గతంగా ఉంటుందో ఆ నరంలో, ఆ నరము ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో మాత్రమే
1: ప్రబలంగా
0: ఈ సర్పి అనేది వస్తుంది.
1: దీనికి అంటే మరి ఎలాంటి చికిత్స ఉందని అంటారు?
0: ఈ వ్యారిసెల్లా అన్నాం కదండి, ఈ అమ్మవారు వచ్చినప్పుడు నొప్పి అంతగా ఉండదు, ఓన్లీ మనకు చీమి పొక్కుల్లాగా రావడము, ఒళ్ళంతా చీమి పొక్కులు వచ్చి ఆ తర్వాత ఒక వారం రోజుల తర్వాత మచ్చలు పడి తగ్గిపోవడం జరుగుతుంది. ఇవి మొదట్లోనే ఎవరైతే వ్యారిసెల్లాకి ఇమీడియట్గా

0: చిన్నప్పుడు బాగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మవారు అనగానే మన వాళ్ళు చాలామంది మందులు వాడకూడదు, ఇది మందులు వాడితే చాలా తప్పు అంటారు. కానీ ఇది మందులు వాడితే మొదటి వితిన్ 72 అవర్స్, సో ఏదైతే మనం పొక్కులు వచ్చాయో, పొక్కులు వచ్చిన 72 అవర్స్లో ఒక్క పొక్కు చూడంగానే మనం 72 అవర్స్ లోపలే ఈ అమ్మవారికి మనం మందులు ఉంచితే అవి మరీ ఎక్కువ కాకుండా దానివల్ల ఇతరత్ర ఏవి కాంప్లికేషన్స్ రాకోకుండా మనం నివారించవచ్చు. అది వారిసెల్లాకి. సో ఈ ఆహార విషయంలో వస్తే వారిసెల్లా అప్పుడు ఏ పథ్యం అవసరం లేదు, మసాలా లాంటివంటివి తగ్గించాలి అంతా తప్ప.
1: ఆహారంలో నియంత్రణ చేసుకోవడం ద్వారా త్వరగా నయం అవడానికి వీలు ఉంటుందని చెప్పుకోవచ్చు.
0: ఏదైనా మనం ఎనీ జబ్బులు ఏమైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ వారిసెల్లా కావచ్చు, మిగతా చర్మ సంబంధిత కావచ్చు, మిగతా జ్వరాలు వచ్చినప్పుడు లోపల మన ఇంటెస్టైన్స్ అంటాం కదా, మన జీర్ణ సంబంధిత వ్యవస్థ కూడా కొద్దిగా దెబ్బతినట్టుంది, కాబట్టి సాత్విక ఆహారం తీసుకోమని చెప్తాం.
1: సరే అండి. ఇక సౌందర్యానికి వచ్చినప్పుడు మీరు తరచూ అంటే ఈ చర్మాలను కూడా వర్గీకరిస్తుంటారు, అంటే తడి చర్మం అని పొడి చర్మం అని, మరి దానికి అనుకూలంగా మరి మనం దైనందిన చర్యలు చూసుకోవాలా, అంటే ఇప్పుడు తడి చర్మం ఉన్నవారు ఎలాంటి సబ్బులు వాడాలి, ఆ వివరాలు కాస్త తెలియజేస్తారా చర్మరక్షణలో భాగంగా?
0: చర్మం 3 రకాలుగా ఉంటుందండి, పొడి చర్మము, సాధారణ చర్మము, ఆయిల్ చర్మము అంటాం. సో పొడి చర్మం ఉన్న వాళ్ళు గ్లిజరిన్ సోప్స్ వాడాలి ముఖ్యంగా ఈ చలికాలం ఉన్నప్పుడు. సాధారణ చర్మం ఉన్నవాళ్ళు మరీ ఎక్కువ క్వాంటిటీ లేకుండా సాధారణ సబ్బులు వాడుకోవచ్చు. జిడ్డు చర్మం ఉన్నవాళ్ళు మనం ఈ యాసిడ్ బేస్ అంటాం కదా, సాల్సిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్, ఇలాంటి సోప్స్ వస్తాయండి, అలాంటివి వాడితే మంచిది.
1: శ్రీదేవి గారు, ఈరోజు మా శ్రోతలకి చర్మ సంరక్షణ గురించి అటు వేసవిలోనూ అలానే చలికాలంలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రత్యేకించి ఈ కాలాల్లో వచ్చేటువంటి చర్మ సమస్యలకు ఎలాంటి వైద్యం ఉంది అన్న వివరాలు కూడా తెలియజేశారండి. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు శీర్షికన చర్మ సంరక్షణ గురించి డాక్టర్ లెక్కల శ్రీదేవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మూలగిరి హరి. హేమావతి ఈనాటి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: focus as PM meets ministers. And the Statesman headlines, PM Modi chairs high-level governance review meeting amid global concerns. The Asian Age headlines, first coalition government in Tamil Nadu in 74 years, 23 join cabinet, while the Times of India says, Vijay expands Tamil Nadu cabinet with 7 Dalit ministers, Congress back in government after 59 years. Almost all newspapers carry the story of the India-Africa-Delhi summit being postponed due to the Ebola crisis. The Tribune headlines, Ebola scare delays India-Africa summit. Most papers cover the story of Hamza Burhan, a key figure linked to the 2019 Pulwama attack, which killed 40 CRPF jawans being shot at in POK. The Hindu, in its editorial titled Castaway, writes that people must have the option to state they are casteless in the census. The paper adds that the Supreme Court was not wrong to dismiss a petition that sought to stall the caste census, which is part of the ongoing census 2027. The Chief Justice of India remarked that any government of the day must know how many people are backward and how many need welfare. And finally, the Statesman on its front page says, ahead of Nautapa, plain simmer, but some respite around May 29th. And with that, it's back to you, Pramod.
1: Thank you. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with President of Cyprus Nikos Christodoulidis in New Delhi today. First International Big Cat Alliance Summit scheduled to take place in New Delhi on the June 1st postponed. Railway urges passengers to remain alert and immediately report any suspicious activity or individual on railway premises on helpline number 139. Calcutta High Court orders setting up special team of CBI to probe hushing up charges in RG Kar rape murder case. Pulwama terror attack mastermind Hamza Burhan killed by unknown gunmen in Pakistan-occupied Jammu and Kashmir. U.S. Secretary of State Marco Rubio says Washington is ready to sell as much energy as India is willing to buy. And with that, we end the morning news. Have a nice day.
2: Akasawani.
3: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. అంతర్జాతీయ దౌత్యం, ఆర్థిక సంబంధాలు, ఇంధన భద్రతను బలోపేతం చేయడం ముఖ్య ఉద్దేశాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల 6 రోజుల పాటు 5 విదేశీ దేశాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి చోటు చేసుకున్న ప్రస్తుత తరుణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో జరిగిన ఈ పర్యటన అంతర్జాతీయ దౌత్యరంగంలో భారతదేశ వ్యూహాత్మక విజయంగా నిలిచింది. ఈ దేశాల పర్యటనలో భాగంగా తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను సందర్శించిన నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షులు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కలిసి ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. భారత్కు దీర్ఘకాలిక ఎల్పిజి సరఫరా, రక్షణ సహకారం, వాణిజ్యాలు, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. వీటిలో భాగంగా భారతీయ చమురు నిల్వ కేంద్రాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని 3 కోట్ల బారెళ్లకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే గుజరాత్లోని వడినార్ వద్ద ఒక నౌకా మరమ్మతుల పరిశ్రమ స్థాపించడానికి అంగీకారం కుదిరింది. భారత్లో మౌలిక సదుపాయాల రంగంలో $5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్కు దీర్ఘకాలిక ఎల్పిజి సరఫరా హామీ లభించింది. వ్యూహాత్మక చమురు నిల్వలపై ముందడుగు పడింది. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించి ఆ దేశ ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో సమావేశమయ్యారు. వారి సమక్షంలో రక్షణ, గ్రీన్ హైడ్రోజన్, సెమీకండక్టర్లు, నీటి నిర్వహణ, విలువైన ఖనిజాలు, ఇతర కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 17 ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన విజయం సాంకేతిక రంగంలో దక్కింది. భారత సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్లోని ధోలేరాలో నిర్మిస్తున్న సెమీకండక్టర్ ప్లాంట్ కోసం ప్రపంచంలోనే అత్యంత అరుదైన లిథోగ్రఫీ పరికరాల సరఫరాకు డచ్ సంస్థ ASML తో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. టాటా సంస్థ 91,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించబోయే సెమీకండక్టర్ ప్లాంట్ కోసం స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటర్లలో వాడే అత్యాధునిక మైక్రోచిప్లను ముద్రించడానికి ఉపయోగించే అధునాతన లితోగ్రఫీ పరికరాలను సరఫరా చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.

నెదర్లాండ్స్ నుంచి స్వీడన్కు చేరుకున్న నరేంద్ర మోదీ వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగం తదితర అంశాలపై ఆ దేశ ప్రధానమంత్రి వుల్ఫ్ క్రిస్టరన్స్తో చర్చలు జరిపారు. నార్వేను సందర్శించిన ప్రధానమంత్రి ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్లో పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్లు, బ్లూ ఎకానమీ, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై చర్చలు జరిపారు. దాదాపు 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని నార్వే పర్యటించడం ఇదే తొలిసారి. నార్వే ప్రధాని జోనాస్ గర్స్టర్తో నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. నార్వే అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ను రాజు హెరాల్డ్ నుండి నరేంద్ర మోదీ స్వీకరించారు. ఇలా ఉండగా ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్ ద్వారా ఉత్తర యూరప్ దేశాలతో సంబంధాలు సరికొత్త స్థాయికి చేరాయి. నరేంద్ర మోదీతో పాటు నార్డిక్ దేశాలైన డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ దేశాల ప్రధానమంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత్ నార్టిక్ సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాలని సదస్సులో ప్రతినిధులు ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు. పర్యటన చివరి రోజున నరేంద్ర మోదీ ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. ఇరు దేశాలు 2029 నాటికి పరస్పర వాణిజ్యాన్ని 23.2 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారతదేశానికి దీర్ఘకాలిక ఇంధన సరఫరాను సురక్షితం చేయడం, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో యూరప్ దేశాలతో సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరిపిన ఈ పర్యటన గ్లోబల్ సప్లై చైన్ను సురక్షితం చేసుకోవడంలో, అత్యాధునిక సాంకేతికతను భారత్కు రాబట్టడంలో 100% విజయవంతమైందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ಆಕಾಶವಾಣಿ ವಿಜಯ
1: ಆಕಾಶವಾಣಿ ಅನಂತಪುರಂ ಕೇಂದ್ರಂ ಚಿತ್ರಸೀಮ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం ఘంటసాల పాడిన శ్రీశ్రీ గీతం సంగీతం ఎస్ రాజేశ్వరరావు

జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: తూర్పు పడమర చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం అది. సంగీతం రమేష్ నాయుడు. ఇప్పుడు వినండి కులదైవం చిత్రం కోసం ఘంటసాల జమునారాణి పాడిన కొసరాజు గీతం. సంగీతం మాస్టర్ వేణు. వినే ముందుగా
1: నాన్న, నాకు 3000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
1: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.

0: పద పదవి బయారి గని పటమా.
1: జిఆర్టి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: చరణదాసి చిత్రం కోసం ఘంటసాల పి లీలా పాడిన సముద్రాల గీతం. అది సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఇప్పుడు వినండి భాగ్యరేఖ చిత్రం కోసం ఏఎం రాజా పి సుశీల పాడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం. సంగీతం పెండ్యాల. వినే ముందుగా
1: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వేమన విశ్వదృష్టి. శ్రీ యలవర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 3వ భాగం.

0: వేమన సాహిత్యం రోజురోజుకి పెరిగి పెరిగి కొండంత అయిపోతుంది. అప్పుడెప్పుడో వింధ్యపర్వతం ఆకాశాన్ని అంటే విధంగా పెరిగిందట. అలా ఉంది. ఇందుకు కారణమేంటంటే వేమన చెప్పని పద్యాలు కూడా వేమన పద్యాలుగానే చలామణి అవుతూ ఉండడం, నిక్కమైన నీలాల్లాంటి పద్యాల్లోకి తళ్ళుకు బెళ్ళుకు రాళ్ల లాంటి పద్యాలు తట్టెడొచ్చి చేరిపోవడం. ఏదైనా ఒక పద్యం ప్రాచుర్యం పొందితే ఆ పద్యాన్ని పోలిన పద్యం మరొకటి పుట్టించడం కవులకుండే అలవాటే. అంతేకాదు, ప్రసిద్ధి పొందిన కావ్యాలను ఆ శైలిని అనుకరిస్తూ కావ్యాలు రాసిన కవులు ఉన్నారు. ఉదాహరణకు వసుచరిత్ర, దాన్ని అనుసరిస్తూ ఎందరో కావ్యాలు రాశారు. అవన్నీ పిల్ల వసుచరిత్రలుగా పేరుగాంచాయి. ఇక పద్యాల విషయానికొస్తే వేలకొద్దీ ఉదాహరణ చెప్పవచ్చు, కానీ ఒక్క పద్యం మాత్రం చెప్పుకుందాం.
1: ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై

రాజ్యముగీజ్యమున్ సతతమే కాయంబునాపాయమే. అని భాగవతములో పోతన చెప్పిన ఈ పద్యం పెద్ద సంచలనమైపోయింది. అదే కాలంలో కొంచెం ముందు ఇలాంటి పద్యమే ఒకటి వచ్చింది.

ఈ పద్యం ఒంటిమిట్ట రఘువీర శతకములో అయ్యలరాజు తిప్పయ్య చెప్పాడు. పద్యం పోలిన పద్యం చెప్పాలనుకున్నప్పుడు అలా ఉండాలి ధీటుగా. కానీ దీనికి విరుద్ధంగా అన్యాయం జరిగిపోయింది వేమనకు. వేమన పద్యాలు ఒకరి నుంచి ఒకరికి మౌఖికంగా ప్రచారమవుతూ ప్రాకిపోతుంటే ఆ ప్రభంజనం చూసి చిన్న చిన్న కవులకు దురాశ పుట్టింది. ఏముంది, విశ్వదాభిరామ వినురవేమ ఇంతే కదా, ఇదే మకుటంతో నేను కూడా ఒక పద్యం రాస్తే పోలే, అది కూడా ఈ జనాల్లో ప్రచారమైపోతుంది. అంత మహానుభావుని పద్యాల్లో నా పద్యం కూడా ఉండటం అదృష్టం కాదా అనుకున్న కవులు కొందరు తమ పద్యాలను వేమన పద్యాల్లో కలిపి ఉంటారు. ఇక రెండవది, వేమన ప్రఖ్యాతి విని జీర్ణించుకోలేని అసూయాపరులైన కవులు కూడా కొంతమంది ఉండవచ్చు. వేమనకు చెడ్డ పేరు తేవడం కోసమే పనిగట్టుకుని పేలవమైన భావాలతో సామాజిక వైరుధ్యం సృష్టించే భావాలతో పద్యాలు రాసి వేమన జాబితాలోకి విసిరేసి ఉండవచ్చు. ఇలాంటి రెండు రకాల కవుల వల్ల హాని

కలిగి వేమన భావజాలానికే పెద్ద గొడ్డలిపెట్లుగా మారాయి. వీటివల్లనే కదా వేమన పద్యాల మీద ఎన్నో రకాల విపరీత వ్యాఖ్యానాలు వస్తున్నాయి, వేమనకు అపఖ్యాతి తెస్తున్నాయి, వేమన దృక్పథాన్నే దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితిలో నిక్కమైన రత్నాల్లాంటి వేమన పద్యాల్లోంచి నిగనిగమనే రాళ్లలాంటి ఆ నకిలీ పద్యాలను ఏరిపారేయడం ఎలా? పాలలో నీళ్లలా కలిసిపోయిన ఆ పేలవమైన పద్యాల్ని వేరు చేయడం ఎలా? అందుకు కావలసింది ఒక్కటే, పద్యాల్లోన వేమనగారి పద్యమే వేరయ్యా అని గుర్తించే సాహితీ సంస్కారం ఉండాలి.

0: ఉప్పు కర్పూరం రెండూ ఒకే రంగులో ఉంటాయి, కానీ రుచుల్లోనే తేడా. చూడటానికి అందరూ మనుషులే, కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు, అందరి ఆకారమూ ఇదే. కానీ అందులో మంచివాళ్లు వేరు. ఉప్పు కర్పూరానికి ఎంత తేడా ఉందో చెడ్డవాళ్లకు, మంచివాళ్లకు మధ్య కూడా అంతే తేడా ఉంది. అది విశేషం. పద్యాల్లో వేమన పద్యాలు కూడా ఇలాంటివే. కర్పూరం లాంటి పద్యాల్లోకి ఉప్పురాళ్ల లాంటి పద్యాలు వచ్చి కలిసిపోయాయి. ఏం చేద్దాం, వాటిని గుర్తించుకొని విభజించి చదువుకునే సామర్థ్యం మనకు మనమే సాధించుకోవాలి. మరి అదెలా సాధ్యం అంటే నిశిత దృష్టి కావాలి, ఆలోచించి మరీ చూడాలి. వేమన పద్యానికి ఒక ప్రత్యేకమైన ఎత్తుగడ ఉంటుంది. అది చాలా తూకంగా ఉంటుంది. పలుకుల పొందు గోడ కట్టినట్లు పటిష్టంగా ఉంటుంది. అతుకుల బొంతలా ఉండదు, అలవోకగా సాగిపోతుంది. అంతేగాని కుంటినడక నడవదు. పేలవమైన భావము కానీ వాక్యం కానీ పద్యంలో ఎక్కడా కనిపించదు. ముఖ్యంగా శైలిని, కవితా శిల్పాన్ని పాటిస్తాడు వేమన. చెప్పదలుచుకున్న విషయాన్ని మొదటి రెండు పాదాల్లో చెప్పేస్తాడు. వాటికి వర్తించే జాతీయం లాంటి వాక్యాన్ని మూడవ పాదంలో ప్రయోగిస్తాడు. అది బాణంలా దూసుకుపోతుంది. పద్యాన్ని ఎక్కడో శిఖరాగ్రం మీద చేరుస్తుంది. మొదట వస్తు ప్రస్తావన, రెండు విశ్లేషణ, మూడు దృష్టాంతం అంటే ఉదాహరణ. ఇది వేమన శైలి. ప్రతి పద్యం ఇలాగే సాగుతుంది. ఇదే నిర్మాణ పటిష్టత, ఇదే భావపుష్టి, ఇదే నడక. వీటిలో ఏది తక్కువైనా, ఏ రవ్వంత తేడా వచ్చినా అది వేమన పద్యం కాదు అని తేలిపోతుంది. ఉదాహరణకు ఈ పద్యం చూడండి.
1: ఏమి గొంచు వచ్చే, ఏమి తాగునిపోవు, పుట్టువేళ నరుడు గిట్టువేళ ధనములెచ.

ఇది ప్రాశ్నికం, ప్రశ్నించే పద్యం. ప్రతి మనిషి పుడుతున్నాడు, తర్వాత చనిపోతున్నాడు, ఇది సత్యం. ఈ రెంటికి మధ్యలో మనిషి చేసిందేమిటి అంటే సంపాదన. మరి దాన్ని పుట్టినప్పుడే తనతో పాటు తెచ్చుకున్నాడా అంటే కాదు. పోనీ పోయేటప్పుడు తనతో పాటు దాన్ని తీసుకుపోతున్నాడా అంటే అదీ కాదు. మరి ఆ ధనం ఎక్కడికి వెళుతుంది? దాన్ని సంపాదించిన ఆ నరుడు ఎవడైతే ఉన్నాడో వాడెక్కడికి వెళుతున్నాడు అన్నది వేమన ప్రశ్నే. ఇది చాలా లోతైన ప్రశ్న. అయినా చదివిన వెంటనే ఎవ్వరికైనా సులభంగా అర్థం తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ ప్రశ్నల్లోనే సమాధానాలు కూడా ఉన్నాయి కాబట్టి. అందువల్లనే సామాన్యులు కూడా గ్రహించగలుగుతారు. వాక్య నిర్మాణం అంటే ఇది, దీన్నే పలుకుల పొందు అంటారు. ఇలాంటిదే మరొక వేమన పద్యం చూడండి.

0: ముందు చెప్పుకున్న పద్యానికి ఈ పద్యానికి ఏమాత్రం తేడా లేదు. పదాల పొందిక తప్ప భావం మాత్రం ఒక్కటే. పైగా ఆ పద్యం మనకు తెలియకపోతే ఈ పద్యమే వేమనది అని నమ్మక తప్పదు. ఇలాంటప్పుడే పాఠకుడైనా పండితుడైనా ఒక నిర్ధారణకు రావాలి. రెండు పద్యాల్ని ఒకటికి 10 సార్లు చదవాలి, రెంటికి పోలిక చూడాలి, బాగా ఆలోచించుకోవాలి. అప్పుడు తెలుస్తుంది మొదటి పద్యములో ఉన్న సొగసు రెండవ పద్యములో లేదన్న విషయం. ఎలాగంటే నిజమైన ధారాశుద్ధి ఉన్న కవి ఒకసారి చెప్పిన పద్యాన్ని తనకున్న పదకౌశలంతో మార్చి మరో పద్యంగా వ్రాయాలని అనుకోడు. ఎందుకంటే పాండిత్యమున్నవాని వెంట వాక్యాలు భావాలు నన్ను వేసుకో అంటూ పరుగులు తీస్తాయి. అదే పాండిత్యం లేనివాడైతే ఏ వాక్యము దొరుకుతుందా, ఏ భావం స్ఫురిస్తుందా అంటూ వాటి వెనక పరుగులు తీస్తాడు. కాబట్టి వేమన కావ్యం వ్రాయని మహాకవి. ఆయన ఒకసారి చెప్పిన పద్యాన్ని దాని భావాన్ని మళ్ళీ తిరిగి చెప్పాలని ఎప్పుడూ అనుకోడు.
1: మనసులోని ముక్తి మరియొక చోటను వెతుకబోవువాడు వెర్రివాడు గొర్రె.

ముక్తి అనేది నీ మనసులోనే ఉంది. దానికోసం వేరే చోట వెతకటం వెర్రితనం. ఉదాహరణకు, గొర్రెపిల్లను చంకలోనే ఉంచుకున్న ఒక యాదవుడు అది ఎక్కడుందా అని వెతుకుతున్నాడట. ఇదే భావాన్ని వెల్లడిస్తున్న మరొక పద్యం చూడండి.

ఆత్మలోనే దేవుడున్నాడు. ఆ దేవుణ్ణి చూడటానికి యాత్ర వెళుతున్నాడు. ఎలా ఉందంటే, గాడిద గంధపు చెక్కల్ని మోస్తున్నది. అవి గంధం చెక్కలు అన్న సంగతి దానికి తెలియదు. భావపుష్టి బాగానే ఉంది, కానీ పదసౌష్ఠవంలోనే కొంచెం తేడా ఉంది. తనదు అంటూ మొదలు పెట్టిన ఎత్తుగడతోనే కుంటుపడినట్లు అనిపిస్తుంది. ప్రయత్నపూర్వకంగా రాసినట్లుందే గాని అప్రయత్నంగా చెప్పినట్లు అనిపించదు. మొదటి పద్యంలో ఉన్న ధారాశుద్ధి దీంట్లో అంతగా కనిపించదు.

ఇనుము విరిగిపోతే ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లైనా కాచి అతుకు వేయవచ్చు. కానీ మనసు విరిగిపోతే అతుక్కుంటుందా? అంటే అతకదు అని ఇందులో భావం. ఇలాంటిదే మరో వేమన పద్యం చూడండి.

మాను అంటే చెట్టు, మాను వంకరబోతే దిద్దవచ్చు, రాతినైనా దిద్దవచ్చు, కానీ మనసు దిద్దడం ఎవరి వల్ల కాదు అన్నది ఈ పద్యం భావం. మొదటి పద్యంలో ఇనుము విరిగినా అతుక్కోగలదు కానీ మనసు విరిగితే అతుక్కోదు అని బలమైన తూకమైన భావం కనిపిస్తుంది. రెండవ పద్యంలో సాధారణమైన భావమే కానీ అంత గొప్పదనం కనపడదు. పైగా మాను దిద్దవచ్చు అని మొదలైంది. మొక్కై వంగనిది మానై వంగున అని కదా అంటారు. కనుక మాను దిద్దడం అసాధ్యం.

అందువల్ల ఇది నకిలీ పద్యం అనుకోవాలి మనం. ఇలాంటివి ఎన్నో ఉదహరించవచ్చు. ఇంకా వేమన ఖాతాలో ఏమాత్రం పదగుంఫనము లేని పద్యాలు బోలెడు కనిపిస్తున్నాయి. కుండ చిల్లి పడిన గుడ్డ దోపగవచ్చు,

మళ్ళీ మరో విధంగా ఇదే పద్యాన్ని చూడండి. కుండ పగిలెనేని కొత్తది కొనవచ్చు, భూతలంబునందు పొందుగాను, కూలబడిన నరుడు కుదురుట అరుదయ, విశ్వదాభిరామ వినురవేమ. ఇలా ఒకటే విషయాన్ని భావాన్ని మళ్ళీ మళ్ళీ మార్చి మార్చి చెప్పాల్సిన భావదారిద్ర్యం వేమనకు ఉండదనే కదా మనం ముందు చెప్పుకున్నది. ఈ రెండు పద్యాల్లోనూ పదాలు అతుకుల బొంతలా ఉన్నాయి తప్ప అల్లిక బిగి కనపడటం లేదు. కాబట్టి ప్రతి పద్యం నిదానంగా చదువుతూ విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళినప్పుడే మనకు నిజమైన వేమన ఎవరు, నకిలీ వేమన ఎవరు అన్న విషయం తేలిపోతుంది. అప్పుడు ఇవే వేమన పద్యాలు, ఇవే మన పద్యాలు అని తెలుసుకుంటాం, తేల్చుకుంటాం.

శ్రోతలు, ఇంతవరకు వేమన విశ్వదృష్టి ఈ అంశం గురించి శ్రీ యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 3వ భాగం విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు కార్యక్రమంలో ముందుగా ఎస్ రాజేశ్వరరావు సంగీత నిర్వహణలో పి సుశీల బృందం పాడిన శ్రీశ్రీ గీతం కోరుతున్న శ్రోతలు కర్ణాటక చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల అశ్విని ఆనంద్ మాన్విత్ వారి కుటుంబ సభ్యులు చిత్రం జై జవాన్.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: పోలీస్
2: మిస్ సీమా,
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

కార్యక్రమంలో తర్వాత పెండ్యాల సంగీత నిర్వహణలో ఘంటసాల పాడిన ఘంటసాల పి సుశీల పాడిన మల్లెమాల గీతం కోరుతున్న శ్రోతలు కర్నూలు గణేష్ నగర్ నుంచి సీతారాముడు, రామకృష్ణ, కృష్ణశర్మ, భాగ్యలక్ష్మి వారి కుటుంబ సభ్యులు. చిత్రం కోడెనాగు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: కార్యక్రమంలో తర్వాత మా అన్నయ్య చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట. కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు. వినండి మీకు ఇష్టమైన పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: కార్యక్రమంలో తర్వాత ఆర్డి బర్మన్ సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సీతారామ శాస్త్రి గీతం. కోరుతున్న శ్రోతలు అనంతపురం కృపానంద నగర్ నుంచి జన్య ఆంజనేయులు, గోవిందదాసు, గోవిందరాజులు, ఆదినారాయణ, చంద్రశేఖర్ వారి కుటుంబ సభ్యులు. చిత్రం అంతం.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
3: కార్యక్రమంలో తరువాత వినండి అశ్వత్థామ సంగీత నిర్వహణలో ఘంటసాల పాడిన దేవులపల్లి కృష్ణశాస్త్ర గీతం. కోరుతున్న శ్రోతలు అనంతపురం నుంచి రసూల్ సాహెబ్ సిద్ధు, మురళీకృష్ణ, భరద్వాజ్ వారి కుటుంబ సభ్యులు. చిత్రం మాయని మమత.

0: మన దూరదర్శన్ జాదగిరి సప్తగిరి ఛానల్స్ ప్రతి శని ఆదివారాల్లో ఉదయం 11 గంటలకు ప్రముఖ హాలీవుడ్ సినిమాలు తెలుగు డబ్బింగ్ తో మీ ముందుకొస్తున్నాయి. ప్రతి శని ఆదివారాల్లో ఉదయం 11 గంటలకు హాలీవుడ్ సినిమాల సంరంభం ఆరంభం. దూరదర్శన్ ఆత్మీయ ప్రేక్షకుల కోసం హాలీవుడ్ సినిమాలను ప్రసారం చేస్తుంది. అంతులేని ఆనందం ఇంటింటికి పంచుతుంది. హాలీవుడ్ సినీ సంబరాలకు సిద్ధంగా ఉండండి. మీ దూరదర్శన్ యాదగిరి సప్తగిరి ఛానల్స్ లో స్టే ట్యూన్డ్.
1: శ్రోతలు ఇంతవరకు అభిలాష్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి.

0: ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గురేష్.
1: సోలార్ పవర్ సే దేశ్ కే లోగో కో బిజ్లీ దేనే కే సాథ్ హీ ఉన్కా బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై. హర్ ఘర్ కో సూర్య ఘర్ బనానా చాహతా హై, హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయీ కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై. ఇసీ ఉద్దేశ్ కే సాథ్ హమ్నే పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా శురూ కీ హై. అభీ యే యోజనా ఏక్ కరోడ్ పరివారో కే లియే హై.
0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, అధిక విద్యుత్ బిల్లులు మరియు పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పునరుత్పాదకత ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే మహత్తర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సాధారణ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో లేదా సబ్సిడీ సహాయంతో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడం, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ పథకం కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశాన్ని ఇంధన స్వావలంబన దిశగా తీసుకువెళ్లడం, కార్బన ఉద్గారాలను తగ్గించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సౌరశక్తి వినియోగాన్ని విస్తరించడం వంటి దీర్ఘకాల ప్రయోజనాలను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈనాటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఈ పథకం యొక్క లక్ష్యాలు, అర్హతలు, సబ్సిడీలు, దరఖాస్తు విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలు మరియు అమలులో ఉన్న పరిస్థితుల గురించిన పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నెట్గ్రాబ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ శ్రీ జే నానిబాబు గారు. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం. అందరికీ నమస్కారం.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ప్రారంభించడానికి కేంద్ర

0: ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
1: చాలా సంతోషం అండి. ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్ బిల్లు తగ్గించుకోండి అనే నినాదంతో 1 కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం కోసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి మన విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం యొక్క ఉద్దేశం సార్.
0: సార్, ఈ పథకం అమలు ఎప్పుడు ప్రారంభమైంది? ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు పరిస్థితి ఎలా ఉంది?
1: ఈ పథకం ఫిబ్రవరి 2024 ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38,92,000 గృహాలకు ఈ పథకం అమలు చేయడం జరిగింది సార్.
0: సార్, ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు రాయితీలు ఏమిటి?
1: ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా గరిష్టంగా 78,000 రూపాయల సబ్సిడీ 3 కిలోవాట్ల కెపాసిటీ వరకు ఉంది సార్. దీనికి విపులంగా చెప్పాలనుకుంటే 1 కిలోవాట్కి 30,000 రూపాయలు సబ్సిడీ, అదేవిధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 60,000, 3 కిలోవాట్ల కెపాసిటీ దాని మీద ఎంతైనా సరే 78,000 రూపాయలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది సార్ కేంద్ర ప్రభుత్వం. అదే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఎస్సీ ఎస్టీ వారికి 200 యూనిట్ లోపల ఉన్న వారికి ఉచితంగా ఈ పథకం కూడా అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 200 రూపాయల వరకు అద్దెగా చెల్లించడం కూడా జరుగుతుంది. ఎంచేదంటే వాళ్ళ యొక్క ఇంటిపై రూఫ్ ఇచ్చినందుకు. ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఈ అమల్లో ఉంది సార్.
0: సార్, ఈ పథకంలో భాగంగా సౌర ప్యానెల్స్ ద్వారా సుమారుగా ఎన్ని యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు?
1: 1 కిలోవాట్కి 120 యూనిట్లు చేయొచ్చు సార్. అదేవిధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 240, 3 కిలోవాట్లకి 360 యూనిట్లు విద్యుత్ని ఉత్పత్తి చేయొచ్చు సార్ ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే యూనిట్ల వివరాలు సార్ ఇవి.
0: సార్, ఈ పథకంలో ఉపయోగిస్తున్న సాంకేతికత ఏమిటి?
1: సార్, ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే సార్. సోలార్ ప్యానెల్స్ లో మనం సిలికాన్ సెల్స్ ను ఉపయోగిస్తాం సార్. వాటి ద్వారా సౌరశక్తిని ఉపయోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేదే ఇందులో ఉన్న టెక్నాలజీ సార్.
0: సార్, ఈ పథకానికి అర్హులు ఎవరు? ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
1: అవును సార్, ముఖ్యంగా ఏంటంటే ఈ పథకానికి అందరూ అర్హులే సార్. ముఖ్యంగా మరి అవసరమైన పత్రాలు కూడా చాలా తక్కువ, కరెంట్ బిల్లు, అదేవిధంగా మరి బ్యాంక్ అకౌంట్ నెంబరు. ఎంచేతంటే సబ్సిడీ వచ్చినట్లయితే ఆ అకౌంట్కి నేరుగా లబ్ధిదారుడికి అందుతుంది. ఆ మొబైల్ నెంబరు ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్కి అనుసంధానం అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కూడా అవసరమై ఉంటుంది సార్.
0: సార్, మనం పత్రాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మరి పథకానికి అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటారు లేకపోతే ఆఫ్లైన్ ద్వారానా?
1: ఇది పిఎం సూర్యఘర్ పోర్టల్ అని ఉందండి. ఈ పథకం ఆన్లైన్ ద్వారానే చేయడం జరుగుతుంది. నమోదు చేయడం కూడా ఇది చాలా సులభతరం. ఎంచేదంటే ఆ పోర్టల్లో మరీ ఎక్కువ సమాచారాన్ని ఇవ్వకుండా, ఇబ్బంది పెట్టకుండా ఈ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క పథకాన్ని నమోదు చేసుకునే విధానం ఉందండి. పిఎం సూర్యఘర్ పోర్టల్.
0: సరే, ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం అవసరమవుతుంది?
1: 1 కిలోవాట్కి సార్, 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ కెపాసిటీ యొక్క యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి 100 చదరపు అడుగులు అవసరం ఉంటుంది సార్. అది కూడా నీడ పడని ప్రదేశం ఉండాలి సార్. చెట్లు కానీ ఏమన్నా వాటి ద్వారా మరి నీడ పడకుండా ఉండే ప్రదేశము 1 కిలోవాట్కి 100 చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది.
0: సార్, అంటే ఇప్పుడు ఆ నీడ పడని ప్రదేశం అని మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఇప్పుడు మనకి స్లాబ్ ఉండదు అనుకోండి, సో కింద కూడా ఇది ఏర్పాటు చేసుకునే దానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా?
1: అంటే ఇది రూఫ్ టాప్ అనే పథకం కాబట్టి మనం రూఫ్ మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. స్లాబ్ లేకుండా ఒక ఉన్న వేరే స్లోప్డ్ రూఫ్ ఉన్నా పెట్టుకోవడానికి అనువుగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు భావిస్తే దాని మీద మనం చేసుకోవచ్చు సార్.
0: సార్, సౌర ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటుకు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? అందులో ప్రభుత్వ సబ్సిడీ ఎంత వరకు లభిస్తుంది?
1: 1 కిలోవాట్కి సుమారు మనకి అయ్యే ఖర్చు 1 కిలోవాట్ కెపాసిటీ ప్లాంట్కి 60,000 అవుతుంది సార్. దీంట్లో 1 కిలోవాట్కి మరి ప్రభుత్వం ఇచ్చే రాయితీ సబ్సిడీ 30,000, ఫోను మనకి

0: 30,000 ఉంటుందండి. ఇది కూడా ఈ 30,000 కూడా మరి మనకి బ్యాంక్ లోన్ కూడా వెళ్ళవచ్చు. ఇది బ్యాంక్ లోన్ కూడా మన నామినల్ వడ్డీతో 5.5%, 5.5% తో మనకి బ్యాంక్ లోన్ కూడా లభిస్తుందని తెలియజేస్తున్నాం సార్.
1: సార్, సౌర విద్యుత్ వాడకం వల్ల ప్రజలకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
0: ప్రధాన ప్రయోజనాల దృష్టిలో ఏంటంటే సార్, ఇది మెయిన్ మనం వాడే కరెంటు బిల్లును తగ్గించుకోవడం సార్ మొదటిది. అదే విధంగా ఈ ప్లాంట్లు సౌర విద్యుత్తును వాడకం ద్వారా ఉపయోగించే ఈ యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం సార్. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అదే విధంగా మనం ఏదైతే 30,000 అంటున్నాం కదా, 1 కిలోవాట్కి పెట్టిన మొత్తం 5 సంవత్సరాల్లో మనకి అప్పు తీరుతుంది సార్ ఇది. మిగిలిన 20 సంవత్సరాలు కూడా ఉచితంగా మనం పొందవచ్చు. ఇవి ఈ సౌర విద్యుత్ వాడకం ప్లాంట్ వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనాలు సార్.
1: సార్, మనం వాడుతున్న ఈ సోలార్ ప్యానల్స్ యొక్క వారంటీ కానీ గ్యారంటీ కానీ సాధారణంగా ఎంతకాలం వరకు ఇస్తూ ఉన్నారు?
0: సాధారణంగా వచ్చే సార్ మనకి ప్యానల్స్ మీద 25 సంవత్సరాల వరకు ఈ వారంటీ గ్యారంటీ ఉంటుంది సార్. 25 సంవత్సరాలు ప్యానల్స్ మీద రెగ్యులర్ గా మనం ఆ దుమ్ము ధూళిని క్లీన్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనం 25 సంవత్సరాల వరకు ఈ ప్యానల్స్ కి ఎటువంటి నష్టం ఉండదు సార్.
1: సార్, సౌర విద్యుత్ ఉత్పత్తి గరిష్టంగా రావడానికి పాటించాల్సిన సూచనలు ఏంటి?
0: గరిష్టంగా రావడానికి సార్ మనం ఈ సోలార్ ప్యానల్స్ ఓపెన్ ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి రూఫ్ టాప్ మీద, ఆ రోడ్డు సైడ్ గానీ ఇతరత్ర దగ్గరలో ఏమన్నా డస్ట్ ఉన్నట్లని మనం గ్రహించినట్లయితే అవి ఆ ప్యానల్స్ మీద డస్ట్ పడి విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది సార్. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే దుమ్ము ధూళించి అదే విధంగా ఏదన్నా ఇతరత్ర ఇట్లు నీడ పడకుండా ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఉత్పత్తి అనేది మనకి గరిష్టంగా రావడానికి అవకాశం ఉంది సార్.
1: సార్, ఈ పథకం వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
0: పర్యావరణానికి వస్తే సార్ వాడకం వల్ల ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు సార్. దీనివల్ల విద్యుత్ను ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం, అదే విధంగా కాలుష్యాన్ని ఉండదు కాబట్టి మన అందరి ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడే వాళ్ళని అవుతామని ఈ పథకం ద్వారా కూడా మన ముఖ్య ఉద్దేశం సార్. ఒక విద్యుత్తుని మనం ఆదా చేసినట్లయితే ఒక విధంగా విద్యుత్తుని మనం ప్రొడ్యూస్ చేసినట్టే లెక్క. అది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సార్.
1: సార్, సోలార్ విద్యుత్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది?
0: గణనీయంగా మనకి 90% వరకు, 90% వరకు కూడా ఈ విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉంది. ఇది ఈ ప్లాంట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి 90% వరకు కూడా విద్యుత్ ఆదా అవుతుంది సార్, తప్పకుండా ఆదా అవుతుంది.
1: సార్, ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకు ఎలా ఉపయోగపడుతూ ఉంది?
0: మెయిన్ గా ఏంటంటే సార్ ఈ ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలలో కాకుండా పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలంటే కరెంటు బిల్లులతో కట్ లేక సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ కరెంటు వాడకం ద్వారా గణనీయంగా కరెంటు బిల్లులు తగ్గడంతో మరి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకి ఇది ఎంతగానో అవసరం ఉందని తెలియజేస్తుంది.
1: సార్, ఈ పథకం అమలులో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు ఏంటి? వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?
0: అదే సార్, మంచిది. ఈ పథకంలో ఎటువంటి సమస్యలు అనేవి ఇబ్బందులు కూడా లేవు సార్. ఎంచేతంటే ప్రజల్లో ఈ పథకం మీద అవగాహన కల్పించడానికి మేము చాలా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నామండి. ఎట్లాగంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్, పాంప్లెట్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం ఈ ఈ పథకాన్ని వాడుకోవడానికి, ఈ పథకం మీద ఉండే మరి లాభాలు తెలియజేయడానికి కూడా చక్కని పాంప్లెట్స్ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మరి ప్రచార రథాల ద్వారా ఈ నాటకాలు ఈ కార్యక్రమాల యొక్క లబ్ధి ఎలా ఉంటుంది అనేది నాటకాల ద్వారా, అదే విధంగా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా ఇతర సాధ్యమైనంత వరకు ప్రజలకు చేరువ అవ్వాలన్న ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా ప్రచారం చేయడం దీని మీద జరుగుతుందని తెలియజేస్తాం.
1: సార్, మనం చూస్తున్నాం ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. అంటే వర్షాకాలంలో ఈ పనితీరు ఎలా ఉంటుంది, సాధారణంగా విద్యుత్ కనెక్షన్ కొనసాగింపు ఎలా, సోలార్ మరియు రెగ్యులర్ పవర్ రెండు కలిపి మనం వాడుకోవచ్చా లేదా వాడితే మన ప్రాబ్లమా, పిల్లలు ఉన్న ఇళ్లలో భద్రత వంటి అంశాలు, ఇలాగే చాలా అపోహలు ఉన్నాయి కదా సార్. సో ఆ అపోహలు ఏంటి, వాటి నివృత్తికి సంబంధించిన వివరాలు?
0: తప్పకుండా అండి, వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఎంచేదంటే ఇది వర్షాకాలంలో కూడా

మబ్బులు ఉన్నంత సేపు తప్ప మిగతా మబ్బు వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఆ యొక్క రేడియేషన్ ద్వారా ఈ సోలార్ విద్యుత్తు సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ లభించడం జరుగుతుంది. అదే విధంగా కూడా పిల్లలకు ఎటువంటి ప్రమాదం లేదు సార్, ఎంచేదంటే హాని అనేది ఎటువంటి విధంగా కూడా లేదు. ప్యానల్స్ ముట్టుకున్నా షాక్ కొట్టడం కానీ అలాంటివి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ సిస్టమ్ లో ఎక్కడ కూడా ఏ విధంగా అనుకోకుండా పిల్లలు కానీ టచ్ చేసినట్లయితే షాక్ కొట్టి ఇబ్బంది పడడం అలాంటివి ఏమి లేవు సార్.

0: ఇమీడియట్ గా మరి వారి యొక్క సందేహాలు గాని అభిప్రాయాలు గాని చేసుకోవడానికి ఈ టోల్ ఫ్రీ నంబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
1: సార్, భవిష్యత్తులో ఈ పథకంలో ప్రభుత్వం తీసుకురానున్న మార్పులు లేదా విస్తరణలు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయి సార్, తప్పకుండా అందరు లబ్ధిదారులకి అదే మరి ఈ కార్యక్రమం అందజేయడానికి సబ్సిడీతో ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా బీసీ వారికి కూడా అదనంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో పాటు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అదనంగా మరి ఒక 20,000 ఇవ్వడానికి ప్రభుత్వం వారు అందించడానికి తగిన ఏర్పాట్లు త్వరలో రానున్నాయని తెలియజేస్తున్నాం సార్ బీసీ వారికి కూడా.
1: సార్, ఇంతవరకు ఈనాటమైన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్. అదేవిధంగా చివరిగా ఏంటంటే మోడల్ సోలార్ విలేజెస్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి మోడల్ సోలార్ విలేజెస్ లో ఈ ఒక్క కార్యక్రమం కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ కార్యక్రమానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ మోడల్ గా ఆ విలేజ్ ని ముందు తీసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత అన్ని గ్రామాలు కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్

0: పాటు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అదనంగా మరి ఒక 20,000 ఇవ్వడానికి ప్రభుత్వం వారు అందించడానికి తగిన ఏర్పాట్లు త్వరలో రానున్నాయని తెలియజేస్తున్నాం సార్, బీసీ వారికి కూడా.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్. అదే విధంగా చివరిగా ఏంటంటే మోడల్ సోలార్ విలేజెస్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి మోడల్ సోలార్ విలేజెస్ లో ఈ ఒక్క కార్యక్రమం కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ కార్యక్రమానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ మోడల్ గా ఆ విలేజ్ ని ముందు తీసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత అన్ని గ్రామాలు కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి.
1: అనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదా. మరి అద్భుతమైన పాట మెరుపు కళలు మూవీని చూపించు ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనము నాము నవరస భరిత హరివిల్లులో. అండ్ ఎస్, నేను అడిగిన క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ లో రెండవ అధికారిక భాషగా ఏ భాషను గుర్తించారు? సో రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే పంపించండి అన్నారు, చాలా మంది పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు రైట్ ఆన్సర్. అండ్ ఎస్, నెక్స్ట్ మెసేజ్, హై జేఎస్వి ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ మేడం గారు. రెండు రోజుల నుంచి ఒక యాప్ వస్తోంది, ఎఫ్ఎం ఫ్రీ అండ్ వైఫై పని లేకుండా. ఓ సోకే, నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా వినిపిస్తోంది. ఓకే, కింద మేము ఇవ్వట్లేదు, దయచేసి ఒకసారి చెప్పగలరు. సో నేనేం చెప్పాలండి, వివిధ భారతి ఎఫ్ఎం సర్వేజన సుఖినోభవంతు అంటూ మనకి మెసేజ్ పంపించారు. ఒకరోజు మెదడు హృదయాన్ని అదిగిందంట, ఎందుకు నువ్వు అందరికీ ఇలానే మెసేజెస్ చేస్తూ ఉంటావు? హృదయం నవ్వుతూ మెదడుతో చెప్పిందంట, నీకు కారణం కావాలి, నాకు బంధం కావాలి అని చెప్పి. సో కారణానికి బంధానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఎంతో మ్యాజికల్ గా మీ వర్డ్స్ లో పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రరావు గారు విజయవాడ నుంచి. నెక్స్ట్ మెసేజ్ మన కోసం, హాయ్ జేఎస్వి ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు? వేటూరి గారి గురించి ఎంత చూసినా ఎంత చెప్పినా వస్తూనే ఉంటుంది, మనసు అస్సలు నిలబడనట్లుగా అంత ఆనందంగా ఉంటుంది అంటూ పంపించారు. ఇళయరాజా గారి కాంబినేషన్ ఇంకా బాగుంటుందండి, చివర్లో ట్యూనర్ చేశాను అని చాలా బాగుంది. ఓకే, ప్రోగ్రామ్ చివర్లో మీరు ట్యూన్ చేశారు. సో ఎనీవేస్, తప్పకుండా ఈసారి వింటూనే ఉండండి, ఇలాంటి ఎన్నో అద్భుతమైన షోస్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మెసేజ్, హాయ్ జేఎస్వి ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి పంపించారు, ఆయనే వేటూరి గారు కదా మేడం అంటూ. ఎస్, అక్షరాల వేటూరి సుందరమూర్తి గారే. జీవితం అనేటువంటి మ్యాచ్ లో ఓటములు బౌన్సర్లు భయపెట్టినా, బాధలు కాళ్లను తాకినా, మనసు మాత్రం క్రేజ్ అస్సలు విడిచిపెట్టదు. కుటుంబం అనేటువంటి టీం తోడుంటే ప్రతి కష్టం ఒక పార్ట్నర్షిప్ అవుతుంది. ఆత్మవిశ్వాసం బ్యాట్ అయితే సంకల్పమే మన సిక్స్ అవుతుంది. వావ్. అండ్ చివరికి స్కోర్ బోర్డ్ చూసేది ప్రపంచమే అయినా, మన కోసం చప్పట్లు కొట్టేది మాత్రం మన కుటుంబమే. అద్భుతమైన మంచి మాటతో ఎంతో అర్థం దాగుంది, చూసారా? 100% అండి. మానసవీణ మధుగీతం అంటూ మనసుల్ని మురిపించిన కలమది, రాలిపోయే పువ్వా అంటూ కన్నీటిని కూడా కవిత్వం నేర్పినటువంటి స్వరమది. తెలుగింటి మట్టి వాసనను పాటల్లో పరిమళింపజేసినటువంటి పద చంద్రుడు వేటూరి గారు. వేల గీతాలు రాసి వెళ్లినా ప్రతి తెలుగు గుండెలో ఇంకా ఆలపించే జ్ఞాపకమే ఆయన పాట. అద్భుతంగా చెప్పారు.

వెల్, మరి మన కోసం నెక్స్ట్ మెసేజ్ పంపిన వారు ఎవరు అంటే, హాయ్ జేస్వి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సైదుల గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గుడ్ డే అంటూ. థ్యాంక్ యూ సో మచ్, విషింగ్ యూ ద సేమ్ అండి. రాఘవ గారు, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ రైట్ ఆన్సర్తో సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి పంపించారు. నేను అడిగిన ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రెండవ అధికారిక భాషగా ఏ భాషను గుర్తించారు అని అడిగాను. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్చరణ్, హేమ గారు వీరందరూ కూడా పంపించారు, కానీ హిందీ కాదు, దాని పక్కనే ఉంటుంది. ఆన్సర్ తెలిస్తే పంపించండి. కానూ నుంచి అంజిబాబు గారు, దివ్య, ప్రణీత్ అండ్ హర్షిత, రైట్ ఆన్సర్, వెరీ గుడ్ మార్నింగ్ అంటూ. పాము రము గారు వావిలాల పాలకుర్తి జనగావ్ నుంచి మనం పంపించారు, రైట్ ఆన్సర్. హాయ్, గుడ్ మార్నింగ్ జేస్వి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూన, బన్విత, రుద్విన్, రమణజమ్మ, నీలేంద్ర, హరిణి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం, శుభోదయం తెలియజేస్తూ. గోండపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు సరైన ఆన్సర్. మల్లికార్జున్ విజయవాడ నుంచి సుందరరామూర్తి గారి వర్ధంతి సందర్భంగా శంకరాభరణం సినిమాలో పాట వినిపించగల ప్రయత్నం అయితే చేస్తానండి, మాట అయితే ఇవ్వలేను, అన్యదా భావించకండి. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వేటూరి గారి పాటల గురించి చెప్పడం చాలా బాగుంది, మీరు పాడడం ఇంకా బాగుంది. సుధా గారు కొత్తగూడెం నుంచి, థ్యాంక్ యూ సో మచ్. ఆన్సర్ ఈస్ హిందీ అనుకుంటున్నాను. అనుకుంటున్నారా? సరే, నేను నిజం చెప్పేస్తానైతే. నెక్స్ట్, దుర్గారావు గారు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సీతారామ శాస్త్రి గారు ఎంత గొప్పగా సుమారుగా వేటూరి గారి గురించి అలా చెప్పారండి. మిమ్మల్ని మాటల మాంత్రికురాలు అనాలేమో బాస్. అబ్బో, పెద్ద మాటే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాటల్లో జోష్ బట్టి చెప్పొచ్చు, జయశ్రీ, గుడ్ మార్నింగ్ అని. థ్యాంక్ యూ రాజేష్ గారు ఫ్రమ్ హిందూపూర్ నుంచి. అండ్ రైట్ ఆన్సర్, శ్రీనివాస్ గారు, గంగవరం వర్ తిరుపతి నుంచి పంపించారు. కొంచెం గ్యాప్ ఏంటి సార్ తిరుపతికి గంగవరానికి? నాకు కూడా అర్థమవ్వాలి కదా, ప్లీజ్. బట్ నరసింహారావు గారు నెక్స్ట్ మెసేజ్ పంపించారు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి. హిందీ అయితే కాదండి. హాయ్ అండి, నమస్కారం. మొదటి భాష హిందీ, రెండవది అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. సత్య తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. హాయ్ మ్యామ్ అంటూ లలిత, మురళి, భాను, కామాకూర్ తిరుపతి నుంచి, రైట్ ఆన్సర్. వేటపాలెం రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రైట్ ఆన్సర్ అండి. సరైన సమాధానంతో, హాయ్ జయస్వి, ప్రియసఖి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అద్భుతమైన సాంగ్స్ అండ్ అగ్ని మిసైల్స్ చక్కగా ఉన్నాయి. జోరుగా హుషారుగాలో వేటూరి గారి పాటలు, మీరు పాడి వినిపించిన ప్రతి పాట ఒక అనుభూతిమే. మిత్రమా, మనం వినాల్సిన 1000 సాంగ్స్ లో ఒక అద్భుతమైన పాట, నా ఫేవరెట్ సాంగ్, లక్ష్మి అండ్ నిష్కా, హనీ. సో సో సో సో సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ మెసేజ్, వెరీ టేస్టీ అండి, థ్యాంక్స్ అ లాట్. వేటూరి గారి ప్రత్యేకత గురించి అంటూ మనకి ఇంకా మెసేజెస్ ఉన్నాయి, సో ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. ఉర్దూ భాష అనమాట. ఇది 2002లో అధికారికంగా మనకి అప్రూవ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రెండవ అధికారిక భాషగా హిందీ కాదు, ఉర్దూ భాష అనమాట, రైట్? సో చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటిల్ దెన్ చాలా మెసేజెస్ ఉన్నాయి, కొంచెం ఓపిక పట్టండి, నేను చదివి వినిపిస్తాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. సో వెల్, మరి నా నెక్స్ట్ క్వశ్చన్ అడిగే సమయం వచ్చింది, కానీ ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి, ఖచ్చితంగా నేను చదివి వినిపిస్తాను. అంటిల్ దెన్, వేటూరి గారి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, పండితుడికి పదబంధం కనిపిస్తుంది, పామరుడికి భావం తాకుతుంది. ఆయన సాహిత్యం వింటే మొదటిసారి సంగీతం వినిపిస్తుంది, రెండోసారి పదం కనిపిస్తుంది, మూడోసారి వేటూరి గారే కనిపిస్తారు. రాసిన వారికి నా నివాళి అంటూ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్, ఉర్దూ భాష అంటూ రాజుగారు ఏలూరు నుంచి సరైన సమాధానం అందించారు. అండ్ ఉర్దూ శరత్ వల్లభనేని కానూరు విజయవాడ నుంచి ఈరోజు ప్రసారం చేసిన వేటూరి గారి కార్యక్రమం నన్ను కట్టిపడేసిందండి, దానికి అదనంగా మీ వ్యాఖ్యానం, మీ పాట తీరు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నేను 9 గంటలకు ఆఫీస్కు బయలుదేరాలి, కానీ మీ కార్యక్రమం కోసం లేటుగా వెళ్తున్నాను. వావ్, ఇంతకంటే ఏం కావాలి, నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ అభినందనలు, ఆశీస్సులు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందుకే మీ యొక్క టైంకి కూడా డిస్టర్బెన్స్ లేకుండా న్యూస్ ఆన్

కేర్ యాప్ మనకి అవైలబుల్ గా ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకుని ఎనీ టైమ్ ఎనీవేర్ 24/7 వివిధ భారతిని వినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిమానం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఉర్దూ అంటూ సాయి శిరీష తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వేటూరి గారి మాటే మంత్రము, ఆహా బ్యూటిఫుల్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీములపాడు నుంచి రైట్ ఆన్సర్. ఉర్దూ అంటూ కోనేరు విష్ణు గారు అయ్యప్పనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్. చిరంజీవి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ధన్యవాదాలండి. మీకు కూడా శుభోదయం తెలియజేస్తూ ఈ రోజు మీరు అడిగిన క్వశ్చన్ కి నా సమాధానం అంటూ కోనసీమ జిల్లా శంకర్ గుప్త మాచంట పెద్దరాజు గారు అండ్ లక్ష్మీ కుమారి గారు. ఇంగ్లీష్ మాత్రం కాదు, ఎంఎస్ దుర్గారావు గారు ఉర్దూ అంటూ పంపించారు రైట్ ఆన్సర్. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్, మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషగా రెండో భాషగా ఇంగ్లీష్, ఇంగ్లీష్ అయితే కాదండి ఉర్దూ. సో వెల్, నెక్స్ట్ నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతా అన్నాను కదా, మరి నా నెక్స్ట్ క్వశ్చన్, రూపాయి అని పిలువబడేటువంటి ప్రామాణిక కరెన్సీ, దీన్ని ప్రవేశపెట్టినటువంటి పాలకుడు ఎవరు? రూపాయి అని పిలువబడేటువంటి ప్రామాణికమైనటువంటి ఈ కరెన్సీని ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరు? మీ క్లూ ఇస్తాను, ఈయన 16వ శతాబ్దానికి చెందినటువంటి పాలకుడు. సో ఆలోచించి నాకు ఆన్సర్స్ పంపించండి. ఓకే, సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.

0: കേട്ടുണ്ടോ വിവിധ ഭാരതി FM 101.3.
1: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి EMI చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
2: RBI అంటోంది.
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటోంది
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

అది లెక్క, మామూలుగా ఉండదు మరి. ఇది కూడా వేటూరి వారి కళ్ళ నుంచి జాలువారిన ఒక అద్భుతమైన పాటే బాస్. 10:36 అయిపోయింది మన క్లాక్ లో టైం. నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, రూపాయి అని పిలువబడే ప్రామాణిక కరెన్సీని ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరు? సో ఆయన 16వ శతాబ్దానికి చెందినటువంటి పాలకుడు అనమాట. సో చూద్దాం ఎంతమంది మెసేజెస్ చేశారు. సో నెక్స్ట్ మెసేజ్, శుక్రవార ఉదయలక్ష్మికి స్వాగతం. ఎదురుగా ఉన్నది శ్రోతల మతుల, భాషాభిమానుల హృదుల అనేది అనవసరం. వేదికపై నిలబడి మైకు చేపట్టి వినిపించే ఆ వాణిలోని బాణి వేణికి పంచేంద్రియాలు స్తంభన చెంది పరవశం చెందాల్సిందే. ఆకాశవాణి రథ సారథ్యంలో ఉన్నది మా జయస్వి అయితే రేడియో ముందు కూర్చున్న ప్రతి ఒక్కరూ సవ్యసాచి కావాల్సిందే. వ్యాఖ్యాత అంటే కేవలం ఏదో చెప్పడం కాదు, వినేవారికి ఒక హిత మార్గం చూపించటం. అండ్ వేకువజామునే మమ్ము నిద్రలేపిన కుక్కుటమై తేనీయ భాషా శకట సారథ్యం చేస్తూ సంగీత సాంప్రదాయ తటాకాల అట్టహాసాన్ని మిక్కుటంగా వినిపిస్తూ ఈ మండే ఎండలో చల్లని నీటితో సేద తీర్చే ఘటమై అందరినీ ఆనంద డోలికలలో ఓలలాడించేటువంటి గాలిపటాన్ని ఎగరవేసి తిరిగి వెళ్లే సమయాన్ని భయపెట్టే మర్కటంగా మా వైపు పుసిగొలిపి నిజంగా నవరసాలను రంగరించి వినిపించారు అంటూ, నీ అద్భుతమైన భాషా ప్రావీణ్యానికి నా నమస్సులు. ధర్మరాజుల వాసు గారు ఎంతో మంచి మాట పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో వెల్, మరి నేను అడిగిన క్వశ్చన్

ఈ ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. రూపాయి అని పిలువపడేటువంటి కామన్ కరెన్సీ, సో దాన్ని ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరు అన్నాను. గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు సౌజన్య గారు మంగళగిరి నుంచి. ఆన్సర్ కూడా పంపించండి బాస్. అండ్ హాయ్, వెరీ బిగ్ హాయ్ మీకు కూడా. రైట్ ఆన్సర్ పంపించారు సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు సరైన సమాధానం. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మల్లికార్జున గారు అభిరామ్ కేశవనగర్ నుంచి మనకి పంపించారు ధర్మవరం సరైన సమాధానం. బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష రైట్ ఆన్సర్ పంపించారు. రాజాగారు ఏలూరు నుంచి సరైన సమాధానం. అనురాధ గారు అండ్ అనంతపురం నుంచి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీముని పాండి నుంచి వీరిరువురు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వీటితో పాటుగా శ్రీనివాస్ గారు మనకి రైట్ ఆన్సర్ పంపించారు తిరుపతి నుంచి. అండ్ 16th century, థ్యాంక్ యూ ఫర్ ద క్లూ. థ్యాంక్స్ అ లాట్ సౌజన్య గారు. రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే లలిత, మురళి, భాను వీరందరూ కూడా కలిపి తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి సరైన సమాధానం అందించారు. మీ రెండవ ప్రశ్నకి సమాధానం మీరు చెప్తే తెలుసుకుంటాము, అది సంగతి అంటూ రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ గారు పంపించారు. ఖచ్చితంగా నేను తెలియజేస్తానండి. అండ్ ఫ్రమ్ గోశాల నుంచి భాష్య రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి మల్లికార్జున గారు కూడా మీ పాటలు పాడుతూ ఉంటే సునీత గారు గుర్తొచ్చారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ రెండో ప్రశ్నకి సమాధానం సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు రైట్ ఆన్సర్. కృష్ణదేవరాయలు అనుకుంటున్నాను అమ్మ బాబోయ్. కాదు కాదు కాదు. అండ్ సెకండ్ క్వశ్చన్కి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారండి, నేను పంపిస్తున్నాను ఆన్సర్ అంటున్నారు, పంపించండి. కోట శ్రీమన్నారాయణమూర్తి గారు, కోట సుజాత గారు, సాయిప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కొడుమూరు నుంచి గుజరాతీ లక్ష్మీనారాయణ గారు సరైన సమాధానాన్ని అందించారు. పెడిన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. సో సమాధానం నేనైతే రివీల్ చేసే టైం వచ్చేసింది. ఇంతకీ నా సమాధానం ఏంటి అంటే షేర్ షాన్ సూరి అన్నమాట. 16వ శతాబ్దానికి చెందినటువంటి ఆయన పాలకుడు షేర్ షాన్ సూరి. ఆయన మనకి ఈ యొక్క రూపాయిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి పాలకుడు. సో వెల్, ఈరోజు ఆయన వర్ధంతి కూడా. సో ఈనాటి నా మూడవ ప్రశ్న, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా ఏది? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా ఏది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ 6624881414 నాకు వాట్సాప్ చేయండి బాస్.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. వెల్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా ఏది? సో చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపించారు. పోస్ సో 10:45 AM అయిపోయింది. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చిరంజీవి అండ్ కోటేశ్వరి గారు ఫ్రమ్ ఒంగోల్ నుంచి మనకి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. చిన్నబాబు గారు మీరు అడిగిన ప్రశ్న అంటూ పంపించారు, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు. అండ్ కమింగ్ బ్యాక్ టు సౌజన్య గారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఎలా ఉన్నారండి జాన్సన్ గారు? కనకారావు గారు పెడ నుంచి సరైన సమాధానం. అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి అండ్ వాసు గారు కవిత్వం నరసింహారావు గారి మాటలు చాలా బాగున్నాయి, వారిద్దరికి వందనాలు తెలియచేయండి అంటూ సుధా గారు కొత్తగూడెం నుంచి, తప్పకుండా అండి. అండ్ ఏలూరు నుంచి రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకి శుభోదయం. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ కుటుంబ సభ్యులు సరైన సమాధానాన్ని అందించారు. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్. చరణ్ ఫ్రమ్ పుత్తూర్ సరైన ఆన్సర్ అందించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు అండ్ రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి ఇద్దరు రైట్ ఆన్సర్స్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవ అండ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన ఆన్సర్ అందించారు. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. దుర్గారావు గారు ఎస్ రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం అందించారు. భాష్య ఫ్రమ్ గోసాల నుంచి రైట్ ఆన్సర్. సత్య గీత భావన వాసు ఫ్రమ్ గుంటూరు నుంచి. అలాగే హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్క అండ్ హనీ వీరిరువురు సరైన సమాధానాన్ని అందించారు. గుడ్ మార్నింగ్, మేము కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ గారు. కృష్ణకుమారి గారు, ఇప్పుడు మన రేడియో వింటున్నాము అండ్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే వారి పేర్లు మీరు చదువుతూ ఉంటే చాలా చాలా బాగుందమ్మా. నేను అందరి పేర్లు చదువుతానండి, నేనే కాదు అందరి ఆర్జెస్ కూడా చదువుతారు, థ్యాంక్ యూ సో మచ్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీములపాడు నుంచి మిజోరాం రాష్ట్రంలోని అంటూ పంపించారు. అసలు నేను అడిగిన క్వశ్చన్ కి దీనికి సంబంధమే లేదండి, నేను ఆంధ్రప్రదేశ్ లో అడిగారు మీరు మిజోరాం వరకు వెళ్లిపోయారు. లలితా మురళి భాను గారు మీరు కూడా అండి,

రాంగ్ ఆన్సర్. కృష్ణ అంటూ పంపించారు గోన్లపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు. కాదు, సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు. నేను అడిగిన క్వశ్చన్ కి ఈ చరణం పాడండి మా కోసం అంటూ పంపించారు. మిజోరాం లో ఉంది అని గుర్తు. సో నేను అడిగిన క్వశ్చన్ కి మిజోరాం కి సంబంధం ఏంటండి? అయ్యో, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా అని అడిగాను. సో చూద్దాం, ఎక్కడో కొంచెం మీరు ట్యూనింగ్ మారినట్టున్నారు. నాది 101.3 MHz. సో వెల్, వేటూరి వారు శ్లేష ప్రయోగం చేసినటువంటి సీతాకోక చిలుక సినిమా నుంచి ఒక పాట. సో చుక్కా నవ్వవే, వెరీ నైస్. ఈ పాట నాకు గుర్తుంది, బట్

సో ఈ పాటే కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విజయవాణి నుంచి, మేడం యు నాట్ రివీలింగ్ మై ఆన్సర్. నేను రివీల్ చేస్తానండి, కొన్ని మెసేజెస్ లేట్గా వచ్చాయి. చరణ్ గారు ఫ్రమ్ మేడికొండ నుంచి అండ్ రైట్ ఆన్సర్ పంపించారు ఇందాకటి నా ప్రశ్నకి. గుడ్ మార్నింగ్ మ్యామ్, బంగారు పాళ్యం నుంచి నాగరాజు కుటుంబ సభ్యులు మీరు అడిగిన ప్రశ్నకి అంటూ సరైన సమాధానం పంపించారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ రైట్ ఆన్సర్ పంపించారు. వెల్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా సమాధానం ఏంటి అంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనమాట. ఎస్, పశ్చిమ గోదావరి జిల్లా 74.63% అధిక అక్షరాస్యత కలిగింది. అండ్ ఆ తర్వాత ప్లేస్లో కృష్ణా డిస్ట్రిక్ట్ ఉంది, 73.74% అనమాట. సో ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్.

నుంచి రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకి శుభోదయం. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ కుటుంబ సభ్యులు సరైన సమాధానాన్ని అందించారు. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్. చరణ్ ఫ్రమ్ పుత్తూర్ సరైన ఆన్సర్ అందించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అండ్ రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి ఇద్దరు రైట్ ఆన్సర్స్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవ అండ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన ఆన్సర్ అందించారు. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. దుర్గారావు గారు రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం అందించారు. భాష్య ఫ్రమ్ గోసాల నుంచి రైట్ ఆన్సర్. సత్య గీత భావన వాసు ఫ్రమ్ గుంటూరు నుంచి, అలాగే హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్కా అండ్ హనీ వీరిరువురు సరైన సమాధానాన్ని అందించారు. గుడ్ మార్నింగ్ మేము కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ గారు. కృష్ణకుమారి గారు ఇప్పుడు మన రేడియో వింటున్నాము అని మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే వారి పేర్లు మీరు చదువుతూ ఉంటే చాలా చాలా బాగుందమ్మా. నేను అందరి పేర్లు చదువుతానండి, నేనే కాదు అందరి ఆర్జెస్ కూడా చదువుతారు. థ్యాంక్ యూ సో మచ్. కమతం వెంకటలక్ష్మి.

సూర్యాసన్ ఆఫ్ కృష్ణన్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం మీ జేఎస్వితో. వెల్, మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, మిశ్రమంజరి ఈ రచనని రచించిన వారు ఎవరు అని చెప్పి. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు, చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. సతీష్ కుమార్ గారు ఫ్రమ్ పెద్ద మందడి విలేజ్ నుంచి పంపించారు, వనపర్తి డిస్ట్రిక్ట్. ఇంద్రా జాతర అంటూ పంపించారు. సో నేను అడిగిన క్వశ్చన్ కి దీనికి అస్సలు సంబంధం లేదండి. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు మన కోసం హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్కాయన్ హనీ, చాలా బాగుందండి, థ్యాంక్ యూ. అండ్ చల్లదనాన్ని అందించి అందరి హృదయాలను రసరమ్యమైన భావోద్వేగాలతో ముంచేశారు మిత్రమా మీరు, చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్స్ అ లాట్. జాన్సన్ గారు విజయవాడ నుంచి, ఐఎమ్ ఫైన్, నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ అండి. అండ్ విత్ రైట్ ఆన్సర్ పంపించారు. రాజు గారు ఏలూరు నుంచి, పండిత్ విష్ణునారాయణ గారు ఇస్ ద రాంగ్ ఆన్సర్. అండ్ గణపతి, ఆహా ఇది కూడా కాదండి, ఇది రాంగ్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, మల్లికార్జున అభిరామ్ గారు కేశవ్ నగర్ ధర్మవరం నుంచి, శకుంతల రాంగ్ ఆన్సర్. సరైన ఆన్సర్ తో మనకి మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు. అలాగే రేడియో మిత్రులకి శుభోదయం తెలియజేస్తూ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, కృష్ణ సోప్తి గారు రాంగ్ ఆన్సర్. సరైన ఆన్సర్ తో గోసాల భాష్య గారు, థ్యాంక్ యూ. జస్వి గారు ఒక పాట, పలానా పాట చాలా బాగా పాడుతున్నారు, సో మా కోసం పాట పాడతారా, ట్రై చేస్తానండి. సో ఇందాక నేను ఆల్రెడీ చాలా సాంగ్స్ పాడాను, ఎనీవేస్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు సింగ్. యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ అంటూ మురళి గారు పంపించారు, థ్యాంక్ యూ. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ 101.3 ఫ్రీక్వెన్సీ రేడియో అనుకోలేదు, మద్రాసులో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంది కదా అంటూ వింటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సిస్ల వేణుగోపాల్ దత్త గారు మీరు కూడా ఆన్సర్ పంపిస్తారని ఆశిస్తూ, అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి, అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. సో వెల్, మరి నేనేంటి ఆన్సర్ రివీల్ చేసే టైం వచ్చేసింది కదా. హాయ్ మ్యామ్, దిస్ ఇస్ ఎస్విఓసి కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ నాగరాజు గారు. 1965 సంవత్సరంలో మిశ్రమంజరి కవితా సంపుటికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. మరి రచించిన వారు కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారు. నెక్స్ట్ పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, సరైన సమాధానం, మిశ్రమంజరి గురించి వీబీలో వచ్చింది, రైట్, ఓకే. సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు మీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ 10:57 AM ఆన్సర్ రివీల్ చేసే టైం వచ్చింది. రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క రచన, మిశ్రమంజరిని రచించిన వారు రాయప్రోలు సుబ్బారావు గారు. రాజుగారు ఏలూరు నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు, మీకు కూడా ధన్యవాదాలు. మరి ఇది ఈనాటి నా షో అనమాట, సో ఎంజాయ్ చేశారు కదా. బ్యూటిఫుల్ గా చాలా విషయాలు మాట్లాడుకుందాం, సంఘ సంస్కర్త గురించి అండ్ అలాగే బయోలాజికల్ డైవర్సిటీ మెయింటెనెన్స్ గురించి. దాంతో పాటుగా వేటూరి వారి యొక్క సాహితీ పూదోటలో ఎంతో ఆనందంగా విహరించారు. అండ్ నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో కొన్ని మంచి పాటలు మీకోసం అందించాను. మరి బయట ఎండగా ఉంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఇంటి పట్టునే ఉంటూ వివిధ భారతి వింటూ హ్యాపీగా మనసుకి నచ్చింది నోటికి రుచించింది తింటూ హెల్దీగా ఆరోగ్యంగా ఉండండి. అండ్ దాంతోపాటుగా కాస్త పక్షులకి నీళ్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే అవి కూడా ఎదురు చూస్తూ ఉంటాయి కాబట్టి. అవి చెప్పుకోలేవు, మనం చెప్పుకుంటాం, చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం మనం అలా వాటికి కూడా హెల్ప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో వెల్, కలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ డే, బ్యూటిఫుల్ షో, మరిన్ని విషయాలతో. అంటూ దాన్ని నేను మీ ఆర్జేజేఎస్వి సైనింగ్ ఆఫ్.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 97

0: వసతి గృహాల నూతన భవనాలను ప్రారంభించారు. రాష్ట పర్యాటక రంగంలో కీలకమైన సీప్లేన్ ప్రాజెక్టులో భాగంగా 10 చోట్ల వీటిని నడిపేందుకు అవసరమైన ఏరోడ్రోమ్, ఫ్లోటింగ్ జెట్టీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉడాన్ పథకంలో 20 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 200 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. జూన్ నుంచి ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలకు నగదు జమ కావాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరిని ముందుగానే సరిచూసుకోవాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండ ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, శుభ్రమైన నియోజకవర్గం ఆరోగ్యకరమైన సమాజానికి నాంది అని, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని అన్నారు.
1: పంపించారు. సో వెల్, మరి నేనేంటి ఆన్సర్ రివీల్ చేసే టైం వచ్చేసింది కదా. హాయ్ మ్యామ్, దిస్ ఇస్ ఎస్విఓసి కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ నాగరాజు గారు 1965 సంవత్సరంలో మిశ్రమంజరి కవితా సంపుటికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. మరి రచించిన వారు కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారు. నెక్స్ట్ పెడన జోగానంద్ర కాలేజ్ నుంచి అప్పలరాజు గారు సరైన సమాధానం, మిశ్రమంజరి గురించి వీబీలో వచ్చింది.
0: ఫ్లోటింగ్ జెట్టి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉడాన్ పథకంలో 20 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 200 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. జూన్ నుంచి ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలకు నగదు జమ కావాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరిని ముందుగానే సరిచూసుకోవాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండ ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, శుభ్రమైన నియోజకవర్గం ఆరోగ్యకరమైన సమాజానికి నాంది అని, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని అన్నారు. ఐపీఓలు రియల్ ఎస్టేట్ షేర్ల ధరలను ఫ్రీ ఓపెన్ కాల్ ఆక్షన్ స్టేషన్లను నిర్ణయించే విధానంలో కీలక మార్పులను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. కృత్రిమంగా ధరలు నిర్ణయించడాన్ని తగ్గించడం, మెరుగైన ధర వెల్లడేయాలో చూడడమే దీని ప్రధాన లక్ష్యమని పేర్కొంది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగినప్పటికీ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ ఉదయం ఆయన శ్రీవారి ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి టైం మేనేజ్మెంట్, క్యూలైన్ల నిర్వహణ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్టు చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా,
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికి.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ త్రీ నుండి ప్లే చేశాను అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది అనిరుద్ధ్ రవిచందర్ అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో. ఒకప్పుడు తెరపైన మాయాజాలం ప్రదర్శించిన వస్తువులు ఇప్పుడు మన చేతుల్లోకి వచ్చేసాయి, అవునా కదా? అంటే సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో హీరోస్ గాల్లో రెక్కలు కట్టుకుని ఎగిరిపోతే, కార్స్ డ్రైవర్స్ లేకుండా పరిగెడితే, అండ్ క్లాక్ తిప్పగానే కాలంలో అలా వెనక్కి వెళ్ళిపోతే, థియేటర్లో అప్పుడు కూర్చున్న అందరూ కూడా ఒక్కటే అనుకునేవాళ్ళు, ఏంటంటే అయ్యో ఇది జరిగితే భలే ఉంటుంది బట్ కళలో కూడా జరగదు కదా అని అనిపించేది. కానీ జీవితం కూడా ఒక సినిమా కథ లాంటిది అనమాట, అందుకే ఒక్కొక్కటి నిజం అవుతూ వస్తున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం యూజ్ చేసే చాలా వాటి గురించి ఆల్రెడీ కొన్ని మూవీస్లో ఎప్పుడో చూపించేశారు అండ్ ఆ విశేషాలు మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఏం యూజ్ చేయబోతున్నాం, ఇవన్నీ ఏ మూవీస్లో ముందే చూపించారు అనే విషయం ఈరోజు మాట్లాడుకుందాం సినిమా కబుర్లలో. అందుకన్నా ముందు ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టూడియో టూ విత్ భారతీ FM 101.3, నేను మీ క్రిష్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట
0: ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ నీ మనసు నాకు తెలుసు నుంచి ప్లే చేసిన అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ అండ్ పాటను పాడింది సుర్జు భట్టాచార్య అండ్ శ్రేయ ఘోషల్ అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది ఏఎం రత్న. అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లలో మాట్లాడుకుందాం అని చెప్పాను. అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న యూజ్ చేయబోయే కొన్ని గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని మూవీస్లో చూపించారనమాట. అండ్ ఆ గ్యాడ్జెట్స్ ఏంటి ఆ మూవీస్ ఏంటి అని చెప్పి చెప్తాను మీకు. ఫస్ట్ది గ్యాడ్జెట్ వాచ్, లివ్ అండ్ లెట్ డై అనే మూవీ 1973 సంబంధించి. అంటే స్మార్ట్ వాచెస్ యూజ్ చేయని వాళ్ళకి చేయని వాళ్ళు ఉన్నారా అంటే చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు ఇప్పుడు. బట్ అసలు వాచ్ ఇన్ని పనులు చేస్తుందా అని మొదట్లో షాక్ అయినా ఇప్పుడు అలవాటు పడిపోయామనుకున్నది వేరే విషయం. అండ్ ఇంకా టెక్నాలజీ కోసం మనం ఆరాటం పరుగులు పడుతున్నాం అన్నమాట. అయితే 1973 వచ్చింది ఈ మూవీ చెప్పను కదా, లివ్ అండ్ లెట్ డై అనే మూవీ. అప్పట్లో వాచ్ అంటే జస్ట్ సమయం చెప్పే ఒక యంత్రం మాత్రమే. కానీ ఈ బాండ్ వాచ్ ఏదైతే ఉంటుందో ఈ సినిమాలో హీరోకి అలా కాదనమాట, మామూలు వాచ్లా కాదు. విలన్ అంటే విలన్ ఎవరైతే బుల్లెట్స్ గన్ షూట్ చేస్తారో ఆ బుల్లెట్స్ ని దూరంగా తోసేసి ఒక మ్యాగ్నెట్ లా యూజ్ అవుతుంది, అలాగే డోర్స్ ఓపెన్ చేసి ఒక లేజర్ లా యూజ్ అవుతుంది, అండ్ అవసరమైతే ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇస్తుంది అనమాట. నిజంగా చెప్పాలంటే ఎలక్ట్రిక్ షాక్ ఎలా షాక్ కొడుతుందో తెలియదు, కానీ అది చూసి అప్పుడు ఆడియన్స్ మాత్రం నిజంగానే షాక్ అయ్యారు, ఏంటి ఒక వాచ్తో ఇన్ని పనులు చేయొచ్చా అని చెప్పి. బట్ చూస్తే 1973 వచ్చిందని అంటే

ఆల్మోస్ట్ అప్పుడు ఒక 27, 37, 47. సో 53 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ వాచెస్ ఎన్ని పనులు చేస్తున్నాయో మనం చెప్పక్కర్లేదు. ఇంకా ఉన్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ మన మూవీస్లో, ఎప్పుడో చూపించిన మూవీస్లో చాలానే ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా మాట్లాడుకుందాం. ఐ మీన్ ఆ లిస్ట్ అంతా కాకపోయినా ఆ లిస్ట్లో కొన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రోజు సినిమా కబుర్లలో ఒక చిన్న కమర్షియల్, తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టేడియం.

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లో ప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటోంది.
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:35:35. సో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న గ్యాడ్జెట్స్ అన్ని కూడా ఒకప్పుడు సినిమాలో చూపించారు అని చెప్పి ఆ థీమ్ పైన మాట్లాడుకుంటున్నాం ఈరోజు సినిమా కబుర్లలో. ఇందాక చెప్పాను కదా గ్యాడ్జెట్ వాచ్ అని చెప్పి, లివ్ అండ్ లెట్ డై 1973 వచ్చిన ఈ మూవీలో ఆ వాచ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చూపించారు. అండ్ అలాంటి వాచెస్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ బంగారం కావచ్చు, భోజనం కావచ్చు, ఏదైనా సరే జస్ట్ వన్ క్లిక్తో మన కళ్ళ ముందు ఇప్పుడు ప్రత్యక్షం అవుతున్నాయి అన్ని కూడా. అంతెందుకు, అసలు సెర్చ్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏం కోరుకుంటామో దాన్నే చూపిస్తాయి, అవునా కదా?

సో ఎగ్జాక్ట్గా ఇది చెప్పినప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? మాయా పేటిక. మాయా బజార్ మూవీలో చూపించారు కదా, 1957లో రిలీజ్ అయింది ఈ మూవీ. అండ్ దీనిలో చూపించిన మాయా పేటికలానే ఇప్పుడు కూడా మనం ఏం కావాలంటే అది మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుందన్నమాట. అవునా కాదా? సో ఇంకా చాలా ఉన్నాయి, వీటి గురించి మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ లవ్ టుడే నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ని కంపోజ్ చేసింది విద్యాసాగర్, అండ్ ఈ పాటను పాడింది హరిహరన్. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ యువర్ క్రిష్.

0: ₹150 అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు ₹150 అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు ₹150 అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు ₹150 అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు ₹150 అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు ₹150 అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు ₹150 అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు ₹150 అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:48 కావస్తోంది. కొన్ని క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాల ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.
2: మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు ఏవైతే ఈ యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నామో లేకపోతే యూజ్ చేయబోతున్నామో అవన్నీ కూడా ఒకప్పుడు మూవీస్ లో చూపించారు అని చెప్తున్నాను. అండ్ ఒక వాచ్ గురించి మాట్లాడడం, అలాగే దాని తర్వాత మాయాపేటిక, మాయాబజార్ లో మాయాపేటిక గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ గాగుల్స్ అనమాట. అంటే ఇప్పుడు మార్కెట్ లో ఎన్నో వర్చువల్ రియాలిటీ ఎక్విప్మెంట్స్ అనేవి చాలా వచ్చినాయి. అండ్ వీటిని గేమ్స్, స్కూల్స్, మీటింగ్స్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో ఇలా ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తున్నారు. బట్ హీరో షారుఖ్ ఖాన్ మాత్రం 2011 లో వచ్చిన రావణ్ అనే మూవీలో యూజ్ చేసి హ్యాపీగా చక్కగా ఒక గేమ్ లోకి ఎంటర్ అయిపోయాడు అన్నమాట.

అండ్ నెక్స్ట్ టైమ్ మిషన్. సో ఎవరికి తెలియదు చెప్పండి సినిమా అంటే, ఇదొక్కటే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఒక్కటే అవుతుందా లేదా అనే క్వశ్చన్ చాలా మందిలో ఉండొచ్చు. సైంటిస్ట్ మాత్రం డెఫినెట్ గా నమ్ముతున్నారు పాసిబుల్, డెఫినెట్ గా పాసిబుల్ టైమ్ మిషన్, ఐ మీన్ టైం ట్రావెల్ అనేది పాసిబుల్ అని చెప్పి డెఫినెట్ గా నమ్ముతున్నారు. బట్ ఎప్పుడు అని అంటే మాత్రం నో ఆన్సర్ అనమాట. బట్ బాలయ్య మాత్రం రాయల కాలంలోకి అలా వెళ్లి అక్కడి నుంచి ఫ్యూచర్ లోకి వెళ్లి చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ చేసి మనల్ని మాత్రం ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు, అదే ఆదిత్య 369 మూవీలో. సో సంగీతం శ్రీనివాసరావు గారు అందించిన ఒక క్లాసిక్ అని చెప్పొచ్చు ఈ మూవీ. అది సంగతి. అండ్ స్టూడియోలో టైం 11:48:35. అండ్ మనము ఉన్నాం సినిమా కబర్లలో. ఇది ఈ రోజు సినిమా కబర్లు. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే ఫ్రమ్ ద మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ సాంగ్ ని పాడింది రామ్ మిరియాల. వింటూ స్టెడియో.

0: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట ప్రేమ కావాలి చిత్రానికి అనూస్ గురువార అంజనా సౌమ్య పాడారు. రచన భువనచంద్ర, సంగీతం అనూప్ రూబెన్స్.
1: Listen to my heart, it's beating for you. Listen to my heart, it's waiting for you.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ అనేది విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో

సంస్థలు, స్థానిక పరిపాలనా యంత్రాంగం మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఈ నెల 20వ తేదీన న్యూఢిల్లీలో జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి వస్తారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం నిర్దేశించిన క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా గత 7వ జూలై 1వ తేదీన వాషింగ్టన్ డీసీలో జరిగిన చర్చలకు కొనసాగింపుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపైన మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. అలాగే హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిణామాలు, పరస్పరం ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు, అమెరికా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో ద్వైపాక్షిక సమావేశాలు జరపడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జీవులన్నిటికీ ఉమ్మడి భవిష్యత్తు నిర్మించడంలో పౌరులు తమ వంతు సహాయం అందించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ప్రభావం కోసం లోకల్గా చర్యలు తీసుకోండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జీవ వైవిధ్య దినోత్సవం జరుగుతోంది. జీవ వైవిధ్యానికి జరిగే నష్టాన్ని అరికట్టడానికి, పునరుద్ధరించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలనే పిలుపని భూపేందర్ యాదవ్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సుసంపన్నమైన జీవ వైవిధ్యమే అనేక సుస్థిర అభివృద్ధి సవాళ్లకు సరైన సమాధానమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 10 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఖాళీ అవుతున్న 24 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. వచ్చే నెలలో తమ పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న వారిలో మాజీ ప్రధానమంత్రి HT దేవెగౌడ, కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుంచి తలో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరో 1 స్థానం చొప్పున ఖాళీకాలున్నాయి. ఎన్నికల కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం వచ్చే నెల 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల

0: ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వేస్తాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ను 89 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. మొత్తాన్ని ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డోలెడెస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో భక్తి సంగీతం. పండిత్ కుమార గంధర్వ గానం చేసిన హిందీ భజనలు వింటారు.
2: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగుల్, ద వాయిస్ విచ్ హవ్ బీన్ టచింగ్ అవర్ హార్ట్స్ అండ్ మెమరీస్, ద వాయిస్ దట్ రిమైండ్స్ అస్ అవర్ హిస్టరీ, ద వాయిస్ కనెక్టింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అక్రాస్ ఇండియా, ద వాయిస్ ప్రిజర్వింగ్ అవర్ ఆర్ట్స్ అండ్ ట్రెడిషన్స్, అండ్ దిస్ వాయిస్ హవ్ బీన్ ఎకోయింగ్ త్రూ జనరేషన్స్. దిస్ వాయిస్ ఇజంట్ జస్ట్ ద వేవ్స్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్ బట్ the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: పండిట్ కుమార్ గంధర్వ గానం చేసిన హిందీ భజనల్లో ముందుగా కబీర్దాస్ భజన ఆజ్ ముజే ఇప్పుడు మీరు వింటారు.

0: ఒక మధురమైన స్వరం. పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
1: ఈనాటి కార్యక్రమంలో పండిట్

మీరింతవరకు పండిత్ కుమార్ గంధర్వ గానం చేసిన హిందీ భజనలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిల్మ్ గీతాలు వింటారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: నువ్వు నేను ఈ చిత్రానికి సందీప్ ఉషా బృందం పాడిన పాట ఇప్పుడు మీరు వింటారు. రచన కులశేఖర్.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈశ్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశవాణి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: కార్యక్రమంలో ఇప్పుడు 100% లవ్ చిత్రానికి టిప్పు పాడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా రాష్ట అభివృద్ది కొనసాగుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందులున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్టంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ.

0: చేస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. ఇక వివరాలు. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేలా రాష్ట్రంలో అభివృద్ది కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని ముందుకు తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట ప్రాధాన్యతా అంశాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి నిన్న ఢిల్లీలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులు, అభివృద్దికి ప్రపంచస్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్ క్యారిడార్లు, తయారీ పరిశ్రమల కేంద్రాలు, విద్య వైద్య సంస్థల అభివృద్దితో రాష్ట్రం పురోగమిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో గురుకుల విద్యార్థులకు త్వరలో క్రీడా కిట్లు, ట్రాక్ సూట్లు, బూట్లు అందజేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నిన్న అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల అభివృద్దికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని మంత్రి వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొని లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం సహాయం అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ పేర్కొంటూ
1: 9.65 లక్షల నిధుల్ని చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఇది యాక్సిడెంట్ల కారణంగా గానీ, ఇతర అనారోగ్యం కారణంగా గానీ, దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా గానీ, లేదని ఎవరైనా ఇంట్లో మరణం సంభవిస్తే ఆసుపత్రి ఖర్చులని రీఎంబర్స్ చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా ఆరోగ్య వ్యవస్థ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టు ఇవాళ నాణ్యమైన మెరుగైన వైద్య సేవలను అందిస్తూనే ఒకవైపు, రెండవ వైపు వైద్యం అతి ఖరీదుగా మారిన నేపథ్యంలో ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా 100 కోట్ల రూపాయలని ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు అందజేయడం జరుగుతోంది.
0: జూన్, జులై నెలల్లో రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు జూన్ 18 ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూన్ 1 నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్ల దాఖలకు జూన్ 8 చివరి తేదీగా నిర్ణయించింది. జూన్ 9 నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11 వరకు గడువు ఇవ్వగా జూన్ 18 ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీ, సానా సతీష్ల పదవీకాలం ఈ నెల 26వ తేదీన ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు జూన్ 18 ఎన్నికలు జరగనున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో విజయవాడ నగరం మెరుగైన స్థానాన్ని సాధించేందుకు ఈ నెల 31వ తేదీ వరకు సిటిజన్ ఫీడ్బ్యాక్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున వచ్చే ప్రతినిధులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరుతూ,
2: మీ అందరికి కూడా అతి ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, స్వచ్ఛ సర్వేక్షణ అనేది మన రాష్ట్రంలో, దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం. సిటిజన్ ఫీడ్బ్యాక్ అని ఒక సర్వేను కూడా కండక్ట్ చేస్తా ఉన్నాం. దానికి వస్తున్నటువంటి ప్రతినిధులకి మీరు సహకరించండి. వీళ్ళు ప్రభుత్వం పంపిస్తున్నటువంటి సర్వేలో పాల్గొంటున్న వ్యక్తులు కాబట్టి ఎవరు కూడా దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరంలా. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని మీ సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి క్యూలైన్ల నిర్వహణ నిరంతర పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు సాధారణ దర్శనాలతో పాటు అదనంగా 1500 మందికి పైగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని తెలియజేస్తూ,
1: పిలిగ్రిముల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేశాము. ప్రతిరోజు కూడా దాదాపు 1500 మందిని ఎక్స్ట్రా దర్శనం చేపించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం 79,000 మందికి దర్శనం చేపించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేయటం. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని టిటిడి అడ్మినిస్ట్రేషన్ సగల పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించిందని తూర్పుగోదావరి జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, మండల కార్యాలయాల్లో ప్రతిరోజు గంటపాటు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యాలయాల్లో వై బ్రేక్ యోగా పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని ఆయుష్ అధికారి వివరించారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. భూమిపై ఉన్న జీవాల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటారు. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేసే లక్షలాది జంతు జాతులు, వృక్షజాతులు, నీటి వనరులు ఈరోజు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. వీటిని పరిరక్షించడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పుల వల్ల అంతరించిపోతున్న జీవరాశులను సంరక్షించడం, తద్వారా పర్యావరణాన్ని కాపాడడంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈరోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. పురాతన దేవాలయాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వంజంగి గ్రామంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఆముదాలవలస జగ్గుశాస్త్రపేట వద్ద 3,82,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆముదాలవలసను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా రాష్ట్రాభివృద్ది కొనసాగుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
3: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
2: బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
3: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
2: ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
3: చెప్పవులే,
2: ఇక వెళ్ళమ్మా.
4: ఆర్బీఐ అంటుంది,
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా మాదక ద్రవ్యాలకు దూరంగా పిల్లలు డాక్టర్ వి రాధికారెడ్డి గారితో పరిచయం వింటారు.
5: కౌమారదశ అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన దశ. ఈ దశలోని వారు జీవితానికి సంబంధించిన లక్ష్యాలను చేరుకోవడానికి సరైన బాట వేసుకుంటారు. అలాగే ఈ దారిలో వివిధ రకాల ఆకర్షణలు అనేవి అడ్డంకులుగా నిలుస్తూ ఉంటాయి. ఇటువంటి అడ్డంకులలో ఒక ముఖ్యమైనది మాదక ద్రవ్యాలు. మరి ఈ రోజుల్లో గనక మనం చూస్తే కౌమారదశలోని వారు కూడా మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులవుతున్నారు. మరి దీనికి గల కారణాలేంటి? అలాగే ఇలా మాదక ద్రవ్యాల పట్ల బానిసలుగా మారిన వారికి తల్లిదండ్రులు లేదా గురువులు ఏ విధంగా ప్రవర్తించాల్సి ఉంటుంది అన్నది ఈరోజు మనతో చర్చించడానికి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ వి రాధికారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్.
6: నమస్తే అండి.
5: డాక్టర్ గారు, ఒకప్పటి పరిస్థితి కనుక చూసుకుంటే ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది పెద్ద పెద్ద నగరాల్లోనే ఉండేది. కానీ ఈ రోజుల్లో గనక చూస్తే బడి పిల్లలు కూడా ఈ మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులవుతున్నారు అని వార్తలు చూస్తున్నాం. మరి దీనికి గల కారణాలు ఏంటండి?
6: మత్తు పదార్థాలు అనేవి చాలా సంవత్సరాల నుంచి, 100 ఏళ్ళకి పైన పడిన చరిత్ర ఉంది దీనికి. పేపర్లలో కానివ్వండి, టీవీల్లో, అదర్ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే వీటి గురించి ఎక్కువ చర్చించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్కువ వినియోగిస్తున్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి అనేది కూడా మనం చూస్తున్నాం. మెయిన్ గా అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ, ఇవి రెండు ముఖ్యమైన కారణాలు. ఒకప్పుడు అందరికీ అన్ని అందుబాటులో ఉండేవి కాదు. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకి అందుబాటులోకి కూడా వస్తూ ఉన్నాయి. కొన్ని రకాల పదార్థాలు అయితే చాలా తక్కువ ధరకి లభించేవి కూడా ఉన్నాయి, కాబట్టి వాడకం అనేది పెరిగింది. ఇంకొకటి ఏంటంటే పిల్లలు మనకిప్పుడున్న నెట్వర్కింగ్ కానివ్వండి, మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఆ తర్వాత చిన్న పిల్లల్లో కూడా ప్రతి విషయం తెలుసుకునే అవకాశాలు కూడా పెరిగాయి. ఒకప్పుడు మనకి ఫోన్లు లేవు, లేకపోతే ఈ ఇంటర్నెట్ లేదు. ఇప్పుడు ఇవన్నీ ఉండడం మూలంగా ప్రతిదీ కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా పెరిగి కూడా ప్రతి విషయం ప్రతి ఒక్కరికి అవసరానికంటే ముందే కూడా కొన్ని తెలియడం వల్ల కూడా మనకి ఇవన్నీ యూసేజ్లోకి రావడానికి ఛాన్సెస్ పెరిగిపోయాయని చెప్పచ్చు. ఖచ్చితంగా అవైలబుల్ ఎప్పుడైతే అవుతుందో నేచురలీ వాడకం కూడా పెరుగుతుంది.
5: డాక్టర్ గారు, పిల్లలు గనక ఇలా మత్తు పదార్థాల పట్ల ఆకర్షితులు అవడంలో స్నేహితుల పాత్ర లేదా ఇంట్లోని పరిస్థితుల పాత్ర ఏ విధంగా తోడ్పడుతుంది?
6: అంటే ఇప్పుడు మత్తు పదార్థాలు అన్నింటిలో ఫస్ట్ ముఖ్యమైనది ఆల్కహాల్, కానీ నెక్స్ట్ మిగతావన్నీ చూస్తే రకరకాల డ్రగ్స్ అనేది మనం ఇప్పుడు ఎక్కువ వింటున్నాం. వాటిల్లో గంజాయి ఒకటి. గంజాయి అనేది చాలా తక్కువ ఖరీదుగా కనిపిస్తూ ఉంది. ఇంకా కొన్ని మిగతావి కొకెయిన్, ఎల్ఎస్డి ఇట్లాంటివన్నీ కూడాను కొంచెం మిడిల్ టైప్ ఆఫ్ సిటీస్లో కాస్త తక్కువగానే దొరుకుతున్నాయి. ఇవి కాకుండా మెడిసిన్స్, నేను ఇందాక చెప్పిన కొన్ని మెడిసిన్స్ ఏంటంటే అవి పెద్ద ఖరీదైనవి కాదు, కానీ మత్తు కలిగించే ఇవి ఉన్నవి. ఆ తర్వాత పిల్లల్లో వీటిని వాడకం ఎందుకు పెరుగుతుంది అని అంటే ముఖ్యంగా ఆల్కహాల్ను వదిలేస్తే మిగతా అన్నీ కూడాను మొట్టమొదట ఎక్కువగా మనకి అడాల్సెంట్ ఈ కౌమార దశలోనే మొదట వీటికి ఇన్వాల్వ్ అవడం అవుతుంది. ఆ ఏజ్లో ఏంటంటే ఆ పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళకి ప్రతిదీ తెలుసుకోవాలన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది, రిస్క్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎమోషనల్గా వాళ్ళ మీద వాళ్ళకి పెద్దగా కంట్రోల్ అనేది ఉండదు, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం పెద్దగా తెలియదు. ఆ తర్వాత పూర్తిగా మెచ్యూర్ అయ్యారని మనం అనలేము, అట్ అనేసి వాళ్ళకి ఏమీ తెలియదు అనుకోవడానికి లేదు.

0: అటువంటి దశలో ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి ఒక ప్రయోగం చేయాలనే దీనితోనే మొట్టమొదట సిగరెట్ కాల్చడము లేదా మొట్టమొదట ఒక మత్తు పదార్థాన్ని వాడి చూడడము, ముఖ్యంగా కాలేజీలో సీనియర్స్ యొక్క ప్రభావం జూనియర్స్ మీద. తర్వాత వీళ్ళు ఆ ఏజ్లో ముఖ్యంగా 18 ఇయర్స్ బిలో ఏజ్లో ఏదైనా ఇట్లాంటిది మొదట ప్రయత్నించినట్టయితే ఆ బ్రెయిన్ యొక్క మెచ్యూరిటీ పూర్తిగా, ఆ కణాల మెచ్యూరిటీ పూర్తిగా వచ్చి ఉండదు. బ్రెయిన్ యొక్క పరిస్థితి అలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆ మెదడులో ఎప్పుడైతే వీటికి ఎక్స్పోజ్ అవుతారో ఆటోమేటిక్గా ఆ బ్రెయిన్లోని చాలా డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్తో అయితేనేమి, ఫిజియలాజికల్గా వాళ్ళు వచ్చే మార్పులతో అయితే దానికి మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఇది పూర్తిగా మెచ్యూరిటీ రావడానికి 25 సంవత్సరాలు పడుతుంది. సో మనం ముందుగా దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ అడిక్షన్కి అంటే అలవాటు నుంచి వ్యసనం కింద మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే ఆ బ్రెయిన్ 25 సంవత్సరాల తర్వాత అయితే అది జడ్జ్ చేయగలుగుతుంది ఈ పదార్థం మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది. యంగ్ స్టేజ్లో ఎప్పుడైతే వీటికి ఎక్స్పోజ్ అవుతున్నారో ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కువగా వ్యసనాల బాట పట్టేదానికి ఛాన్సెస్. ఆ తర్వాత రెండోది ఏంటంటే మీరు అన్నట్టు కుటుంబపరమైన ఎక్కువగా చాలా మందిలో ఏంటంటే కుటుంబం సరిగా లేకపోవడం, తల్లిదండ్రుల మధ్య కొన్ని విభేదాలు ఉండడం, ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, బాల్యం అనేది సరిగా మంచి పరిస్థితుల్లో పెరగకపోవడం కూడా ఒక కారణం అవుతుంది. అండ్ మూడవది మనస్తత్వం. కొన్ని మనస్తత్వం వాళ్ళకి బార్డర్ లైన్ మనస్తత్వం అని లేదా కొంచెం యాంటీ సోషల్ మనస్తత్వం ఇలాంటి ట్రేట్స్ చిన్నప్పటి నుంచి కూడా కొంచెం కాండక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, సో ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు కూడా తొందరగా వ్యసనాలు బాట పట్టేదానికి ఛాన్సెస్ ఉన్నాయి.
1: డాక్టర్ గారు, మొదటిసారి ఇలా మత్తు పదార్థాలు వాడడం మొదలు పెట్టినప్పుడు వాళ్ళు కొంచెం డిఫెన్సివ్గా ఉంటారు, నేను ఇంకా దీనికి అలవాటు కాలేదు, నేను ఇది క్యాజువల్ గా చేస్తున్నాను, నేను కావాలంటే ఎప్పుడైనా మానేయగలను. ఇది ఎంతవరకు నిజం?
0: అంటే అది ఒక స్టేట్ ఆఫ్ మైండ్, మనం దాన్ని డినైల్ అంటాం. ఎప్పటికప్పుడు మనల్ని కరెక్ట్ గా ఇబ్బంది పడకుండా ఉంచుకోవడానికి మనసుని కొన్ని డిఫెన్సెస్ ప్లే చేస్తూ ఉంటుంది. ఏదైనా మనం ఇప్పుడు ఉదాహరణకి ఒక పరీక్ష ఫెయిల్ అయ్యామనుకోండి, ఫస్ట్ మనం ఏమంటాం, మనం చదవక ఫెయిల్ అయ్యాము అని అనుకో, మనం ఏమనుకుంటాం వెంటనే, పేపర్ కష్టంగా వచ్చింది, లేకపోతే కరెక్షన్ సరిగా లేదు, లేకపోతే మార్కులు బాగా వేయలేదు, అంటే దాన్నే డినైల్ అంటాం. అంటే దాన్ని మన మైండ్ మనసు యాక్సెప్ట్ చేయదన్నమాట. మత్తు పదార్థాలకి అలవాటు పడినాళ్ళు బానిసలైన వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా మనకి ఇదే కనిపిస్తుంది. కానీ వన్స్ ఒక స్టేజ్ వరకు అది పనిచేస్తుందేమో కానీ తర్వాత వాళ్ళు మానాలనుకున్నా మానలేకపోయే పరిస్థితే ఎక్కువ ఉంటుంది. తర్వాత కుటుంబ సభ్యులు కూడాను చాలాసార్లు దాన్ని ఒక ప్రాబ్లం కింద గుర్తించకపోవడం కూడా ఈ డినయల్లో భాగమే. మనమేమి చేయలేము, ఇది తనంతటి తను మానుకోవాలి కానీ మనమేమి చేయలేము అలాంటి ప్రొటెక్టివ్ దీనిలో ఫ్యామిలీ ఉంటూ ఉంటారు. ఒక వ్యక్తి మానాలంటే ఏదైనా ఇలాంటి అలవాట్లని కుటుంబ సభ్యులు సొసైటీ సహకారం కూడా చాలా అవసరం అవుతుంది.
1: చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు, కుటుంబ సభ్యుల సహకారం అనేది ఉండాలని. ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం అనేది ఉంటుంది. కష్టాలు మర్చిపోవడానికి మత్తు పదార్థాలు వాడుతున్నామని చెప్పడం అసలు సబబు కాదు.
0: కానీ అంటే ఎమోషనల్ గా వాళ్ళలో సమస్యలు కొన్ని ఒత్తిళ్లు ఉంటే ఉండొచ్చు. అందుకనే వ్యసనము అన్న తర్వాత దాన్ని మానసిక వ్యాధి కింద గుర్తించండి అని చెప్తున్నా. అలవాటు వేరు, ఎప్పుడో ఒకసారి ఏదైనా ఒకటి ఆల్కహాలో సిగరెట్టో ఇంకోటో తీసుకోవడం అనేది వేరు, ఒక ఫంక్షన్ అని పార్టీ అని. కానీ నేను అది లేకపోతే ఉండలేను, లేకపోతే దానివల్ల నాకు ప్రమాదం ఉందని తెలిసినా తీసుకోవడం, లేదా ఇంకా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కంటిన్యూ చేయడం ఇలాంటివి అనేది అనేటప్పటికి ఏంటంటే పూర్తిగా దాన్ని వ్యసనం కింద మనం ట్రీట్ చేయాలి.
1: డాక్టర్ గారు, ఈ కౌమర దశలో వారు గనక మత్తు పదార్థాలను వాడుతుంటే వాళ్ళు కుటుంబ సభ్యులకు తెలిసి చెయ్యరు, కానీ తల్లిదండ్రులు ఎప్పుడు అనుమానించాల్సి ఉంటుంది పిల్లలు ఇలా ఏమన్నా మత్తు పదార్థాలు వాడుతున్నారేమో అని?
0: అవును, ఇప్పుడు ఎవరికైనా సరే ముఖ్యంగా మా సైడ్ నుంచి మేమిస్తున్న అడ్వైజ్ సందేశం ఏంటంటే ఎప్పుడు కూడాను తల్లిదండ్రులు ఇప్పుడున్న ఈ బిజీ ప్రపంచంలో మన పిల్లలు గదిలో కూర్చొని చదువుకుంటున్నారులే, లేకపోతే ఏదో కంప్యూటర్ ముందు కూర్చున్నారు ఆడుకుంటున్నారు అలా అనుకోవద్దు. ఏది కూడాను వాళ్ళని గమనించడం అనేది ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే ప్రతిదీ ఎక్కువగా పట్టించుకుని వాళ్ళని మొత్తం అంతా కంట్రోల్ పెట్టాలి అనే పద్ధతి కరెక్ట్ కాదు. పూర్తిగా లిబరల్గా వదిలేయడం కరెక్ట్ పద్ధతి కాదు. ముఖ్యంగా ఈ యంగ్ అడాల్సెంట్ ఏజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ స్నేహభావంతో ఉండాలి. వాళ్ళతో కొంచెం బాగా మాట్లాడుతూ వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు రోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, డెఫినెట్ గా గమనించుకుంటూ

0: ఆ తర్వాత పిల్లలు కొంచెం డల్గా ఉంటున్నా, ఎక్కువ ఎవరితో మాట్లాడకుండా ఉంటున్నా, ఒంటరిగా గడపడానికి ప్రయత్నిస్తూ ఉన్నా, వీలైనంత వరకు వాళ్ళ గదుల్లోనే ఉంటూ ఉన్నా, సరిగా స్కూలు కాలేజు అటెండ్ అవ్వలేకపోతూ ఉన్నా, అకాడమిక్స్లో అప్పటి వరకు బాగుండే వ్యక్తి తగ్గిపోతూ ఉన్నా, సో ఇలాగా ప్రవర్తనలో ఏదైనా మార్పులు మనకి గమనించినట్లయితే ఖచ్చితంగా వాటి మీద శ్రద్ధ పెట్టాలి.
1: మరి ఈ దశలోని పిల్లల పట్ల ఉపాధ్యాయులకు కూడా ఒక విధమైన బాధ్యత అనేది ఉంటుందండి. మరి వాళ్ళ దృష్టికి కనుక వస్తే ఇలా పిల్లలు మత్తు పదార్థాలు వాడుతున్నారని వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, అలాగే తల్లిదండ్రులు ఇంకా ఉపాధ్యాయుల మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది?
0: అంటే ఎక్కువ టైము ఈ వయసు పిల్లలు వాళ్ళు స్కూల్లో కాలేజ్లో ఉంటూ ఉంటారు. స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ కొంతమంది పిల్లలకి ఒక టీచర్ని ఒక మెంటార్గా లేకపోతే ఒక కౌన్సిలర్గా ఉంచినట్లయితే వాళ్ళు ఆ పిల్లల సమస్యలు ఏ ఉన్నా వాళ్ళతో చెప్పుకునే ఫ్రీనెస్ కానీ అలాంటివి ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత పిల్లల్ని డీల్ చేసేటప్పుడు టీచర్స్ స్కూల్లో వాళ్ళ క్లాస్లో వాళ్ళ ప్రవర్తనని మనం తల్లిదండ్రులు ఎలా గమనిస్తారో టీచర్స్ కూడా అదే విధంగా కొంత గమనించేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళు చేయొచ్చు. ప్రతి ఏజ్లోనూ రకరకాల టెంప్టేషన్స్ ఉంటాయి, కానీ కొన్ని మొరాలిటీస్ ఉంటాయి, మనం ఈ పని చేయకూడదు, చేయడం వల్ల మనం రిస్క్లో పడతాం అనేది. కానీ ఆ ఏజ్కి ఏంటి, మనం చేసి ఒకసారి రిస్క్ అయితే ఏంది చేసి చూద్దాం అనే ఏజ్ అది. కాబట్టి మనం వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తెలియజేయడం వల్ల, ఒక పని చేయడం వల్ల మనకు నష్టం ఎంత ఉంటుంది, లాభం ఎంత ఉంటుంది, కొన్ని పనులు మనం ఎప్పటికీ జీవితంలో చేయకూడదు, సో ఇలాంటివి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల డెఫినెట్గా ఏదైనా కొంత టెంప్ట్ అయ్యే పిల్లల్లో అయినా కానీ డెఫినెట్గా వాళ్ళకి అవగాహన ఏర్పడుద్ది, వాళ్ళు మళ్ళీ ఇంకా కొంతమందికి చెప్పగలుగుతారు.
1: డాక్టర్ గారు, మన చుట్టుపక్కల సమాజంలో గనక చూసినట్లయితే పిల్లలకి ఎవరికైనా ఈ విధంగా మాదక ద్రవ్యాలతో కానీ ఇలా సమస్య కానీ ఉన్నట్టు కుటుంబ సభ్యుల దృష్టికి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే దండించడం, అంటే కొట్టడం తిట్టడం ఇలా చేస్తారు. అంతేగాని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లొచ్చు, నయం చేయొచ్చు అన్న ఆలోచన అనేది రాదు. ఇటువంటి వాటి ద్వారా ఈ సమస్యను ఎంతవరకు తగ్గించవచ్చండి?
0: మొట్టమొదటిసారిగా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏం చేయగలరు అనేదే యూజువల్ గా ఏ కుటుంబంలో అయినా తల్లిదండ్రులుగా వాళ్ళు పెద్దలు ఇంట్లో ఉండే వాళ్ళు అది చేయడం ట్రై చేస్తారు. ఒకప్పుడైతే ఇంట్లో చాలా మంది పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, ఈ పిల్లలు కూడాను తల్లిదండ్రులు కాకపోతే తాతగారి దగ్గర అమ్మమ్మ దగ్గర వాళ్ళవి చెప్పుకోవడానికో ఇంకోటో అవకాశం ఉండేది. ఒకరు దండించినా ఇంకొకరు దగ్గర తీయడం అనేది ఉండేది. ఇప్పుడు మనకు ఆ అవకాశం కూడా చాలా వరకు తగ్గిందని చెప్పచ్చు ఇప్పుడున్న ఫ్యామిలీ సిస్టమ్స్లో. అది ఒకటి. ఆ తర్వాత వాళ్ళు గమనించుకునేటప్పటికేనే కూడా చాలా లేట్ అయిపోతూ ఉంది. మన పిల్లలకి ఎక్కువ టైము మనం చేయలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు అడిగిన ఇవ్వడం, వాళ్ళకి మనం అన్నీ బాగా చూసుకుంటున్నాము అనే ఆలోచనలో ఉంటున్నారు. వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ ఆప్ట్గా ఏ టైంకి ఏది ఇవ్వాలి, ఏ వయసుకి ఏది ఇవ్వాలి అనేది కూడా ముఖ్యమైనది. సో కుటుంబంలో సర్టన్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఖచ్చితంగా తల్లిదండ్రులు పెట్టుకోవాలి. దాని ప్రకారమే ఇంట్లో అందరూ నడవడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత వాళ్ళు వన్స్ తెలిసిన తర్వాత ఒక్కసారిగా అన్ని కట్ చేయడం చేస్తుంటారు. పూర్తిగా కాలేజ్ మాన్పిచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టడం, సెల్ ఫోన్ లాగేసుకోవడం, లేదా కంప్యూటర్ వైర్లు కట్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. అంటే ఆల్ ఆర్ నన్ లాగా ఇస్తే అన్ని ఇవ్వడం, లేకపోతే అన్నిటినీ కట్ చేయడం. కానీ తల్లిదండ్రులు పిల్లల పట్ల వాళ్ళ ప్రేమ వాళ్ళ అఫెక్షన్ అనేది అన్కండిషనల్గా ఉండాలి. కాబట్టి వాళ్ళని ఆ టైంలో ముఖ్యంగా ఎక్కువ తల్లిదండ్రుల సపోర్ట్, సోషల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. వాళ్ళు ఎందుకు ఇలా అవుతూ ఉన్నారు, వాళ్ళలో ప్రాబ్లం ఏంటి, వాళ్ళ మనస్తత్వంలో ప్రాబ్లమా, లేకపోతే కుటుంబ పరిస్థితిలో ప్రాబ్లమా, లేదా ఇంకేదైనా బయట ఇతర పరిస్థితుల వల్ల తను ఏమన్నా సఫర్ అవుతున్నాడా అనేది చూడాలి. మన వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయడం కాదు. చాలాసార్లు మేము చూస్తుంటాం, ఇదిగో ఆ ఫ్రెండ్స్ అలవాటు చేశారు, లేకపోతే వేరే వాళ్ళు వల్ల ఇలా అయ్యాడు మా అబ్బాయి, లేకపోతే స్వతహాగా మా వాడు మంచోడు. సో అలాంటి భ్రమలన్నిటిలోంచి బయటకు రా. యాజ్ ఇట్ ఈస్గా వాస్తవానికి ఎందుకు ఇలా జరుగుతుంది, ఆ పరిస్థితులను విశ్లేషించుకుని అవసరమైతే వైద్యుల సలహా తీసుకుని చేయాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు, సహజంగా గనక మనం చూసినట్లయితే కౌమర దశలో ఉండే పిల్లల్ని డీల్ చేయడం అనేది తల్లిదండ్రులు కొంచెం కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఇలా మత్తు పదార్థాలకు బానిసలుగా గనక మారితే ఇంకా కష్టంగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో డాక్టర్ గారు మీరు తల్లిదండ్రులకు ఇచ్చే సలహా ఏంటండి?
0: అంటే తల్లిదండ్రులు ఇది మనకి వచ్చేది కాదు, మనకి మనం బాగున్నాం, మన పిల్లలు అంతా మనం బాగా చూసుకుంటున్నాం అని ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలే ఉంటున్నారు ఒక ఇంట్లో. సో ఒక్కొక్కరు ఒంటరిగా గడిపే టైం పెరిగిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్ని కొంతవరకు మార్చుకోవాలి. ప్రతి ఇంట్లో కూడాను కామన్గా కొన్ని రూల్స్ అనేవి పెట్టుకోవాలి, వాటి ప్రకారంగా అందరూ నడుచుకునే ప్రయత్నం చేయాలి. పిల్లల్లో చాలా ఫోర్సెస్ ఉంటాయి, చాలా ప్రెషర్స్ ఉంటాయి. అంటే మిగతా

0: పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారు కదా, మీరు ఎందుకు ఇవ్వలేదనో, లేకపోతే బయట అడ్వర్టైజ్మెంట్ చూసాము మనకు అది కావాలనో, అలాగా పిల్లలు టెంప్ట్ అవడం అనేది సహజం. ఎందుకంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లేదు కాబట్టి, వాళ్ళ ఆలోచనలకు అనుకూలంగా అనుగుణంగా ఉంటూనే ఎట్ ది సేమ్ టైం దేనికి ఎప్పుడు కంట్రోల్ అనేది, మనం కట్ ఆఫ్ పాయింట్ ఎప్పుడు పెట్టాలనేది తల్లిదండ్రులకి అవగాహన ఉండాలి. దాని ప్రకారంగా వాళ్ళు చేయడానికి ట్రై చేయాలి. ఎక్కువగా పిల్లలు మనల్ని చూసి నేర్చుకోవడమే ఉంటుంది కాబట్టి, సో దానికి తగినట్టుగా మన ప్రవర్తన మెయింటైన్ చేయడం అనేది కంపల్సరిగా అవసరం.
1: కౌమరదశలోని పిల్లల్లో మత్తు పదార్థాల వాడకం, అలాగే అటువంటి వారితో తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల ప్రవర్తన ఎలా ఉండాలి అన్న విషయాల గురించి ఈరోజు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ వి రాధికారెడ్డి గారు చాలా చక్కగా అవగాహన కల్పించారు. మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్తే.
2: మీరింతవరకు మాదక ద్రవ్యాలకు దూరంగా పిల్లలు డాక్టర్ వి రాధికారెడ్డి గారితో పరిచయం విన్నారు.
3: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
4: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
5: బడ్జెట్ రెడీ అయిందా?
4: 5,000 మిగిలాయి.
5: కొత్త చీర తీసుకుంటావా?
4: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
5: చెప్పవులే,
4: ఇక వెళ్ళమ్మా.
6: ఆర్బీఐ అంటుంది
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: నిమ్మకాయలోని పోషక విలువలు విశేషాలు. ప్రతి ఇంట్లోనూ వంటగదిలో చేరువగా ఉండేది నిమ్మకాయ. చాలా వంటల్లో నిమ్మకాయను వాడుతూ ఉంటాం, కానీ దాని ఉపయోగాలన్నీ పూర్తిగా తెలియవు. సహజంగా వాడుకునే నిమ్మకాయలో ఎన్ని సుగుణాలున్నాయో తెలుసుకుందామా? నిమ్మకాయ కోస్తే వచ్చే వాసన ఎంత తాజాగా ఉంటుందో, ఆ వాసనను ఇష్టపడని వారే ఉండరు. తాజా నిమ్మకాయలో బోలెడన్ని ఆరోగ్య సుగుణాలున్నాయి. రోజుకొక నిమ్మకాయ రసాన్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆ రోజుకి శరీరానికి అవసరమైన సి విటమిన్ను అందిస్తున్నట్లే. నిమ్మకాయ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి కాల్షియంను ఎముకలు స్వీకరించేలా చేస్తుంది. దానివల్ల ఎముకలు దృఢంగా మారతాయి. నిమ్మరసంలోని ఫ్లావనాయిడ్లు క్యాన్సర్ కణాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ టీలో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగితే ఆ టీలోని 80% యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయని అధ్యయనాలు తెలిపాయి. నిమ్మరసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి మేలు చేస్తుంది. ఉదయాన్నే నిద్రలేస్తూనే గ్లాసుడు గోరువెచ్చని నీటిలో కాసింత నిమ్మరసం పిండుకొని త్రాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు శుభ్రమవుతాయి. ముఖ్యంగా మూత్ర విసర్జనకు అడ్డంకులు తొలగుతాయి. అంతేకాదు, ఇలా గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలుపుకుని త్రాగడం వల్ల నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తి ఎంత పెరిగితే అంత మంచిది. లేకపోతే ఋతువులు మారినప్పుడు, అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు జ్వరం వంటి సమస్యలు వస్తాయి. అందుకని వీలైనంత వరకు నిమ్మను తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మలేరియా, కలరా, టైఫాయిడ్ వంటి జబ్బులను కలిగించే బ్యాక్టీరియాను అడ్డుకునే శక్తి నిమ్మకాయలో ఉంది. రక్తనాళాలను చురుకుగా ఉంచి అధిక రక్తపోటును తగ్గించే గుణం బయోఫ్లావినాయిడ్స్కి ఉంది. ఈ విటమిన్ నిమ్మరసంలో దొరుకుతుంది. మధుమేహం ఉన్నవాళ్లకు కంటిచూపు మందగించే అవకాశం ఉంది. అలాంటి వాళ్లు అప్పుడప్పుడు నిమ్మను ఏదో ఒక రకంగా వాడితే సమస్య తీవ్రమవ్వదు. నీటిలో నిమ్మరసం కలుపుకొని త్రాగడం వల్ల కాలేయం నుండి బైల్ అనే యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఈ యాసిడ్ జీర్ణశక్తిని మరింత శక్తివంతం చేస్తుంది. జీర్ణ ప్రక్రియలో మిగిలిన

0: విఘ్నాలను తొలగిస్తుంది. నిమ్మరసంలో యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, రోగనిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మరసంలో సి విటమిన్ ఒక్కటే కాదు, విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, పొటాషియం, ఇనుము, కాల్షియం, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పెక్టిన్ ఫైబర్లు ఉంటాయి. జీర్ణశక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. నిమ్మరసంలో కొంచెం తేనె కలుపుకొని త్రాగితే కడుపు నిండుగా ఉండి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. చర్మంపై ముడతలు, మచ్చలు ఏర్పడకుండా చేస్తుంది. ఫైల్స్ వ్యాధిని నియంత్రిస్తుంది. శరీరానికి అత్యంత ముఖ్యమైన ఇనుము శోషణలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. సూక్ష్మజీవులతో పోరాడే శక్తిని కలిగి అనేక ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. పంటి చిగుళ్ల నుండి రక్తం కారడాన్ని నిరోధిస్తుంది. కీళ్ల నొప్పులు రాకుండా చేస్తుంది. గుండెలో మంట, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఆస్తమా, శ్వాస సంబంధ రోగాలకు బాగా పనిచేస్తుంది.
1: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఢిల్లీ నుండి రిలే వింటారు.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Prime Minister Narendra Modi holds discussion with President of Cyprus Nikos Christodoulidis in New Delhi, says India and Cyprus aim to double investment flows in next

కార్యక్రమంలో తర్వాత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేసిన లలిత గీతం వింటారు. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ.

లలిత సంగీత కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పి సుశీలా గారు గానం చేసిన లలిత గీతం వింటారు. రచన డాక్టర్ సాయికృష్ణ యచేంద్ర గారు.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమంలో తర్వాత సిహెచ్ కుసుమ కుమారి గారు గానం చేసిన లలిత గీతం వింటారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు.

కార్యక్రమంలో చివరగా పెమ్మరాజు సుబ్బారావు మల్లాది సూరిబాబు గారులు గానం చేసిన లలిత గీతం వింటారు. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు.

లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈరోజు 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా దీవానా చిత్రానికి సమీర్ రచన, సంగీతం నదీం శ్రావణ్.

స్క్రీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట విజయ్ పద్ చిత్రానికి అల్కా యాగ్నిక్, కుమార్ సాను పాడారు. రచన జమీర్, సంగీతం అను మాలిక్.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట కరణ్ అర్జున్ చిత్రానికి ఇందివర్ రచన, సంగీతం రాజేష్ రోషన్, పాడినవారు కుమార్ సను, అల్కా యాగ్నిక్.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి వాట్సాప్ ద్వారా మీరు సమాధానాలు పంపించాలి. పంపించాల్సిన నంబర్ 0866-24-888-12. సో మొట్టమొదటి ప్రశ్న మీకోసం వచ్చేస్తుంది. ఫస్ట్ ఎయిడ్ లేదా ప్రథమ చికిత్సలో సిపిఆర్ అంటే ఏంటి? సిపిఆర్ ఫుల్ ఫామ్ సిపిఆర్ అంటే ఏమిటి?

సో ఫస్ట్ ఎయిడ్ లేదా ప్రథమ చికిత్సలో సిపిఆర్ అంటే ఏంటి అంటే ఎంత చక్కగా చక్కగా ఆన్సర్స్ అయితే పంపించేశారు. మరి ఇంతకీ ఎవరెవరు పంపించారు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అని అంటే గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సైన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, అరవింద్, రాజాసాబ్, కరీముల్లా, తయ్యూబ్, మరి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, ఇంకా ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, ఇంకా నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర, సువర్ణ, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, వీరమ్మ, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి.

సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి, పెడన్న జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, రాధా ఖమ్మం నుంచి ఎస్ రెండుసార్లు పంపించేశారు. విజయ్ కైలా, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతినగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, ఇంకా మల్లికార్జున, అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి. సో నేమ్ యా వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్, అనంతపురం నుంచి అనురాధ, వైష్ణవి వావిళ్ల భానుప్రకాష్ వావిళ్ల నుంచి, ఇంకా డి వాణి మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరాం తనూజ శశాంక్ అచ్యుత్ శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, ఇంకా చిలుక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ డిస్టిక్ నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, బతిని రవికుమార్ ఇంకా వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి. సో కొంచెం టైపింగ్లో మిస్టేక్ ఉన్నా సరే, ఎస్ కొంచెం టైపింగ్ మిస్టేక్ ఉందండి, బట్ కరెక్ట్గా పంపిస్తే బాగుండేది. సో రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాషిణి ఆల్రెడీ పంపించారు కదా, ఎస్ మళ్ళీ పంపించారు, ఓకే. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అనంటే కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి, సారీ రాంగ్ ఆన్సర్ పంపించారండి, ప్రసాద్ అండ్ కుటుంబ సభ్యులు తెనాలి నుంచి, రైట్ ఆన్సర్ కాదు మీరు పంపించింది. అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి శ్రీను శివరామయ్య పూజిత చందు, కీర్తిక లిఖిత అశ్విని కుమార్ ఉమా నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి నాగేంద్రప్ప, సారీ ఎస్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్, ఇంకా దైద నుంచి నల్గొండ డిస్ట్రిక్ట్ దైద నుంచి త్రివేణి చిన్మయ్యి ప్రీతం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి నరేందర్ రెడ్డి రామకృష్ణయ్య వినయ్ కుమార్ ఇంకా వారి మిత్రబృందం, దంపరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర ఇనమడుగు నుంచి, అనంతపురం జిల్లా పెదవడుగూరు గ్రామం నుంచి తెలికి రాఘవేంద్ర రామలక్ష్మి దేవేంద్ర యాదవ్ ప్రజాయాదవ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని, ఎస్ సిపిఆర్ అంటే ఏంటి అనేది ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ నేను అడిగింది సిపిఆర్ ఫుల్ ఫామ్ ఏంటి అనేది. ఎస్ మీరు పంపించిన ఆన్సర్ అయితే రైటేనండి, వీరా కనకారావు గారు వీరభద్రపురం నుంచి, ఎస్ ప్రొసీజర్ అయితే మీరు పంపించింది కరెక్టే, కానీ సిపిఆర్ అంటే ఫుల్ ఫామ్ నేను అడిగానమాట. ఓకే, ఇంకా ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్, నాగమణి ఒంగోలు అరెస్ట్ అన్నారండి, అరెస్ట్ కాదండి, అరెస్ట్ అయితే హార్ట్ అరెస్ట్ అయితే చేసే ఈ కార్యక్రమం సిపిఆర్ అంటారనమాట, ఆ సిపిఆర్ అంటే ఏంటి అన్నది నా క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా వింటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. నేను సిపిఆర్ అండి సిబిఆర్ కాదు అడిగింది, క్రూడ్ బర్త్ రేట్ అన్నారు, సో సారీ రాంగ్ ఆన్సర్. ఇంకా ఎం రావు ఒంగోలు నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి, ఇంకా వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మి కామేశ్వరి శ్రీనివాస్ రైట్ ఆన్సర్, హంపాపురం నుంచి రాంగ్ ఆన్సర్ అండి, నేమ్స్ అన్నీ పంపించేశారు బట్ విషయం లేదు, సో నేమ్స్ అన్నీ ఆన్సర్ లేకుండా నేమ్స్ అన్నీ పంపించేస్తే ఎంత ఫాస్ట్గా చదివేస్తున్నా సరే మీ పేర్లు చదవడం అనేది జరగదన్నమాట, కరెక్ట్ ఆన్సర్ ఉంటేనే మీ పేర్లు వస్తాయి. ఓకే, సో ఇంకా కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లెందు నుంచి రాజేష్ ఖన్నా సునీతారాజ్ భానురాజ్ అమిత్ ఖన్నా అమ్మి రైట్ ఆన్సర్,

అండ్ సిపిఆర్ అడిగితే బీపీఆర్ గురించి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. ఎస్ ఎస్ ఎస్, చాలా చాలా కొన్ని రాంగ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, రైట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి, రైట్ ఆన్సర్. దైద భిక్షన్ దైద వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, రైట్ ఆన్సర్. సగం ఆన్సరే పంపించారండి రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ గారు. ఫుల్ ఆన్సర్ పంపించలేదు, ఫుల్ ఆన్సర్ పంపించాలి కదా. గణేష్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి అనంత టౌన్షిప్ నుంచి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. సో వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్. సో ఈ ఇందులో ఏంటంటే హార్ట్ ఆగిపోతే ఆ హార్ట్ని పనిచేయించడానికి ఇచ్చేటువంటి ఫస్ట్ ఎయిడ్ని ఈ సిపిఆర్ అని అంటారనమాట. సో చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. సో ఫస్ట్ వన్ అవర్ ఈ హార్ట్ ప్రాబ్లం అని ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ వన్ అవర్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్లో ప్రథమ చికిత్స చేయించి హాస్పిటల్కి తరలించడం అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సెకండ్ క్వశ్చన్ మీకోసం వచ్చేస్తుంది, పంజాబ్ కేసరి ఎవరు? పంజాబ్ కేసరి ఎవరు? క్లూ ఏంటంటే సైమన్ గోబ్యాక్. సో ఈ సైమన్ కమిషన్ వచ్చినప్పుడు సైమన్ గోబ్యాక్ నినాదాలతోటి వీరు చాలా పాపులర్ అయ్యారు. సో పంజాబ్ కేసరి ఎవరు అనేది ఆన్సర్ పంపించేసేయండి.

చేయగలిగిన పనివారు తమట బొట్టు తడిలోనే తడుక్కుమంటది ప్రతి ఊరు.

ఎస్, మరి సెకండ్ క్వశ్చన్ అడిగేశాను యువలయాలో పంజాబ్ కేసరి ఎవరు అని. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్ ఎల్ఎస్సి నెల్లూరు నుంచి, ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి. ఎస్ రైట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే శేషాద్రి నెల్లూరు నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, గాంధీ మార్కెట్ ఇంకోలు నుంచి, హుసైన్ దదా అక్రమ్, అన్నారం విజయ్ కుమార్, కిచా అరవింద్, రాజాసాబ్ కరీముల్లా, తయ్యూబ్. మరి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు దొంతి రమేష్, గగన్ పెరుమాళ్ళ, అనంతపురం నుంచి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్. మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. రాధాప్రకాష్, ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడేవు మొలకల ముర్తాలుగా కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే విజయ్ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతినగర్, అనంతపురం నుంచి. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా. గణేష్ నెల్లూరు నుంచి. అంజన్ దేశరెడ్డిపల్లి నుంచి. ఎస్, రైట్ ఆన్సర్ పంపించలేదండి, ఫుల్ ఆన్సర్ పంపించలేదు, ఆన్సర్ పంపించాలి. సో ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర, సువర్ణ, బతిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. ఎం రావు ఒంగోలు నుంచి. సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. అనంతపురం నుంచి అనురాధ. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోషిని. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన్, నాగర్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హరి యశోద, జానకిరాజు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపిట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. నాగమణి ఒంగోలు నుంచి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి. కీర్తికా లిఖిత, అశ్విని కుమార్, ఉమా నెల్లూరు నుంచి. నల్గొండ జిల్లా చంద్ర

పెట్టి మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోస్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, వినయ్ కుమార్, ఇంకా ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ వారి మిత్రబృందం, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మి, కామేశ్వరి, శ్రీనివాస్, ఆన్సర్ పేరు పంపించలేదండి. ఆన్సర్ అయితే పంపించేశారు, పేరు కూడా పంపిస్తే బాగుండేది కదా. సో పేరు పంపిస్తే మీ పేరు చదవడం పాసిబుల్. ఓకే, సో ఈసారి పేరు పంపించండి. సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్. దైద భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్. నేదనూరి కళ్యాణచారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా వీరా కనకారావు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సద్దిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దైద త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం నల్గొండ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. డి వాణి మారుతి టౌన్షిప్ నుంచి, నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం జిల్లా పెదవడుగూరు గ్రామం

ఇంకా దైత్య త్రివేణి చిన్మయి ప్రీతం నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి. రైట్ ఆన్సర్ డి వాణి మారుతి టౌన్షిప్ నుంచి, నంద్యాల నుంచి. రైట్ ఆన్సర్ అనంతపురం జిల్లా పెదవడుగూరు గ్రామం నుంచి తెలికి రాఘవేంద్ర, రామలక్ష్మి, దేవేంద్ర కుమార్, తేజ యాదవ్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అనంటే విజయశేఖర్, రమణారెడ్డి, ప్రసాద్ నంద్యాల నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు, సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గా బాచ్పల్లి హైదరాబాద్ నుంచి, ఇంకా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, నార్కెట్ మాలి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, వెలివర్తి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్వీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, దాసరిపాలెం నుంచి పోలు శివదాసు రెడ్డి, శరపతమ్మ వారి కుటుంబ సభ్యులు, భానుమక్కల్ నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్, రాలా గజపతి రాయ్. సో టైపింగ్ మిస్టేక్ అనుకోవాలా, అసలు తప్పే పంపించారనుకోవాలా? సో టైప్ చేసేటప్పుడు కొంచెం పేరు మాత్రం కరెక్ట్గా పంపించండి. సో అడిగింది ఆషామాషి మనుషుల పేర్లు కాదు కదా, సో అందుకని కొంచెం టైప్ చేసేటప్పుడు జాగ్రత్తగా టైప్ చేయండి. పేరు కరెక్ట్గా ఉండేట్లుగా ఉంటేనే అది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర ఇనమడుగు నుంచి, తుమ్మ పద్మావతి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్ లంక అవనిగడ్డ నుంచి, ఇంకా చేబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి ఇనమడుగు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లెందు నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, రఘువీర్ సింగ్, సుగుణాబాయి ఏలూరు నుంచి, మల్లీశ్వరి మార్కాపురం నుంచి, వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగ, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి శ్రీను, శివరామయ్య, పూజిత, చందు, వైష్ణవి వావిళ్ళ, భానుప్రకాష్ వావిళ్ళ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, పాపిన్యపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్, సనోష్, ఎస్, మరి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే పంజాబ్ కేసరి, లాలా లజపతి రాయ్, వీరిని పంజాబ్ కేసరి అని పిలుస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎస్, ఇంకొకళ్ళు ఆన్సర్ పంపించారు. వరగంటి బదరి, విశాల, నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఓఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి, ఓఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి, ఈ ఎండలకి చాలా చాలా అవసరం. సో ఈ ఓఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అనేది మీరు ఆన్సర్ పంపించండి వాట్సప్ ద్వారా.

ఎస్ ఓఆర్ఎస్ అంటే ఏంటి అని అడిగాను. సో చాలామంది చాలామంది చాలామంది ఆన్సర్స్ పంపించేశారు. సో చూద్దాం ఎవరెవరు ఆన్సర్స్ పంపించారు, రైట్ ఆన్సర్స్ ఎక్కడున్నాయో ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అని అంటే, అగైన్ ప్రసాద్ ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాట్స్ అండి. సో నెక్స్ట్ ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే, శ్యామ్ నెల్లూరు నుంచి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, గాంధీ మార్కెట్ నుంచి, ఇంకొల్లు నుంచి, హుసైన్ దాదా అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్ కిచ, అరవింద్ సుభాష్ని, కరీముల్లా తయ్యూబ్, మరి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామ్మూర్తి గారు హాఫ్ రైట్ ఆన్సర్ పంపించారండి, ఫుల్ రైట్ ఆన్సర్ కాదు, చిన్న మిస్టేక్ ఉందన్నమాట. సో రైట్ ఆన్సర్ ఏంటనేది చెప్తాను, జస్ట్ ట్యూన్ చేసి వింటూ ఉండండి. రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్, ఇంకా నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ఇంకా యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ రైట్ ఆన్సర్, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి శ్రీను, శివరామయ్య, పూజిత, చందు రైట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోళ్ళంక అవనిగడ్డ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే, శరణ్య బుజ్జి మీరు కూడా హాఫ్ రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్, అనంతపురం డిస్ట్రిక్ట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ రైట్ ఆన్సర్. యా రైట్ ఆన్సర్ తోటి పాటు

ఒక క్వశ్చన్ కూడా పంపించారు. ఈ క్వశ్చన్కి ఎస్ నేను ప్రోగ్రామ్ చివరిలో ఆన్సర్ చెప్తానండి, జస్ట్ వెయిట్. శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి, ఉపేంద్రచారి, తిప్పర్తి, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఆన్సర్ అయితే పంపించారు. బట్ ఒక చిన్న క్వశ్చన్ కూడా అడిగారు, ఎస్ నేను మీకు ఆన్సర్ చెప్తాను అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఇంకా నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే డి వాణి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్, నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి రైట్ ఆన్సర్. ఎస్, చిన్న మిస్టేక్ తోటి పంపిస్తూ ఉన్నారు అందరూ. రమేష్ దొంతి, గగన్ పెరుమాళ్ళు, అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. కందేరి గోపీనాథ్, సుధారాణి, తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. ఫక్రుద్దీన్ ఫైజా, అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నేదునూరి కళ్యాణచారి, రుత్విక్, శ్రీవైష్ణు, కల్వకుర్తి, నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. లలిత మల్లిక్, సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. సో అగైన్ చిన్న కరెక్షన్ ఉంది మీకు కూడా. నల్గొండ డిస్ట్రిక్ట్ హ్యాపీ హోమ్స్ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం. మధుసూదన్ రెడ్డి, అనంత టౌన్షిప్ నుంచి. ఇంకా నాగేంద్రప్ప, ఉడేవు, మొలకలమూరు తాలూకా, కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన్, నాగర్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా రైట్ ఆన్సర్. పాపినిపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, సాయిరామ్, తనూజ, చిరంజీవి, పావని, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, హైదరాబాద్, సనిక్పురి కాలనీ నుంచి రైట్ ఆన్సర్. సుబ్రహ్మణ్యం, పెత్తనహళ్ళి, కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్ట్రిక్ట్, ఇల్లెంద నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే వైష్ణవి, భానుప్రకాష్, వావిళ్ళ, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. విజయశేఖర్, రమణారెడ్డి, ప్రసాద్, ఎస్బీఐ కాలనీ, నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న రైట్ ఆన్సర్. డాక్టర్ శ్రీనివాస్ సామెల, గజ్వేల్ నుంచి రైట్ ఆన్సర్. బత్తిని రవికుమార్, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. వెలివర్తి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్ కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. వీర కనకారావు, వీరభద్రాపురం నుంచి రైట్ ఆన్సర్. మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. ఇంకా భలే చిత్రమైన ఆన్సర్ పంపించారు ఒకళ్ళు. సో పేరు కూడా పంపించలేదు, కానీ ఆన్సర్ ఏంటో, ఆన్సర్ ఏంటంటే మరి వీరు పంపించింది ఎస్ తెనాల నుంచి పంపించారు. డిహైడ్రేషన్కి రీహైడ్రేషన్కి చాలా చాలా చాలా తేడా ఉందండి. సో తేడా ఏంటనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను ఆన్సర్ చివరిలో. ఓకే, పేర్లన్నీ చదివిన తర్వాత చెప్తాను. ఓకే, సో ఇంకా కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, దైద భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. కీర్తిక, లిఖిత, అశ్విని కుమార్, ఉమా, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. పార్థసారథి, భరత్ నగర్, సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్. మార్కాపురం నుంచి ఫణీంద్ర, మల్లీశ్వరి రైట్ ఆన్సర్. అగైన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మరి మీరు కూడా రాంగ్ ఆన్సరే పంపించారండి. ఓ, డిహైడ్రేషన్కి రీహైడ్రేషన్కి చాలా తేడా ఉంది. సో ఆ తేడా మనం గమనించుకోవాలి. సో డిహైడ్రేషన్ వచ్చినప్పుడే రీహైడ్రేషన్ అవసరం అన్నమాట. ఓకే, సో నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ రైట్ ఆన్సర్. అసలు రేడియేషన్ వరకు వెళ్ళిపోయారు మన ఫ్రెండ్ ఒకళ్ళు. సో అసలు రేడియేషన్కి ఈ క్వశ్చన్కి సంబంధమే లేదండి. ధర్మవరం, కేశవనగర్ నుంచి మామిళ్ళ, రామాంజనేయులు, సాయిరంగ రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అనంటే వరగంటి బదరి, విశాల, నెల్లూరు నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. కె రవీందర్ రెడ్డి, సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. జి చంద్రశేఖర్, కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఓ,
స్పెక్ట్రోస్కోపీల వరకు వెళ్ళిపోయారు. సో నేను అడిగే క్వశ్చన్స్ చాలా సింపుల్ క్వశ్చన్.

మన రోజువారీ జీవితంలో మనకు అవసరపడే వాటికి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయండి. సీరియస్ క్వశ్చన్స్, ఎక్కడికో వెళ్ళిపోయే క్వశ్చన్స్, స్పెక్ట్రోస్కోపీలు ఇలాంటివన్నీ ఉండవు. ఓకేనా? సో రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. బుజ్జి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం. హేమలత, మీరు కూడా డిహైడ్రేషన్కి వెళ్ళిపోయారండి. సారీ, రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడు గురించి వాస్తు చెబ్రోల్ రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్. ఇంకా చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత రైట్ ఆన్సర్. ఏవీరావు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. శరణ్య బుజ్జి ఆదోన్ నుంచి రైట్ ఆన్సర్. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడు గురించి తుమ్మ పద్మావతి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. తాళూరు శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి, ఎలమంచలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. సో ఇంత అయిపోయాక ఇప్పుడు క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. సో క్వశ్చన్ అయిపోయిందండి, ఆన్సర్ కూడా చెప్పేశాను. సో ఎనీవే, మరి ఇప్పుడు చెప్తున్నాను రైట్ ఆన్సర్. ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. సో డీహైడ్రేషన్ అంటే మన శరీరంలో నీటి శాతం తగ్గిపోయినప్పుడు మనం తీసుకోవాల్సిన ఈ సొల్యూషన్ ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. శరీరంలో నీటి క్వాంటిటీ తగ్గిపోవడాన్ని డీహైడ్రేషన్ అంటారు. మరి ఈ నీటిని మనం తిరిగి మన శరీరానికి అందించడాన్ని రీహైడ్రేషన్ అంటారనమాట. సో ఈ ఓఆర్ఎస్ అనేది ఈ ఎండాకాలం చాలా చాలా చాలా అవసరం. మన శరీరానికి తగినంత నీళ్లు తప్పనిసరిగా తీసుకోండి. మిట్ట మధ్యాహ్నం పూట ఎండలో వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉండండి. వడగాల్పులకి గురి కాకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. తగిన అవసరం ఉంటే గనక తగినంత తలకి ఏదన్నా ఆచ్ఛాదన పెట్టుకుని గొడుగు వేసుకుని నీళ్లు ఎక్కువగా తాగుతూ వెళ్ళాలి. సో ఇన్ ఎనీ కేసు దాహం ఎక్కువయ్యి శరీరానికి నీటి శాతం తగ్గిపోయిందనిపించి జ్వరం లాంటి సిమ్టమ్స్ ఉంటే ఈ ఓఆర్ఎస్ సొల్యూషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో ఈ ఓఆర్ఎస్ సొల్యూషన్ అంటే ఏదో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక గుప్పెడు పంచదార, చిటికెడు ఉప్పు ఒక గ్లాస్ నీళ్లలో కలిపి అది తీసుకున్నా సరే శరీరం వడదెబ్బకి గురి కాకుండా ఉంటుంది. సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించి. మరైతే ఇందాక మన ఫ్రెండ్స్ ఒకళ్ళు ఒక ప్రశ్న అడిగారు, ఆకాశవాణికి మేము వచ్చి కలవచ్చా అని. తప్పకుండా వచ్చి కలవచ్చండి. అయితే మీరు ముందుగా ఒక ఆకాశవాణి డైరెక్టర్ గారికి ఒక లెటర్ రాయండి. మీరు ఏ రోజు రావాలనుకుంటున్నారు అని వారికి ఒక లెటర్ రాస్తే వారి పర్మిషన్ ఇస్తారు. వారి పర్మిషన్ తోటి మీరు ఆకాశవాణికి వచ్చి వారిని కలవచ్చు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

లేపాక్షి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. ముందుగా ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం నుంచి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, విక్రాంత్, లోకేశ్వర్, రాజేశ్వర్, మీనా, లక్ష్మీ, దుర్గయ్య, లావణ్య వీరంతా కోరుతున్నారు. లంకేశ్వరుడు చిత్రం నుంచి మనోజానకి ఆలపించిన పాట ఇది. సాహిత్యం దాసనారాయణరావు, సంగీతం రాజ్కోటి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. రాజ్కుమార్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తర్వాత ఉత్తరం. అనంతపురం సిండికేట్ నగర్ నుంచి పూజారి ధనుంజయ, సంజీవులు అనంతమ్మ చంద్రకళ, పూజారి ఆంజనేయులు ఓబులమ్మ అన్న వెంకటేష్ నాగభూషణ్ చౌడమ్మ వరలక్ష్మి, శైలజ శంకర్ రామూర్తి యంగముని బాలాజీ హేమంత్ సాయి. వీరంతా కోరుతున్నారు నువ్వు లేక నేను లేను చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ ఆలపించిన పాట. ఇది సాహిత్యం వేటూరి, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత?
1: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
0: అరే అంతేనండి, 60 రూపాయలే.
1: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
0: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
1: మరి రెండోది?
0: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
1: బాబోయ్, బతికించింది యూపీఐ.
0: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
3: తర్వాతి ఉత్తరం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తాలూకా కొత్తకోట నుంచి భాస్కర్ రెడ్డి గారు కోరుతున్నారు. బొబ్బిలి రాజా చిత్రం నుంచి పాటను వినిపించమని కోరారు వారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట ఇది. సాహిత్యం శ్రీవెన్నెల, సంగీతం ఇళయరాజా. మీకోసం ఈ పాట.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: తరువాతి ఉత్తరం రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి. బిజిలీ వెంకటేశ్వర కృష్ణ, సూర్యకళ రేఖా చంద్ర.

0: చిత్రకళ రవీంద్ర కుమార్ సాయి ప్రకాష్, సాయికుమార్ శ్యామల, వెంకటేష్ విజయ్ కుమార్, నరసింహరావు వసుంధర, లావణ్య రితిక, భానుశ్రీ రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. వీరంతా కోరుతున్నారు ఉమ్మడి కుటుంబం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు.
1: చెప్పాలని

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.

0: సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: లేపాక్షి కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు.

0: యువవాణి యువజనుల కార్యక్రమం. యువవాణి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా, ఈ అంశం గురించి డాక్టర్ పి శ్రీదేవి గారి ప్రసంగం, అనంతరం కుమారి ఎంజి స్నేహ మరియు కుమారి కె సాయిశ్రుతి గారు పాడిన లలిత గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా, డాక్టర్ పి శ్రీదేవి గారి ప్రసంగం.
1: కాలం అనేది ఒక నిరంతర ప్రవాహం. దాన్ని చూడలేము, వినలేము, రుచి చూడలేము, స్మృశించలేము, కనీసం మనోనేత్రంతో కూడా చూడలేము. కానీ కాలం ఒక వాస్తవం, ఒక శాశ్వత సత్యం. పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు కాలం యొక్క ప్రభావం మన మీద, మన పరిసరాల మీద కనిపిస్తూనే ఉంటుంది. ఋతువులు మారుతూ ఉంటాయి. బాల్యం యవ్వనం దాటి వృద్ధాప్యం వస్తుంది. మన కళ్ళ ముందే పూలు పూస్తాయి, వికసిస్తాయి, రాలిపోతూ ఉంటాయి. ఇదంతా ఏమిటని ఎవరైనా అడిగితే కాలప్రభావం అంటాం. ఆ కాలం ఏదని అడిగితే మాత్రం వివరించి చెప్పలేం. గడియారములోని అంకెలు కాలం కాదు, క్యాలెండర్లోని అంకెలు అక్షరాలు కాలం కాదు. కానీ గడియారం చూడకుండా, క్యాలెండర్ను పరిశీలించకుండా ఒక్కరోజు కూడా ఉండలేం. ఎందుకంటే వాటి ద్వారానే మన దైనందిన కార్యక్రమాల క్రమాన్ని నిర్ణయించుకుంటున్నాం, ఆచరణయోగ్యమైన పథకాన్ని తయారు చేసుకుంటున్నాం, ఫలితాన్ని సాధిస్తున్నాం. అయినా కాలం అంటే ఏమిటి అనే ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోతుంది. కొంతమంది శాస్త్రజ్ఞుల ప్రకారం మనం కాలాన్ని నిమిషాలుగా, గంటలుగా, రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా విభజించుకోగలిగాం. కాలం అంటే ఫలానాన్ని నిర్దిష్టంగా ఎవరూ చెప్పలేకపోయినా ప్రతివారి అనుభవంలో అది ఒక యథార్థం, ఒక వాస్తవం. ఈ వాస్తవికతను మనం ఏదో విధంగా గణించగలమే గాని దర్శించలేం. ఇంత స్పష్టమైన కాలం విలువ అనంతం. కాలం అనేది విజయానికి, పతనానికి కూడా కారణం కావచ్చు. అందుకే ఆలస్యం అమృతం విషం అన్నారు. కాలవ్యయం తిరిగి రానిది. ధనాన్ని దుర్వినియోగపరిచినా తిరిగి సంపాదించవచ్చు, కానీ దుర్వినియోగపరిచిన ఒక్క క్షణం కూడా తిరిగి రాదు. ధనాన్ని ఎంత జాగ్రత్తగా, పొదుపుగా వినియోగ

ఇస్తారు. అంతకంటే జాగ్రత్తగా పొదుపుగా కాలాన్ని వినియోగించుకోవాలి. అలా వినియోగించుకునే వారు ఏమీ సాధించలేరు. విలువైన కాలాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి, తక్కువ కాలం ఎక్కువ ఫలితం ఎలా సాధించాలి అనేది ఒక పథకం ప్రకారం ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించుకోవడం ద్వారా అది సాధ్యమవుతుంది. అంతేకాక ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. ఇటీవల కాలంలో కాల నిర్వహణ అంటే టైం మేనేజ్మెంట్ను ఒక ప్రత్యేక శాస్త్రంగా కూడా అభివృద్ధి చెందుతున్నది. కాలం వేగంగా పరుగెడుతున్న నేటి కాలంలో ప్రతి విద్యార్థికి, గృహిణికి, యజమానికి, ప్రతి ఉద్యోగికి కాల నిర్వహణ ఎంతో అవసరం. కాల నిర్వహణ చేత కాకపోతే చేయాల్సిన పనులలో 50 లేక 20% పనులు పూర్తి కాకుండానే మిగిలిపోతాయి. ఒక్కొక్కసారి చాలా పనులు వాయిదా పడిపోతాయి. కాబట్టి కాల నిర్వహణపై చాలా శ్రద్ధ అవసరం. ఈ ప్రపంచంలో దేనికైనా వెలకట్టవచ్చు, కానీ కాలాన్ని వెలకట్టడం సాధ్యం కాదు. ఎవరితోనూ సంబంధం లేనట్లు కాలచక్రం తన దారిన తాను దొర్లుతూనే ఉంటుంది. అలాగే మన జీవితంలో కాలం కరిగిపోతూనే ఉంటుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారంటారు. వారు కాలాన్ని జయిస్తేనే మహాపురుషులవుతారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో తమ పేరును లిఖించుకోగల మహోన్నత స్థాయికి ఎదుగుతారు. ప్రతిరోజును, ప్రతి గంటను, ప్రతి నిమిషాన్ని సద్వినియోగపరచుకుంటూ ఉంటే మహోన్నతులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. జీవితంలో మన కోసం మనం వినియోగించుకోగల కాలం ఎంతనో గమనించాలి. ఉదాహరణకి ఒక సగటు మనిషి జీవితాన్ని గురించి ఆలోచిస్తే 60 సంవత్సరాలు అతని ఆయుర్దాయంగా మనం పరిగణిస్తే, సుమారు 22 సంవత్సరాల వయసు చదువు సంధ్యలు ఆటపాటలతో గడిచిపోతుంది. అంటే ఇక మిగిలిన 28 సంవత్సరాల కాలంలోనే మనం ఏదైనా చేసుకోవాలి. మన జీవితాలకు ఉన్నత సోపానాలు నిర్మించుకోవాలి. ఈ 28 సంవత్సరాల కాలంలో 14 సంవత్సరాల కాలం నిద్రకు తీసివేయాలి. అంతేకాక సంవత్సరానికి 50 ఆదివారాలు, బంధులు, సెలవులు, అనారోగ్యాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇవన్నీ కలిపి మరో 60 రోజులు, అంటే సంవత్సరానికి 110 రోజుల చొప్పున వృధా అవుతున్నాయి. అంటే 8.5 సంవత్సరాలు వృధా అవుతున్నాయి. ఇకపోగా మిగిలినది 5.5 సంవత్సరాలు. మన లెక్కల ప్రకారం ప్రతిరోజు మన కోసం మనం 12 గంటల పాటు కృషి చేయగలిగితే మన జీవితంలో మన అభ్యున్నతికి వినియోగించుకునేందుకు మిగిలిన కాలం 5.5 సంవత్సరాలు మాత్రమే. మనకు మిగిలిన 5.5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా వినియోగించుకునేది 12 గంటల సమయమే. కానీ ఆ 12 గంటలలో ఎన్ని వ్యాపకాలు, సరదాలు, షికార్లు, సినిమాలు, పిక్నిక్లు, టీవీతో కాలక్షేపం, పగటి నిద్ర, అనారోగ్యం, వీటన్నిటికీ కలిపి రోజుకు 4 గంటలు తీసివేద్దాం. ఇక మనకు మిగిలిన సమయం సుమారుగా 3.5 సంవత్సరాలు, అంటే సుమారుగా 30,000 గంటలు మాత్రమే. ఈ 30,000 గంటలను దక్కించుకోవాలంటే ప్రతిదినం 8 గంటల కాలాన్ని మీరు ఒక నిమిషం కూడా వృధా చేయకుండా వినియోగించుకోవాలి. మీ జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలంటే ఈ 8 గంటలు నిరంతరంగా కృషి చేయాలి, నిర్విరామంగా ప్రయత్నించాలి. అప్పుడే 1000 మందిలో ఒకరుగా కాకుండా 1000 మందిలో మీరు ఒకరుగా చరిత్ర సృష్టించగలుగుతారు. అప్పుడే జీవితానికి అర్థం, పరమార్థం ఉంటుంది. చరిత్ర పుటల్లో మనం ఒక పేజీ కాలేకపోవచ్చు. కనీసం ఒక చిన్న కామాగానైనా మిగిలిపోతే మన జన్మలు తరించినట్లే. కొన్ని సంవత్సరాలైనా మన గురించి 10 మంది మంచిగా చెప్పుకునే స్థాయికి ఎదగటానికి క్షణాలతో పరిగెడుతూ శ్రమించి ఆ స్థానాన్ని చేజిక్కించుకునేకి ప్రయత్నం చేయాలి. అలాంటి వారి గురించి తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు జీవించిన 43 సంవత్సరాలే. 23వ ఏట సింహాసనాన్ని అధిష్ఠించి కేవలం 20 సంవత్సరాలు మాత్రమే సామ్రాజ్యాన్ని పాలించాడు. ఆ 20 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన ఘనకార్యాలు, సాధించిన విజయాలు తలుచుకుంటే సామాన్యుల కళ్ళు తిరిగిపోతాయి.
అరవీర భయంకరుడు, శత్రు సంహారి, మంచి కవి, గొప్ప భక్తుడు భువన విజయం స్థాపించి అష్టదిగ్గజాలను పోషించాడు. అంతేకాక కన్నడ, తెలుగు, తమిళ భాషలలో మహాపండితుడు. తెలుగులో అముక్తమాల్యద, సంస్కృతంలో జాంబవతి పరిణయం మొదలగు రచనలు చేశాడు. గొప్ప వీణా విద్వాంసుడు, శిల్పకళా పోషకుడు. గగన్మహల్, పద్మమహల్ ఆయన

శిల్పకళ అభిరుచికి తార్కాణాలు. అతను జీవించిన 42 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో ఇన్ని రంగాలలో అపార ప్రతిభావంతుడు ఎలా అయ్యాడో చూడండి. తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచి వ్యాయామం, గుర్రపు స్వారీ తదితర యుద్ధ విద్యలు అభ్యాసం చేశాక దైవ ప్రార్థన, తదనంతరం సూర్యోదయంతో పాటు దినచర్యను ఆరంభించి పలు రాజకార్యాలలో మునిగిపోయేవాడు. ఇలా ఆలోచిస్తే ఒక్క రాయలు మాత్రమే కాదు, ప్రపంచ చరిత్రలో ఏ మహనీయుని జీవితాన్ని పరిశీలించినా రోజులో 3 వంతులకు పైగా ఉపయోగించుకుని సద్వినియోగపరచుకున్నారన్న నగ్న సత్యం తెలుస్తుంది. ఉదాహరణకు అలుపెరుగున అలెగ్జాండర్, మొఘలుల అగ్రగణ్యుడు అక్బర్, వీరాది వీరుడు శివాజీ, గాంధీజీ, అబ్రహం లింకన్ ఇలాంటి మహానుభావుల జీవితాలలోకి తొంగి చూసినచో మనకు కనిపించే నిజం ఒక్కటే, కాలం విలువ వారికి తెలుసు. కాలంలోని ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకుంటూ తమదైన రంగంలో పరుల కన్నా ముందుగా ఉండాలని తపన పడేవారు. అదే వారి గొప్పతనం. ఆ గొప్పతనమే వారిని గొప్పవారిగా, చరిత్ర పురుషులుగా మార్చింది. రోజులో 12 నుండి 16 గంటల వరకు పనిచేసేవారున్నారు. మనకు పరిచయం లేని ఐన్స్టీన్, ఆర్కిమెడిస్ గురించి ఆలోచించనక్కరలేదు. మనకు తెలిసిన గొప్ప వ్యక్తుల్ని గురించి పరిశీలించండి. ఉదాహరణకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన నిరంతర కృషీవులుడు. కాలచక్రం కన్నా వేగంగా పయనించాలని ప్రయత్నించేవాడు. అదే ఆయన్ని మహానటుడిని చేసింది. అదే ఆయన్ని కోట్లు గడించేలా చేసింది. ఆయన కోట్లు గడించిన సమయానికి ఎంతో విలువ ఇచ్చి మరి తను చెప్పిన సమయం కన్నా 10 నిమిషాల ముందే సెట్లో రెడీగా ఉండేవారట. ఎన్టీఆర్ తెల్లవారుజామున ఆరంభమయ్యే ఆయన దినచర్య నిరంతరం కడలికిరటంలా అలా సాగిపోయి ఏ అర్ధరాత్రిగో ముగిసేదట. పగటికి రాత్రికి వీరికి తేడా తెలియదు. ఎండ, వాన, చలిని కాతరు చెయ్యరు. ఆదివారాల గురించి, సెలవు దినాల గురించి ఆలోచించరు. సమ్మెలు, బంధుల గురించి వీరికంతగా పట్టదు. తమ రంగంలో తాము అనూహ్యమైన ప్రగతిని సాధించేందుకు మరెవరికి అందనంత వేగంగా కాలంతో కదం తొక్కుతూ వేగంగా పరుగెత్తడమే వీరికి తెలుసు. కనుకనే కాలంలోని ప్రతి క్షణాన్ని క్యాష్గా మలుచుకోగలిగారు. ఆశించిన విజయాలను సాధించగలిగారు. అర్ధరాత్రి, అపరాత్రి అనుకోకుండా తమ వృత్తులలో జీవించేవారిని ఎందరినో మనం నిజ జీవితంలో చూడవచ్చు. రాత్రైతే నిద్రపోవాలి, నిద్ర మేల్కొని పని చేయడం కుదరదు అని కాలం విలువ తెలుసుకోకుండా కాలానికి ఎదురు తిరిగితే ఒక డ్రైవర్ నైట్ డ్యూటీ చేయగలడా? ఒక డాక్టర్ 24 గంటల అత్యవసర కేసులు చూడబడును అని బోర్డు పెట్టగలడా? ఇవన్నీ కూడా ఆలోచించదగిన విషయాలే. ఇక ఆఫీసర్ అయినా, ప్యూనైనా, చదువుకునేవారైనా, చదువు చెప్పేవారైనా, గృహిణులైనా, గృహ యజమానులైనా సరే, జీవితంలో ప్రతి నిమిషం, ప్రతి క్షణం వృధా కాకుండా చూసుకోవాలంటే ముందుగా ఒక రఫ్ టైం టేబుల్ను తయారు చేసుకోండి. 1-2 వారాల పాటు ప్రతిరోజు ఏ సమయంలో ఏం చేయాలో టైం టేబుల్లో వ్రాసుకోండి. మిగిలిన కాలాన్నంతా మీరు ఏం చేయాలో, ఏమి చేయవలసి ఉందో, ఎలా ఆ కాలాన్ని వినియోగించాలో చాలా శ్రద్ధగా టైం టేబుల్లో రాయండి. 2 వారాలు ఆ టైం టేబుల్ను పాటించండి. అలాగే ప్రతిరోజు మీరు చేసే పనులు కూడా వ్రాసి ఉంచండి. 1 వారం గడిచాక చూడండి, మనం ఏం చేశామో, మన లోపాలేమిటో మనకే స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యమైన విషయాలకు సరైన టైం కేటాయించలేదని, కొన్నిటికి అనవసర ప్రాధాన్యత ఇచ్చామని, 10 నిమిషాల్లో జరగాల్సిన పనికి 30 నిమిషాలు కేటాయించామని మనకి అర్థమవుతుంది. ఇక వెంటనే ఆ టైం టేబుల్ను మార్చేసి కొత్త దాన్ని తయారు చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ పోతే సరిగా ఆ టైం టేబుల్ వేసుకోవడం, కాలాన్ని చక్కగా విభజించుకోవటం, దాన్ని చక్కగా ఫాలో అవ్వటం మీకే కొన్నాళ్లకు తెలిసిపోతుంది. వ్యూహం లేకుండా ఏ యుద్ధములోనూ విజయం లభించదు. అలానే ఓ నిర్దిష్టమైన పథకం లేకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోలేము. ఒక చక్కని షెడ్యూల్ అవసరం. మీరు చేసే, చేయబోయే లేదా చేయవలసిన పనులను ముఖ్యంగా 4 రకాలుగా విభజించవచ్చు. అవి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్గా చేయాల్సిన పనులు, అర్జెంట్ మరియు నాన్ ఇంపార్టెంట్ పనులు. అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇంపార్టెంట్ పనులే. అర్జెంటు, ఇంపార్టెంటు రెండూ లేని పనులు. ఉదాహరణకి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ పని అంటే, టైం 9:30 అయింది, ఆఫీస్కి వెళ్ళాలి, ఇది అర్జెంట్ ఇంపార్టెంట్. అర్జెంట్ అండ్ నాన్ ఇంపార్టెంట్ అంటే, బస్ పాస్ నిన్నటితో అయిపోయింది, అర్జెంటుగా బస్ పాస్ తీసుకోవాలి, అయితే పాస్ లేకుండా టికెట్ కొని వెళ్ళవచ్చు. అంత అర్జెంటుగా చేయాల్సిన పని లేదు, కానీ ఇంపార్టెంటే. దానికి ఉదాహరణ

0: పంచదార అయిపోయింది, ఇంపార్టెంట్ కానీ అర్జెంటు కాదు. అర్జెంటు ఇంపార్టెంట్ కాని పనులు. టీవీ కవర్ కొనాలి, ఇది అర్జెంటు కానీ ఇంపార్టెంట్ కాదు. ఇలా ప్రతి వ్యక్తి తాను చేయవలసిన పనులన్నిటినీ ఎప్పటికప్పుడు ప్రథమ ఆద్యత అంటే ప్రయారిటీ, ద్వితీయ ప్రయారిటీ అని ఇచ్చి చకచక ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోవాలి. దేశ ప్రగతికి పంచవర్ష ప్రణాళిక ఎంత అవసరమో మన జీవితానికి కూడా ప్రణాళిక అంతే అవసరం. అప్పుడు సులభంగా అనుకున్నది సాధించవచ్చు, అనూహ్యమైన విజయాలను హస్తగతం చేసుకోవచ్చు. రేపటి రోజును ఈరోజు రాత్రే ప్లాన్ చేసుకోవాలి. చేయబోయే పనులను 4 కేటగిరీలలో విభజించి వ్రాసుకున్నారంటే కాలం మీ కనుసన్నలలో కదులుతుంది, కాలం మీరు చెప్పినట్లు మీకు అనుగుణంగా కదులుతుంది. జీవితంలో హడావుడులు టెన్షన్లు ఉండవు. అలానే ఓ విద్యార్థి ప్రతిరోజును ఒక ప్లాన్ ప్రకారం విభజించుకొని ప్రతిరోజు 2 గంటలు చదువుకు కేటాయిస్తే ఆ విద్యార్థి చదువులో ఊహించని ప్రగతిని సాధించగలుగుతాడు. అలాగే ప్రస్తుతం ఇంటర్ డిగ్రీ చదివే విద్యార్థులు భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేందుకు తమ జనరల్ నాలెడ్జ్ని పెంపొందించుకునేందుకు వినియోగిస్తే అనూహ్యమైన విజయాలను సాధించవచ్చు. విద్యార్థులు కాలేజీకి వెడుతూ కూడా ఉన్న టైం టేబుల్ని ప్లాన్ చేసుకోవచ్చు. రేపు ఉదయం ఏ సబ్జెక్టు చదవాలి, కాలేజీ నుంచి వచ్చాక ఏ సబ్జెక్టు చదివితే బాగుంటుంది, పూర్గా ఉన్న సబ్జెక్టు పైన కృషి చేయడానికి ఏ సమయం కేటాయించాలి, ట్యూషన్ వెళ్ళి వచ్చాక ఏం చేయాలి అని ప్లాన్ చేసుకోవచ్చు. టైం మేనేజ్మెంట్ అనేది ఒక అద్భుతమైన కళ. ప్రతి కోణం నుంచి పరిశీలించి విశ్లేషించి చూస్తూ అనుక్షణం టైం విషయంలో అప్రమత్తులై ఉన్నారంటే విజయాలు సులభ సాధ్యమవుతాయి.
1: మీరింతవరకు యువవాణి కార్యక్రమంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా, డాక్టర్ పి శ్రీదేవి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి కుమారి ఎంజి స్నేహ మరియు కుమారి కె సాయిశృతి గారు పాడిన లలిత గీతాలు.
2: యువవాణి కార్యక్రమంలో కుమారి ఎంజి స్నేహ, కుమారి సాయిశృతి పాడిన లలిత గీతాలు. ముందుగా నేల నవ్వుతుంది, రచన శశాంక.

యువవాణి కార్యక్రమంలో మీరు ఇంతవరకు కుమారి ఎంజి స్నేహ మరియు కుమారి కె సాయిశృతి గారు పాడిన లలిత గీతాలు విన్నారు.

ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి పూలాగాలి వీచేనయ్య లలిత గీతం.

పూలా గాలి వీచినయ్య లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 6:05 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. రాష్టంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి రాష్టంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. వడగాలుల పరిస్థితి నుంచి ప్రజలు ఉపశమనం పొందేలా ఎక్కడికక్కడ టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించేలా చూడాలని కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అదేవిధంగా ఎండల తీవ్రత గురించి తెలియజేస్తూ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, విపత్తు నిర్వహణ, వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీ కొండూరు గ్రామంలో 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన

0: 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్లనే పెట్టుబడులు తరలివస్తున్నాయని తెలిపారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు ఆవిష్కరణలే కీలకమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కేవలం క్లీన్ ఎనర్జీని వినియోగించడమే కాదని, దేశానికి కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతోందని మంత్రి లోకేష్ వెల్లడిస్తూ,
1: And that is why we are really excited about dedicating this project to the nation. Close to 3,000 crores worth of investment has been done here on 2,400 acres. 600 megawatts of solar generation plants have been implemented in less than 11 months. And this is a very new technology where close to 12 lakh advanced Topcon bifacial solar modules have been installed and deployed here. And these are all manufactured in SAEL's own facilities in Uttar Pradesh.
0: Idila undaga. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సంపదను పెంచే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గంలో ఆయన ఈ రోజు పర్యటించారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలో 3,82,00,000 రూపాయలతో నిర్మిస్తున్న 33/11 కేవీ సబ్స్టేషన్కు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బూర్జ మండలం మదనాపురం కూడలిలో 6,00,000 రూపాయల వ్యయంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రానికి 100,00,000,00,000 పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. వీటి వల్ల భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల తోడ్పాటు ఉంటే వేగంగా అభివృద్ది జరుగుతుందని అన్నారు. నూతన ప్రాజెక్టులు జిల్లాకు తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా కాదని, అవకాశాల జిల్లా అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హోంగార్డ్ ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలోనే మొదటిసారిగా హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని రాష్ట ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. హోంగార్డులకు ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆరోగ్య బీమా ద్వారా ప్రతి ఏడాది 3,00,000 నుండి 33,00,000 రూపాయల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందని హోంమంత్రి చెప్పారు. దీని ద్వారా సుమారు 3,140 మంది హోంగార్డులు లబ్ది పొందనున్నారని తెలిపారు. హోంగార్డులకు పూర్తి ఉచితంగా ఈ బీమా సదుపాయాన్ని అందిస్తున్నామని వంగలపూడి అనిత వివరిస్తూ,
2: సుమారుగా 975 మందికి హోంగార్డ్స్ కి వాళ్ళ కుటుంబాలకి భరోసాగా నిలబడడానికి, రేపొద్దున ఏదైనా కష్టం వస్తే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారు అని బాధపడకుండా, నాకంటూ ఒక ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఏదైనా ఇబ్బంది కలిగినా నా కుటుంబం మీద భారం పడదు అని ధైర్యంగా వాళ్ళతో వచ్చిన డిసీజ్ ని కానీ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ ని కానీ ఓవర్కమ్ చేసుకునే ధైర్యాన్ని కల్పించినందుకు, ఆ 2+2 అంటే భార్య భర్త అదేవిధంగా ఇద్దరు పిల్లలకి కలిపి పర్ యానం 33 లాక్స్ వరకు కూడా వాళ్ళకి ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు.
0: ప్రజలకు వంట గ్యాస్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది కలగకూడదనే కృత నిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ప్రత్యామ్నాయ గ్యాస్ ఏర్పాటు చర్యలను వేగంగా ప్రజలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మారుతున్న కాలానికి తగినట్లుగా ప్రజలు పైప్డ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ వైపు మరలుతున్నారని, దీన్ని మరింత వేగవంతం చేసేలా గ్యాస్ కంపెనీలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ఈ సమీక్షలో రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ నఫూర్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 తీసుకురావడం పట్ల రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా గుర్తింపు పొందిన బ్యాంకులు అందించే అదనపు క్రెడిట్ సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 2,77,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయని చెప్పారు. వీటిలో తయారీ రంగంలో 4.98 లక్షల యూనిట్లు, సేవా రంగంలో 10 లక్షల యూనిట్లు, వ్యాపార కార్యకలాపాలలో 5.74 లక్షల యూనిట్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. రుణం చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 100%, నాన్ ఎంఎస్ఎం రంగాలకు 90% వరకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 పథకం ద్వారా క్రెడిట్ గ్యారంటీ కవరేజీని అందిస్తారని మంత్రి చెప్పారు.

0: రాష్ట్రంలో రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ తెలియజేస్తూ,
1: ఉత్తర తమిళనాడు మరియు దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనము బలహీనపడినది. తీవ్ర వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉన్నది. రాత్రిపూట వెచ్చగా ఉండే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: ప్రజలంతా ఇంధన పొదుపు చర్యలు పాటించాలని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట ప్రభుత్వం తీసుకున్న పొదుపు చర్యలలో భాగంగా నో వెహికల్ డేను మంత్రి ఈ రోజు పాటించారు. ఈ సందర్భంగా పాలకొల్లు నుండి రైలులో సాధారణ ప్రయాణికులతో కలిసి ఆయన విజయవాడ చేరుకున్నారు. విజయవాడ రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుండి గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం వరకు మంత్రి సైకిల్ ద్వారా ప్రయాణించారు. తాడేపల్లి వద్ద మంత్రి రామానాయుడుకు టీడీపీ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు ఒకే సైకిల్పై పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ యు నాగన్న బృందం వారు పాడిన ఉరుముల పాటలు వింటారు. 7:45 వికసిత భారత కార్యక్రమం ప్రసారం అవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఇందులో భాగంగా ఆకాశవాణి అనంతపురం కేంద్రం తొలి కార్యక్రమ నిర్వహణాధికారి, విశ్రాంత ఉపసంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు. కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి మరియు కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:40 సినిమా పాట, 8:45 ఫీవర్ నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ కె కవికుమార్, నిర్వహణ శ్రీ ఎస్బి రామమూర్తి. 9:16 స్పాట్లైట్. 9:30 శ్రీ మొదలి మురళీకృష్ణ గారు గానం వింటారు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో. ఈరోజు రాత్రి 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.
3: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
4: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
3: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
4: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు వారి వివరాలు.
3: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: చిత్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
1: ఇక రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసిన వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 వినదగ మాట వినిపిస్తున్నవారు శ్రీ కె సురేష్ శర్మ గారు. 6:30

భగవద్గీతాపారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం ఆలోచనాలోచనం 12వ భాగం, రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు. చివరిగా మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం వింటారు. అందిస్తున్నవారు డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎన్ సుదర్శన రెడ్డి. 8:35 హలో అభిలాష, శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 ఏకచిత్ర గానం శీర్షికన వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆదుర్స్ చిత్రం నుంచి పాటలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం ప్రసారమవుతుంది. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 నుండి విజయవాడ ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వింటారు. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు వింటారు. 2:30 నుండి సాయంత్రం 5:00 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు వింటారు. ఇక రేపు సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పద్మరాగాలు. ఇందులో 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. 3వ సంచిక పద్మశ్రీ దీపికారెడ్డి, కథనం శ్రీమతి ఎం కల్పన, కార్యక్రమ నిర్వహణ వి హారిక. ఆ తర్వాత వంటింటి సువాసనలు శీర్షికన బీరకాయ పొట్టు పచ్చడి తయారీ విధానం. ఈ అంశం గురించి శ్రీమతి టి స్వర్ణలత గారు అందిస్తారు. కార్యక్రమ నిర్వహణ వి హారిక. చివరిగా కుటుంబ కలహాలకు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారాలు పరిచయం 2వ భాగం వింటారు. ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి కె అశ్విని గారు. పరిచయం మరియు నిర్వహణ వి హారిక. 6:00 లలిత గీతం వింటారు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం. కార్యక్రమ ప్రయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో సమగ్ర శస్య పోషణలో భూసార పరీక్షల ఆవశ్యకత. ఈ అంశం గురించి సత్యసాయి జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాసాచారి గారి ప్రసంగం వింటారు. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. కార్యక్రమ అనంతరం జానపద గీతం, ఆ తర్వాత రైతులకు సూచనలు, చివరిగా వాతావరణ వివరాలు వింటారు. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ డి సిద్దయ్య బాబు గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 8:45 పరామర్శ లఘు నాటిక వింటారు. రచన శ్రీ కేవీఎన్పి ప్రసాద్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. 9:16 స్పాట్లైట్. రాత్రి 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 6:30. ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట శుభాకాంక్షలు చిత్రం కోసం. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం కోటి

జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మీరు వింటున్న పాట అభిషేకం చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట. అది సాహిత్యం భువనచంద్ర, సంగీతం యశ్వీ కృష్ణారెడ్డి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: నాన్న, నాకు 3000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే, ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
1: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో,
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
5: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. తర్వాత వినండి, అగ్గిరవ్వలు చిత్రం కోసం మనో ప్రభాకర్ పాడిన పాట, సాహిత్యం వెన్నెలకంటి, సంగీతం విశాల్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో. మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

0: మీరు విన్న పాట ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, అది అల్లరి ప్రియుడు చిత్రం కోసం.
1: ప్రారంభం జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: చివరిగా మీరు వింటున్న పాట అన్నయ్య చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట, అది సంగీతం మణిశర్మ.

చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

చినుకు చినుకు లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదం, సృజనాత్మకత, టెక్నాలజీ, ఉన్నత విద్య, పరిశోధన, సాంస్కృతిక సహకారం కోసం సంయుక్త కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసే అంశాలు ఇందులో ఉన్నాయి. సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, బహుపాక్షిక వేదికలపై సహకారం గురించి కూడా చర్చించారు. ప్రపంచస్థాయి సమస్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నామని ప్రధానమంత్రి తెలిపారు.
1: భారత్ ఔర్ సైప్రస్ కే బీచ్ యే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దోనో దేశో కే ఫైనాన్షియల్ ఔర్ సర్వీసెస్ హబ్ కో జోడ్కర్ కామర్స్ కే లియే క్యాపిటల్ అన్లాక్ కరేగీ. యే సైప్రస్ కే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ ఔర్ అగ్రికల్చర్ సెక్టర్ మే భారతీయ కంపెనీస్ కే లియే నయే అవసర్ ప్రదాన్ కరేగీ ఔర్ భారత్ కే తేజీ సే బఢ్తే షిప్పింగ్ ఔర్ మెరిటైమ్ క్షేత్రో మే నయా నివేశ్ లేకర్ ఆయేగీ.
0: సైప్రస్ అధ్యక్షులు నికోస్ మాట్లాడుతూ గత ఏడాదిలో భారత్ సైప్రస్ సంబంధాలు, అలాగే ఈయూ భారత్ సంబంధాలు పురోగతి సాధించాయన్నారు. ఆయన 4 రోజుల భారత పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరుగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరతారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్ధతకు అనుగుణంగా ఈ దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గార్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. గడిచిన 18 రోజ్గార్ మేళాల ద్వారా సుమారు 12,00,000 నియామక పత్రాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలు 10 రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి 4 చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి 3 చొప్పున, జార్ఖండ్ నుంచి 2 సీట్లు, అలాగే మణిపూర్,

0: మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి ఒక్కొక్క సీటు ఖాళీలున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 1న విడుదలవుతుంది. పోలింగ్ జూన్18న జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తారు. అలాగే మహారాష్ట్ర, తమిళనాడులో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు కూడా ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలు కూడా జూన్18న నిర్వహిస్తారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటి వరకు 2000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లూథియానా తర్వాత నిమ్స్ 3 స్థానంలో నిలిచింది. ఈ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిలో 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా చికిత్స పొందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా లీడర్షిప్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొని మాట్లాడుతూ, భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడనున్నాయని తెలియజేశారు. ఏఐ, కూలింగ్ టెక్నాలజీలు, స్మార్ట్ గ్రిడ్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. డేటా సెంటర్లు భవిష్యత్ ఆయిల్ ఎకానమీగా మారతాయని పేర్కొన్నారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాల్లో సగానికి పైగా ఇప్పటికే సాధించామని తెలియజేశారు. 2030 నాటికి డేటా సెంటర్ సామర్థ్యం 6.5 గిగావాట్లకు చేరుతుందని వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2 రోజుల రాజస్థాన్ పర్యటనలో భాగంగా జోధ్పూర్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ కాంట్కు వెళ్లే 20 కోచ్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. ఇంతకుముందు 8 కోచ్లతో నడిచిన ఈ రైలు ఇప్పుడు పెరిగిన సీటింగ్ సామర్థ్యంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఈ సందర్భంగా భగత్ కీ కోఠీలో వందే భారత్ స్లీపర్ కోచ్ వర్క్షాప్ 2వ దశను ప్రకటించారు. జైసల్మేర్ స్టేషన్లో కొత్త కోచ్ కేర్ కాంప్లెక్స్ను వర్చువల్గా ప్రారంభించారు. రైల్వే బడ్జెట్లో రాజస్థాన్కు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని, రాష్ట్రంలో భారీ రైల్వే అభివృద్ది పనులు చేపడతామని తెలియజేశారు.
1: जोधपुर से दिल्ली की जो वंदे भारत ट्रेन है बहुत ही एक पॉपुलर ट्रेन है. जब से चालू हुई तब से 150% से अधिक इसका रहता था ऑक्यूपेंसी, तो अब इसको 8 कोच से बढ़ाकर सीधा 20 कोच में कन्वर्ट कर दिया गया है. साथ ही साथ आज जैसलमेर से अहमदाबाद की सर्विस भी शुरू होगी और जोधपुर में नई गाड़ियां शुरू हो सके इसके लिए एक कोचिंग टर्मिनल की व्यवस्था भी जोधपुर से होगी. और हरिद्वार की एक जो बहुत बड़ी डिमांड है उसके ऊपर भी काम चल रहा है, आने वाले समय में वो डिमांड भी पूरी होगी.
0: దేశంలో తీవ్ర ఎండల కారణంగా గత 4 రోజులుగా విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న మధ్యాహ్నం సమయంలో దేశవ్యాప్తంగా గరిష్ట విద్యుత్ వినియోగం 270.82 గిగావాట్లకు చేరి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తీవ్ర వేసవిని దృష్టిలో ఉంచుకుని అవసరమైనంత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని సూచించింది. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం వేగంగా దూసుకుపోతోందని, ప్రస్తుతం కేవలం 8 రోజుల్లోనే కొత్తగా 100,000 కుటుంబాలు ఈ పథకంలో చేరాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన ఉద్యమం ఎంతో వేగంగా విస్తరిస్తోందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. సిబిఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్సర్ బుక్ స్కాన్ చేసిన ఫోటోకాపీ పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల

0: 24 వరకు పొడిగించారు. ముందుగా ఈ గడువు రేపటితో ముగియాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా సిబిఎస్ఈ వెబ్సైట్పై అధిక ఒత్తిడి ఉండడంతో సాంకేతిక అంతరాయాలు ఏర్పడ్డాయని బోర్డు తెలిపింది. స్కాన్ కాపీ అందుకున్న తర్వాత విద్యార్థులకు వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2 రోజుల సమయం ఉంటుందని పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: అనంతపురం కేంద్రం, పల్లె ప్రాంతాలు ఈనాటి కార్యక్రమంలో శ్రీ యు నాగన్న బృందం వారు ఆలపించిన ఉరుముల పాటలు వింటారు.

పరాగ పరాగ పరాగ పరాగ పరాగ పరాగు వెచ్చరిక వెచ్చరిక పరాగమ్మ వాళ్ళు జడల నలవీరకంగా భూలోక మాతవమ్మ భూలోక మాతవమ్మ మన విజయస్తుమి తల్లి.

రాజు పెరిగిండేది నేల మాయ గరిటి రాజు మారుకొని యుద్ధము చేసింది వారాధ మండలంబు శుకల మండపంబు పరాకు సగినాన దొడ్డవాన్లమ్మ సనగొండమ్మగారు కూతేసి పలికినారే కులగోటి మాయమ్మగారు సక్కని దేవతలమ్మ ఒంటికొండ మాయమ్మగారు శశలకు దొడ్డవాన్లు శాదరపల్లి మాయమ్మగారు పరాకు పరాకు పరాకు వెచ్చరిక వెచ్చరిక పరాకు కంపనా దొడ్డవాడు కంపమల మునులు ఋషులకు దొడ్డవాన్లు ఋషింగల మునులు కాటికోటి ఈశ్వరుడా కళ్యాణ పురుషుడా ముష్టూరి నలగాటమయ్యా మనివి చేస్తే తండ్రి మామని వాళ్ళకించు పరాకు పరాకు వెచ్చరిక పరాకు దేవాన దేవతలాల దేవాస్మలాల వశకోటి దేవతల వాది నారాయణమూర్తి మనవి చేసి మీ తండ్రి బశువుడు ప్రార్థన చేసేటి వేళ

ਮਾਵਾਰੀਆਂ ਗੰਗਾ ਬੁਟਕਾਰਾਂ ਮੰਦ

ఓహో గంగ పుట్టక ముందు నాయన ఉపము లేదు నరుడు లేడు అంట. అయితే గనక నాయన గంగ పుట్టక ముందు ఆకాశము లేదు భూదేవి లేదు, అయితే గనక 30 కోట్ల మునులు 70 కోట్ల దేవతలు లేరు, అయితే ఇచ్చినంత ఈశ్వరుడు రాసినంత బ్రహ్మ అష్టకోటి దేవతలు ఆదినారాయణమూర్తి లేరంట. దేవాన దేవతలు లేరు కదప్పా, అయితే ఇంకనక అటువంటి తప్పుడు అయితే ఇంకనక గంగ పుట్టక ముందు అయితే నువ్వు ఏమున్నాదంటే గగనమే శూన్యము శూన్యమే గగనము. గంగా పుట్టక రామందు అన్నాడు

0: ముందు నాడే సాధువులు నేషపరుషునులు లేరు, యక్షులుని గంధర్వులు లేరు.
1: గంగాయ పుట్టక రాముందు

0: మేలు అయగొన
1: నాయనా గంగా పుట్టాక ముందు నాడు దేవానా దేవతలు లేరురా.

0: ముందు నాయన అయితే ఇంకనక చుట్టేడు సముద్రాలు లేరంట, సూర్య చంద్రాదులు లేదంట, అయితే ఇంకనక ఆహాకైతే సప్త సముద్రాలు లేదు అయితే ఏముండదంటే ఓం అనే శబ్దము పుట్టినాదంట కదా. ఆహాహైతే ఇంకనక ఓం ఓం అనే ఓంకార శబ్దము పుట్టినాదే. ఓంకార శబ్దములోనవైతే ఇంకనక నాయన ఆదిశక్తి నిర్మాణమైనదంట కదా. అయితే నేను 12 చేతులు 24 హస్తములతో అయితే నేను ఓంకార శబ్దములో శక్తి స్వరూపిణి నిర్మాణమైనదే. శక్తి స్వరూపుని నిర్మాణమై అయితే ఇంకనక 4 దిశలా పార చూస్తే ఏమేగా నిలే శూన్యము అయితే అటువంటి తప్పుడువైతే సృష్టి నిర్మాణము చేయల్లవైతే గనక నీవైతే నాగలోకము నరలోకము దేవలోకము అయితే గనక కలియుగము నిర్మాణం చేయాలనుకున్నాదంట ఆదిశక్తి. 12 చేతులు
1: పాగిరుతున్నారు ఆదిశక్తి నలవీరుగంగా.
0: అరచైనే అడ్డము పెట్టి నాది కోడి ఎలాగా అవతారామెత్తెను.
1: అవును
0: కోడి అలాగా

0: గుడ్డు లోనా ఎవరు విష్ణునారాయణ మురితి తండ్రి ఈశ్వరుడన్నా బ్రహ్మదేవుడన్నా
1: రెండో గుడ్డు ఆమె సిదగా పడిస్తే విష్ణు

0: అయితే నువ్వు తొలిగుడ్డనవైతే
1: అవునానే
0: కింద పొప్పి భూదేవైనాది, పై పొప్పి ఆకాశమైనాది, గుడ్డులోటివైతే నువ్వు ఎర్ర కిరణము బట్టివైతే గనక నాయన సూర్యుని నిర్మాణము చేసినాది కదా, గుడ్డులో తెల్ల జొన్నను బట్టి చంద్రుని నిర్మాణం చేసినాది. గుడ్డులోనవైతే నువ్వు ఎవరు నిర్మించినారంటే ఇచ్చినంత ఈశ్వరుడు, రాసినంత బ్రహ్మ, విష్ణు నారాయణమూర్తి, విష్ణు ఈశ్వర బ్రహ్మ, ముగ్గురు కైమూర్తులు నిర్మాణమైనారంటప్ప. అయితే మలిగుడ్డును అయితే చితకపొడిచినాది కదా, ఆదిశక్తి అయితే కోడవతారములో. అప్పుడు రెండో గుడ్డులోనవైతే కనుక నాయన 30 కోట్ల మునులు, 70 కోట్ల దేవతలు, సాధువులు, సప్రసనులు, మునులు, వేకాంగులు, యక్షులు.

గంధర్వులు, కిన్నెరలు, కిన్మూర్సులు. అయితే గనకప్ప మూడో గుడ్డును అయితే చితకపొడిస్తే మురుగుడ్డు పని ఆదంట కదా. ఆదిశక్తి అయితే చూసిన అది నిర్మాణమైన ఆదిశక్తి నిర్మాణమై మూడో గుడ్డును పట్టి భూమి మీద అయితే సల్లినాదంట. సల్లిత అనేవైతే మై మీద పుట్టిన వాడు మంటి ఎందువైతే మురికి మనుషుల నిర్మాణం కలియుగము నిర్మాణం చేసినది. అక్కడైతే ఇంకనకప్ప కలిగ నిర్మాణం చేస్తాని ఆదిశక్తి అయితే భూలోక మాత జలబుగ్గలు విడిచినాది కదా. చుట్టాడో నీ సముద్రాలు నిర్మాణము చేస్తాదన్నా, ఎక్కడా చూసినా గంగమాయనే చూపెరా ఆదిశక్తి.

మూడో గుడ్డునవైతే చితకపొడిస్తే మురుగుడ్డు పని ఆదంట కదా, అది శక్తి అయితే చూసిన అది నిర్మాణమైన అదే ఆదిశక్తి నిర్మాణమై మూడో గుడ్డును పట్టి భూమి మీద అయితే సల్లినాదంట సల్లిత అనేవైతే మై మీద పుట్టిన వాడు మంటి ఎందువైతే మురికి మనుషుల నిర్మాణం కలియుగము నిర్మాణం చేసినది ఆయన అక్కడవైతే ఇంకనకప్ప కలిగ నిర్మాణం చేస్తా అని ఆదిశక్తి అయితే భూలోక మాత జలబుగ్గలు విడిచినది కదా చుట్టాడో నీ సముద్రాలు నిర్మాణము చేస్తాదన్నా ఎక్కడ చూసినా గంగమాయనే చూపెరా.

0: పళ్ళు జడలాయ గంగమ్మ మేలు ఐగొనవమ్మ
1: ఏ ఆదియ శక్తి నల వీర గంగే నాగమ లోకము నిర్మాణము చేసెను.

ఎనభై నాలుగు లక్షల జీవ రాశులనన్న నిర్మాణము తల్లి చేసినది, చెట్లు గుట్లు పుట్లు నిర్మాణము.

పన్నెండేళ్ళ బాలకుమాతయా, ఆదిశక్తి అమ్మవారు పన్నెండేళ్ళ బాలకుమాత ఏవైతే గనక కలిగి సృష్టి అంతా నిర్మాణం చేసినదంట. పన్నెండు చేతుల బాగురుతురాలవైతే పన్నెండేళ్ళ బాలకుమార్త ఏవైతే గనక కలిగము నాగలోకము నరలోకము దేవలోకము కుదీగము అయితే గనక నరకలిగము అయితే గనక నిర్మాణం చేస్తానేవైతే గనక యవన పాయము భరించలేక పన్నెండేళ్ళ బాలకుమార్త అయితే గనక శ్రీ అవతార మౌముని ధరించినాదంట. యవన పాయము భరించలేకవైతే గనక నాయన ఆదిశక్తి అయితే గనక చూసినాదంటవైతే ఎవరైతే నన్ను అయితే ఈ కండ కావరము మధాంకరం అంచేటువంటి వాడువైతే గనక ఎవరున్నారనివైతే గనక మునులు మునీశ్వరులు యక్షులు గంధర్వులు అయితే గనక

దేవాన దేవతలను అయితే కనుక ఇంద్ర స్వభావ వైకుంఠం అందు అయితే శోధించి చూసినాదంట కదా ఆదిశక్తి. అప్పుడు శోధించి చూస్తానేవైతే కనుక పామునులు మునీశ్వరులు యక్షులు గంధర్లు దేవాన దేవతలు అయితే కనుక అడవులు చెట్ల గుట్ల పట్టుకుని పోతా ఉన్నారట. గంగ మహిమ గంగ శక్తికి తాళలేక అయితే కనుక పారిపోతా ఉంటే అప్పుడు ఆలోచన చేసిన అయితే కనుక ఇంద్రసభ వైకుంఠములో అయితే విష్ణునారాయణమూర్తున్నాడు కదా అయితే విష్ణువైతే కనుక నన్ను మోహించగలడని ఆలోచన చేసి ఆ గంగవైతే కనుక పైనమైతా ఉన్నాదంటే ఎట్లా ప్రయాణమైతా ఉన్నాది అయితే కనుక వైకుంఠానికే

0: ఆభరణాల సమ్మలు వస్తాకీల కడియాలు ప్రయణాలు గంగమ్మ ప్రయణాలు
1: ఆభరణాల సమ్మలు వస్తాకీల కడియాలు ప్రయణాలు వా గంగమ్మ ప్రయణాలు
0: వారంచు సీరలు మడిపిరిసి కట్టుకొని గురుగింజ రేకులు గుత్తంగా ధరించుకొని ఎడిమి కాలకి ఎండి గజ్జలు కట్టుకొని కుడికాలకు బంగారు గజ్జలు కట్టుకొని ఆదిశక్తి నలవీర గంగవైతే కండ్ల కాటుకేసుకొని
1: పండుగ
0: ఆవరణాల సొమ్ములు కట్టుకొని అయితే ఇంకనక నాయన వాళ్ళంచు సీరలు అయితే ఇంకటి కొన్ని అయితే ఇంకనక ఇంద్రసభ వైకుంఠానికి పయనమైపోతా ఉన్నాదండి.

బాబు నాలా పాటలు పాడుకుంటావైతే గనక పావైతే ప్రయాణం అయిపోతా ఉన్నది, ఎప్పుడులో పోతా ఉన్నది, ఇయాల కాడపోతా ఉన్నది, జామకు జామ ఏక జామ పద్దులోనా.

రాత్రి వేళ కన్ను గుడ్డు కన్నగరికి ఇటు వేళ వైతేనకప్ప మాను మాను మాట్లాడే వేళ అర్ధరాత్రి వేళలు వైతేనగనక వైకుంఠం పోతా ఉన్నాదంట వైతేను అక్కడ శేషి తల్పాధీశుడై విష్ణునారాయణమూర్తి పవలించినాడు కదా. ఈపుగొట్టే ధరించినాదంట దిగ్గుమని పైకి లేచినాడు శ్రీమన్నారాయణమూర్తి కలిగ వైకుంఠ వాసు.

0: జయ జయ మంగళము నిత్య శుభ మంగళము.
1: స్వామి ఆ తెల్లటి సీరలు, తెల్లటి సీరలు, తెల్లటి రేఖలు, చెల్లువల్ల బంగారు పెట్టి తనుకు తనుకున మెరిస తనుకు పాపిటి పొట్లు తగునమ్మ శివ.

0: మీరు ఇంతవరకు పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ యు నాగన్న బృందం వారు ఆలపించిన ఉరుముల పాటలు విన్నారు.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
2: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 7:45 కు వస్తోంది. మరికాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ విషయమై పుట్రేవు మానస గారి ప్రసంగం.
2: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత రంగంలోని కార్మికులు ప్రధానమైన అభద్రతా భావాలలో ఒకటి తరచుగా అనారోగ్యానికి గురి కావడం మరియు అటువంటి కార్మికులు వారి కుటుంబ సభ్యులు వైద్య సంరక్షణ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండటం. ఆరోగ్య సౌకర్యాల విస్తరణ ఉన్నప్పటికీ భారతదేశంలో మానవలేమికి అనారోగ్యం అత్యంత ప్రబలమైన కారణాలలో ఒకటిగా ఉంది. పేదరికానికి దారితీసే ఆరోగ్య ఖర్చుల ప్రమాదం నుండి పేద కుటుంబాలకు రక్షణ కల్పించడానికి ఆరోగ్య బీమా ఒక మార్గమని స్పష్టంగా గుర్తించబడింది. అయితే గతంలో ఆరోగ్య బీమాను అందించడానికి చాలా ప్రయత్నాల రూపకల్పన మరియు అమలు రెండిటిలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పేదలు ఆరోగ్య బీమాను దాని ఖర్చు లేదా గ్రహించిన ప్రయోజనాలు లేకపోవడం వల్ల తీసుకోలేకపోతున్నారు లేదా తీసుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య బీమాను నిర్వహించడం కష్టం. దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో అసంఘటిత రంగంలోని కార్మికులు 93% ఉన్నారు. కొన్ని వృత్తిపరమైన సమూహాలకు ప్రభుత్వం కొన్ని సామాజిక భద్రతా చర్యలను అమలు చేస్తోంది, కానీ కవరేజ్ చాలా తక్కువ. చాలామంది కార్మికులకు ఇప్పటికీ ఎటువంటి సామాజిక భద్రతా కవరేజ్ లేదు. ఈ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అదే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. 1 April 2008 కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రవేశపెట్టబడింది అసంఘటిత కార్మికులు మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. బిలో పోవర్టీ లైన్ దిగువన వర్గానికి చెందిన గుర్తింపు లేని కార్మికులకు ఆరోగ్య బీమా కవరేజీని అందించడం ఈ పథకం లక్ష్యం మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉంటారు. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరడానికి నగదురహిత బీమాను అందిస్తుంది. ఈ పథకం 1 April 2008 నమోదు చేయడం ప్రారంభించింది మరియు భారతదేశంలోని 25 అమలు చేయబడింది. 2014 మొత్తం 36 మిలియన్ కుటుంబాలు నమోదు చేయబడ్డాయి. ప్రారంభంలో రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన అనేది కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది 1 April 2015 నుండి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడింది. పసుపు రేషన్ కార్డును కలిగి ఉన్న ప్రతి బిలో పోవర్టీ లైన్ కుటుంబం వారి వేలుముద్రలు మరియు ఛాయాచిత్రాలను కలిగి ఉన్న బయోమెట్రిక్ ప్రారంభించబడిన స్మార్ట్ కార్డును పొందడానికి ₹30 రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లిస్తుంది. దీని వలన వారు ఎంపానెల్ చేయబడిన ఆసుపత్రులలో ఏదైనా ఒక కుటుంబానికి సంవత్సరానికి ₹30,000 వరకు ఇన్ పేషెంట్ వైద్య సంరక్షణను పొందగలుగుతారు. ముందుగా ఉన్న అనారోగ్యాలు మొదటి రోజు నుండి వర్తిస్తాయి. ఇంటి పెద్ద, జీవిత భాగస్వామి మరియు 3 పిల్లలపై ఆధారపడిన పిల్లలు లేదా తల్లిదండ్రుల కోసం కవర్ చేయబడతాయి. 2012-13 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకి మొత్తం 1,096.7 crore కేటాయించింది. మొత్తం బిలో పోవర్టీ లైన్ జనాభాను కవర్ చేయడానికి ఉద్దేశించినప్పటికీ ఇది 31 March 2010

11 నాటికి భారతీయ జనాభాలో కేవలం 10% మందిని మాత్రమే నమోదు చేసుకుంది. అలాగే ఖజానాకు సంవత్సరానికి కనీసం 3,350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. ఈ పథకం ప్రపంచంలోని అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకాలలో ఒకటిగా ప్రపంచ బ్యాంక్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుండి ప్రశంసలు పొందింది. జర్మనీ తన సొంత సామాజిక భద్రతా వ్యవస్థను పునరుద్ధరించడానికి స్మార్ట్ కార్డ్ ఆధారిత నమూనాను స్వీకరించడానికి ఆసక్తిని కనబరిచింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, దాని ప్రస్తుత ఖరీదైన 2.5 మిలియన్ల పిల్లలకు వౌచర్ ఆధారిత ప్రయోజనాల వ్యవస్థను భర్తీ చేయడం ద్వారా రెండు దేశాల మధ్య సహకార ఒప్పందంలో భాగంగా రూపొందించబడిన ఇండో జర్మన్ సామాజిక భద్రతా కార్యక్రమం ఈ సహకారానికి మార్గదర్శకంగా ఉంది. ఈ స్కీమ్లో ఉన్న పెద్ద మార్పులలో ఒకటి అన్సర్వ్ చేయని ప్రాంతాలకు పెట్టుబడులను తీసుకురావడం. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో చాలా ప్రైవేట్ పెట్టుబడులు పట్టణ ప్రాంతాలలో తృతీయ లేదా ప్రత్యేక సంరక్షణపై దృష్టి సారించాయి. అయితే రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన రాకతో దృశ్యం మారుతోంది. గ్లోబల్ హెల్త్ కేర్ సిస్టమ్స్ వంటి కొత్త యుగ కంపెనీలు, కోల్కతాకు చెందిన కంపెనీ మరియు సీకోయా క్యాపిటల్ మరియు ఎలివర్ ఈక్విటీ వంటి టైర్ వన్ క్యాపిటల్ ఫండ్లచే నిధులు సమకూర్చబడిన సెమీ అర్బన్ రూరల్ సెట్టింగ్లలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ హాస్పిటల్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ధోరణి భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఎంతో అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించగలదు. రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన వివిధ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను కవర్ చేస్తుంది. వీటిలో అనారోగ్యాలు, వ్యాధులు లేదా ప్రమాదాల కోసం ఆసుపత్రిలో చేరడం, ఆసుపత్రికి వెళ్లే ముందు మరియు పోస్ట్ ఖర్చులు, రవాణా ఖర్చులు, ₹100 సందర్శనకు వార్షిక పరిమితి ₹1,000, ప్రమాదాలకు దంత చికిత్స, సహజ మరియు సిజేరిన్ డెలివరీల కోసం డే కేర్ చికిత్సలు మరియు ప్రసూతి ఖర్చులు. అయితే రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కవర్ చేయని సదుపాయాలు HIV ఆర్ ఎయిడ్స్ చికిత్స, పాలసీలో లేని కొన్ని వైద్య విధానాలు, సౌందర్య దంత పని లేదా పదార్థ దుర్వినియోగం సంబంధిత చికిత్సలు, పుట్టుకతో వచ్చే బాహ్య వ్యాధులు మరియు నిర్దిష్ట విధానాలు. రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన తక్కువ ఆదాయ కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. ప్రధానంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు సమకూరుతాయి. చాలా రాష్ట్రాల్లో భారత ప్రభుత్వం 70% ఖర్చులను భరిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు 30% భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం భారత ప్రభుత్వం 90% కవర్ చేస్తుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు 10% కవర్ చేస్తాయి. లబ్ధిదారులు నామమాత్రపు వన్ టైం రిజిస్ట్రేషన్ రుసుము ₹30 చెల్లిస్తారు. ఇది పరిపాలనా ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ సెటప్ తక్కువ ఆదాయ కుటుంబాలకు సరసమైన ఆరోగ్య బీమాను నిర్ధారిస్తుంది. రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన నమోదు. రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కోసం నమోదు ప్రక్రియ అర్హత కలిగిన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలు ఎలక్ట్రానిక్గా జాబితా చేయబడి అధీకృత బీమా కంపెనీలకు సమర్పించడంతో ప్రారంభమవుతుంది. ఈ కంపెనీలు జిల్లా స్థాయి అధికారులతో కలిసి గ్రామాలలో ఎన్రోల్మెంట్ షెడ్యూళ్లను ఏర్పాటు చేస్తాయి. తరువాత బిలో పోవర్టీ లైన్ జాబితా ప్రతి గ్రామంలోని నిర్దేశిత స్టేషన్లలో ప్రదర్శించబడుతుంది. నమోదు తేదీ మరియు స్థానాన్ని చూపుతుంది. మొబైల్ స్టేషన్లు వ్యూహాత్మకంగా ఉంటాయి. తరచుగా ప్రభుత్వ పాఠశాలలు వంటి ప్రదేశాల్లో బయోమెట్రిక్ డేటా మరియు కుటుంబ ఫోటోలు సేకరించబడతాయి మరియు స్మార్ట్ కార్డులు జారీ చేయబడతాయి. ఒకసారి లబ్ధిదారులు ₹30 రిజిస్ట్రేషన్ రుసుముతో వారు వారి స్మార్ట్ కార్డులను అలాగే స్కీమ్ ప్రయోజనాలను వివరించే సమాచార కరపత్రం మరియు నెట్వర్క్ ఆసుపత్రుల జాబితాను అందుకుంటారు. మొత్తం ప్రక్రియ సమర్థవంతంగా ఉంటుంది మరియు సాధారణంగా 10 నిమిషాలు పడుతుంది. రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కార్డ్ వివరాలు మరియు ఆన్లైన్ ధృవీకరణ. స్వస్థ బీమా కార్డ్ అని కూడా పిలువబడే రాష్ట్రీయ స్వస్థ బీమా కార్డ్ గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది మరియు భారతదేశం అంతటా పోర్టబిలిటీ ప్రయోజనాలను అందిస్తుంది. స్మార్ట్ కార్డ్ రోగి సమాచారాన్ని నిల్వ చేయడం మరియు వేలిముద్రలు మరియు ఛాయాచిత్రాల ద్వారా లబ్ధిదారుల గుర్తింపుతో సహా వివిధ విధులను అందిస్తుంది. బయోమెట్రిక్ వైఫల్యం విషయంలో కార్డుపై ఉన్న ఫోటో ప్రత్యామ్నాయ గుర్తింపు పద్ధతిగా పనిచేస్తుంది.
లబ్ధిదారులు తమ స్మార్ట్

0: స్మార్ట్ కార్డులను నేరుగా ఎన్రోల్మెంట్ స్టేషన్లలో స్వీకరిస్తారు. రాష్ట్రీయ స్వాస్థ్య భీమా పథకం అర్హత ప్రమాణాలు. రాష్ట్రీయ స్వాస్థ్య భీమా పథకంలో నమోదు చేసుకోవడానికి దరఖాస్తుదారులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుదారు అసంఘటిత రంగంలోని పనిచేయాలి మరియు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందినవారై ఉండాలి. జిల్లా బీపీఎల్ జాబితా. దరఖాస్తుదారుని జిల్లా దారిద్ర్యరేఖకు దిగువన జాబితాలో చేర్చాలి. దారిద్ర్యరేఖకు ఎగువన, దారిద్ర్యరేఖకు కొద్దిగా పైన ఉన్న వ్యక్తులు కూడా రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజన కవరేజ్కి దరఖాస్తు చేసుకోవచ్చు. సంక్షేమ బోర్డుల కింద నమోదు చేసుకున్న వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజన. అక్టోబర్ 2014లో పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజన ప్రారంభించబడింది. బ్యాంకు ఖాతా తెరవడం మరియు ఆధార్ కార్డు జారీతో అనుసంధానించబడే రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజనలో నమోదు. ప్రస్తుతం ఈ పథకం 3 కోట్ల మంది కార్మికులను కవర్ చేస్తుంది. దీనిని నిర్మాణ రంగానికి కూడా విస్తరించనున్నారు. ఆమ్ ఆద్మీ భీమా యోజన మరియు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం వంటి ఇతర సంక్షేమ పథకాలను చేర్చడానికి ఒకే కేంద్ర స్మార్ట్ కార్డ్ జారీ చేయబడుతుంది. 2008లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజన అసంఘటిత కార్మికులు మరియు పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. హాస్పిటలైజేషన్ కవరేజ్ మరియు సరసమైన రిజిస్ట్రేషన్ వంటి సమగ్ర లక్షణాలతో రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజన ప్రాప్యత మరియు స్థోమతకి ప్రాధాన్యత ఇస్తుంది. మొబైల్ స్టేషన్లు మరియు నామమాత్రపు రుసుములతో సులభతరం చేయబడిన క్రమబద్ధీకరించబడిన నమోదు ప్రక్రియ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల సత్వర జారీని నిర్ధారిస్తుంది. అయితే అవుట్ పేషెంట్ ఖర్చులు, ఆసుపత్రులలో చేరడం మరియు మందులు పెరగడం వల్ల బీమా కంపెనీలు తమ పాలసీల నుండి అనేక వ్యాధులను మినహాయించవలసి వచ్చింది మరియు దీని వలన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు అది భరించలేనిదిగా మారింది. చాలామంది లబ్ధిదారులు ఉన్నత తరగతులకు చెందిన వారేనని, లక్ష్యం చేసుకున్న లబ్ధిదారులు కాదని కూడా నివేదిక కనుగొంది. ఈ లక్ష్యాలను ఎదుర్కొని బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు ఈ పథకం చేరితే కొంత ప్రయోజనం ఉంటుంది.
1: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ పథకం గురించి పుట్రేవు మానస గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి కోరుతున్న శ్రోతలు అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట మయూరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం విటూరి సుందరామూర్తి, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి

0: మెరుగుచాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది. వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: కార్యక్రమంలో తర్వాత వినండి. అనంతపురం జిల్లా తాటిచెర్ల గ్రామం నుంచి నాగరత్నమ్మ, ఉదయశంకర్, రుద్రయ్య, వెంకటేశు, వెంకటలక్ష్మి, వెంకట్రాముడు, పూజారప్ప వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట మదన కామరాజు కథ చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: దోచి పోదువు.
1: అభిలాష కార్యక్రమంలో చివరిగా వినండి. గార్లదిన్న మండలం తిమ్మంపేట గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, నాగరత్న, రాజు, లక్ష్మి, సునీల్, శివనందిని, ముఖేష్, దివ్య, నారాయణ రెడ్డి వీరంతా కోరుతున్న పాట ముగ్గురు మునగాళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం భువనచంద్ర.

సంగీతం విద్యాసాగర్. ఇదే పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, రజిత, శ్రీనిధి, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరందరి కోరికపై ముగ్గురు మునగాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

0: ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఈరోజు ఆకాశవాణి అనంతపురం కేంద్రం తొలి కార్యక్రమ నిర్వహణాధికారి, విశ్రాంత ఉపసంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు వింటారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి సామసుందర సార్. వాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఉపసంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు.
3: అనంతపురం ఆకాశవాణి అనగానే నాకు బ్రాడ్కాస్ట్ పరంగా ఓనమాలు నేర్పించిన కేంద్రంగానే నేను భావిస్తాను. ఇప్పుడు పదవి విరమణ చేసి ఉండవచ్చు. నిజానికి అనంతపురం ఆకాశవాణి వస్తుందన్న విషయము నాకు తెలిసింది చాలా తమాషాగా. నేను గోవాలో పనిచేస్తున్నాను ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా. ఓ రోజు హిరేమెట్ దగ్గర కూర్చున్నాను, ఆయన ఇంగ్లీష్ టాక్స్ చూసే పెక్స్. వారు పోస్ట్ ఉత్తరాలు చూస్తూ, వేణు మీ ఊర్లో రేడియో కేంద్రం వస్తోంది అని ఆయన అన్నాడు. అంటే టెక్నీషియన్స్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఉన్న ఒక కాగితంలో అనంతపురం ఆకాశవాణిని ఒక పేరు కనబడింది. ఆయన చెప్పడం అది 1990 లేదా 89 అయి ఉండవచ్చు. అప్పుడు అనంతపురంలో ఆకాశవాణి వస్తుందా అని నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే జనసామాన్యాన్ని భాగస్వాములుగా చేసుకుని సాగే సాంస్కృతిక వ్యవస్థలకు చాలా గొప్ప ఆదరణ ఉంటుంది. అది పత్రిక కావచ్చు, రేడియో కావచ్చు, టెలివిజన్ కావచ్చు. కనుక ప్రజలు మమేకం అవుతారు, దాంతో కలిసి పనిచేస్తారు, దాంతో అంతర్భాగంగా వాళ్ళు ఆనందంగా సేవలు అందిస్తారు. అలాగా ఆ రోజు నేను అనంతపురంలో పనిచేస్తాననే విషయం నాకు స్ఫురించలేదు, ఆశించలేదు. అయితే మా ఊర్లో కూడా ఆకాశవాణి వస్తోంది అని ఆనందపడడం జరిగింది. అప్పటికి నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, అయితే ఇంకా రిజల్ట్స్ రాలేదు. అప్పట్లో నేను అక్కడ భాష తెలియని కేంద్రం, అంటే మరాఠీ, పోర్చుగీసు, కొంకణి, ఇంగ్లీషు, హిందీ ప్రసార భాషలుగా ఉన్న కేంద్రంలో పనిచేస్తున్నాను. అక్కడ ఇంగ్లీషు క్యాంపస్ ఫోకస్ అనే ప్రోగ్రామ్ చేసేవాళ్ళం నేను, త్రిపాఠి. అయితే అందులో పాల్గొన్న సందర్భాలు మాత్రం లేవు, ఎందుకంటే అక్కడ యాక్సెంట్ వేరు, మనం మాట్లాడే పద్ధతి వేరు. అందువల్ల అటువంటి సాహసం చేయలేదు. నేను 1991 ఏప్రిల్ 11న అనంతపురం వచ్చాను. అంటే 3 ఏళ్ళు గోవాలో పనిచేసి అక్కడ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా యూపీఎస్సీ సెలెక్షన్ వస్తే ఆ కేంద్రం నుంచి రిలీవ్ అయి వెంకటాద్రి ట్రైన్ ఎక్కి నేరుగా అనంతపూర్ వచ్చాను. అనంతపూర్ వచ్చినప్పుడు కేవలం ఒక్క స్టేషన్ డైరెక్టర్ పద్మనాభరావు గారు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇన్స్టలేషన్ ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నారు, కొందరు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా ఉన్నారు, ఇంతే. అప్పటికి రేడియో కేంద్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న సమాచారం కూడా ఏం లేదు. ఆయనేమో కొత్తగూడెం స్టేషన్ లో పనిచేసి వచ్చారు. నేను అక్కడ రాగానే శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, సుబ్బరామయ్య అనుకుంటా, వాళ్ళ ముగ్గురు ఉన్న గదిలో నేను సర్దుకుని పని మొదలు పెట్టాము. ఇది నేపథ్యం. కొత్త అనౌన్సర్ల నియామకం కోసం పరీక్షలు, ఇంటర్వ్యూలు అయిపోయినాయి. ఆ అయిపోయిన కాగితాలతో ఫైల్ ఢిల్లీ వెళ్ళింది, ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. అంతలో May 22న ఆకాశవాణి మొదలవుతుంది అనంతపురం స్టేషన్. మరో 4 స్టేషన్లతో కలిసి, అంటే 4 స్టేషన్లు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నవి అని వర్తమానం రావడంతో, కొందరిని ప్యానెల్ లో ఉన్నవారు ఎవరో పద్మనాభరావు గారికి తెలుసు కనుక వారు కొందరిని ఎంపిక చేసి క్యాజువల్ అనౌన్సర్స్ గా ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళని సిద్ధం చేశాము. అలాగే కడప నుంచి గోపి గారు ఒక 15 రోజులు డెప్యుటేషన్ మీద వచ్చారు. వారు అనౌన్సర్లకి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఇది ఒక వ్యవహారం. రెండవది, ఆకాశవాణి మొదలవుతుంది అనగానే పత్రికల నుంచి, లోకల్ ప్రముఖుల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించింది. అంతేకాకుండా నేనున్నంత కాలం ప్రతిరోజు రేడియో ప్రసారాల వివరాలు చాలా వివరంగా 3 ప్రధాన పత్రికలు కూడా ప్రచురించేవి. కాశీపతి గారు, సాయినాథ్, అలాగే కృష్ణమూర్తి ఇలాంటి పాత్రికేయ మిత్రులు చాలా చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళు. ఇంకా కొందరు పేర్లు నాకు గుర్తు.

రావడం లేదు, ఎందుకంటే 35 ఏళ్ల క్రితం విషయం కదా. అలాగే నేను అనంతపురంలో కాలు పెట్టిన తర్వాత మొట్టమొదటి ఇష్యూ చేసిన కాంట్రాక్టు ఏలూరు యంగన్నది. అంటే అది అనంతపురం ఆకాశవాణి ప్రసారం కోసం కాదు, హైదరాబాద్కి అనంతపురం ఆకాశవాణి తరఫున ఏలూరు యంగన్న కవిత చదువుతారు. అయితే ఆయన్ని పంపడానికి కాంట్రాక్టు ఇష్యూ చేయాలి. అంటే కోఆర్డినేషన్ ప్రోగ్రామ్కి నేను కాంట్రాక్ట్ ఇష్యూ చేయడం అనేది అది మొట్టమొదటి జరిగింది. ఇక సంసిద్ధం అవుతున్నప్పుడు ఎఫ్పిసి అంటే ఏ టైంలో ఏ కార్యక్రమం ప్రసారం అవ్వాలా అన్న వివరాలు తెలియజేసే పట్టిక, అంటే ఏ గంటలకి ఏ ప్రసారం అవుతుంది. అప్పట్లో కేవలం 3.5 గంట మాత్రమే ప్రసారాలు ఉండేవి, సాయంకాలం 6 గంటలకు మొదలయ్యి 9:30కి ముగిసేవి. వార్తల బులెటిన్లు కూడా ఎక్కువ ఉండేది కాదు, 6 గంటలకు 5 నిమిషాల వార్తలు, తర్వాత 6:30కి ప్రాంతీయ వార్తలు, 7:10కి వార్తలు, అంటే 10-10 నిమిషాల బులెటిన్స్ ఇంతే. ఇంకా వ్యవసాయదారుల కార్యక్రమం ఉండేది, అలాగే ఒక 1/2 గంట సినిమా పాటలు ఉండేవి, 1/2 గంట హిందీ సినిమా పాటలు ఉండేవి. వెరైటీ ప్రోగ్రామ్స్ అని జానపద సంగీతం, హరికథ, బుర్రకథ ఇలాంటివి 1/2 గంట కార్యక్రమాలు ఉండేవి. అలా కాకుండా 1/2 గంట ప్రోగ్రామ్స్ అవి ప్రతిరోజు ఉండేవి. ఇది స్థూలంగా అప్పుడు పనిచేసిన షెడ్యూల్. రేడియో స్టేషన్ మొదలవుతుంది అని వర్తమానం రాగానే మేము ఇంకొంచెం త్వరపడ్డాము. 2వ వారమో 1వ వారంలోనో పద్మనాభరావు గారు ఒక ముహూర్తం నిర్ణయించి ఆ రోజు నుంచి మనం లాంఛనంగా రికార్డింగ్లు ప్రారంభిద్దాము అని అనుకున్నాము. ఆ రోజు అనంతపురం మున్సిపల్ చైర్మన్ నారాయణ రెడ్డి గారు ప్రారంభకులుగా వచ్చారు. ఆ రోజు నుంచి రికార్డింగ్స్ ప్రారంభించాము. పుష్పరాజు, పోతన్న, అమృత వీళ్ళు ఉన్నారు, గోపి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంతలో ఎం హరి ఆయన ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా బదిలీ మీద వచ్చారు. ఇది అప్పటి వ్యవస్థ. అయితే ఇక్కడ ఏమైందంటే 21 మే రాజీవ్ గాంధీ శ్రీపెరంబూరు దగ్గర ఒక ఎలక్షన్ మీటింగ్ లో మాట్లాడుతుండగా ఆయన హత్యకు గురయ్యారు. దాంతో మార్నింగ్ 7 రోజులు ఉంటుంది కనుక అనంతపురం ఆకాశవాణి ప్రారంభోత్సవం కూడా వాయిదా పడింది, మిగతా 4 గంటలతో పాటు. అంటే 22 జరగలేదు, దాని బదులు 29 మార్చారు. అంటే మార్నింగ్ టైం 7 రోజులు అయిపోతుంది. సో 29 ఆకాశవాణి అనంతపురం మొదలైంది. ఆ రోజు వై కాశీపతి అంటే ప్రముఖ జర్నలిస్టు, అలాగే జానపద కళాకారులు అమలుదిన గోపీనాథ్, లలిత కళా పరిషత్ సెక్రటరీ నరసింహమూర్తి, సాధన పత్రిక సంపాదకులు పప్పూరు రామాచార్యుల కుమారుడు, పప్పూరు శేషాచార్యులు ఇలాంటి పెద్దలంతా వచ్చారు. వీళ్ళంతా కంట్రోల్ రూమ్ లో వాళ్ళు ఉండగా గోపి గారు ప్రారంభం అనౌన్స్మెంట్స్ ఇచ్చారు. ఆ రోజు అలాగా మొదలైంది. అయితే ఆ రోజు ఒక తమాషా జరిగింది. ఏంటంటే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గోపి పరపరగా వచ్చారు స్టూడియో నుంచి నా గదికి. అంటే అప్పటికి నేను ఒక్కడనే పెక్స్ ని పద్మనాభరావు గారు జోక్ చేసేవాళ్ళు. ఏకోపాధ్యాయ పాఠశాల లేక ఏకపెక్స్ స్టేషన్ అనేవారు. ఆయన పరిగెత్తుకుని వచ్చారు, సార్ సిగ్నేచర్ ట్యూన్ లేదు, ఏం చెయ్యాలి అని. నిజానికి ఏంటంటే రేడియో స్టేషన్ మొదలయ్యే ముందు ఒక 2 నిమిషాల పాటు ప్రత్యేకంగా సులువుగా గుర్తుపట్టేట్టు ఒక సంగీతాన్ని మనం ఇస్తాము. అదేంటంటే ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అని గుర్తుపట్టడానికి కార్యక్రమం బిగినింగ్ ఎవరు మిస్ కాకూడదనే ఉద్దేశంతో సిగ్నేచర్ ట్యూన్ ని ప్రసారం చేస్తారు. అయితే అది లేని విషయము అంతవరకు ఎవరు గమనించలేదు. చాలా హడావుడి జరుగుతోంది, కార్యక్రమం రికార్డ్ చేస్తున్నాము కానీ సిగ్నేచర్ ట్యూన్ విషయం ఎవరికి గుర్తు రాలేదు. మనం కడప నుంచి ఆ రికార్డింగ్ తెప్పించే అవకాశం కూడా లేదు, ఎందుకంటే కడప దగ్గరలో లేదు, మనకి టెలిఫోన్ మెసేజ్ కూడా అంత స్లోగా ఇచ్చే పరిస్థితి లేదు. సో దాంతో అప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు వెళ్ళి ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రసారాలు ఏదైనా ఉంటే వెతికితే ఆ ప్రసారాల ముందు సిగ్నేచర్ ట్యూన్ ఉంటుంది అని ఆలోచన వచ్చి అక్కడ స్కాన్ చేశాము. సిగ్నేచర్ దొరికింది, దాన్ని ప్రాపర్ గా ఎడిట్ చేసుకుని వాడుకున్నాం. అప్పట్లో రేడియోని పాపులర్ చేయడం అనేది చాలా పెద్ద విషయంగా ఉండేది. ఎఫ్ఎం రేడియో సెట్లు దొరికేవి కాదు, ఇది ఒక సమస్య. ఎఫ్ఎం సెట్ను అందుబాటులోకి తేవడం అనేది అక్కడ చాలా కీలకమైన విషయంగా ఉండేది. కొన్ని రోజులకి రమణమూర్తి గారు వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. విద్యాలంకర్ కళాకృష్ణ హైదరాబాద్ నుంచి వచ్చారు. అంతలో వై శ్రీనివాసులు, విజయరాఘవ రెడ్డి, డి మురళి ట్రాన్స్ఫర్ ఎగ్జిక్యూటివ్స్ గా వచ్చి చేరారు. యాదిరెడ్డి అని లైబ్రరీ నుంచి చేరారు. పోతన్న, అమృత, పుష్పరాజు వీళ్ళకి ఆర్డర్స్ కూడా వచ్చాయి. సో ఈ పూర్తి సిబ్బందితో ఆకాశవాణి అనంతపురం మొదలైంది. ఇది ఒక ఆస్పెక్టు. రెండవది, రేడియో స్టేషన్ ఉన్న ప్రాంగణంలో గార్డెన్ బాగా ఉండాలి అని పద్మనాభరావు మొదటి నుంచి

చెప్పేవారు. దాంట్లో అందరికీ ఆసక్తి ఉండేది. ఆ డిఎఫ్ఓ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళని సంప్రదించి చాలా రకాల మొక్కల్ని మేము అక్కడ ఏర్పాటు చేశాము. నీళ్లు సమస్య ఉంది, దానికి తగ్గ పరిష్కారాలు కూడా ఏర్పాటు చేశాము. తర్వాత దశలో అక్కడ ఒక నందిని ఏర్పాటు చేయడం, బళ్ళారి రాఘవ రాళ్లపల్లి అనంతకృష్ణ గారు మోక్షసుందర ఎయిర్పోర్ట్ పెట్టడం, జిల్లా మ్యాప్ పెట్టడం అది జరిగింది. అలాగే రోంత ఇనిపొప్ప అనే కార్యక్రమం ఆర్వేటి శ్రీనివాసులు ఉన్నప్పుడు మొదలెట్టాం. అంటే లోకల్ మాండలికంతో కార్యక్రమం చేసేవాళ్ళము. అది

0: కనబడుతుంది ఇక్కడ. ఆ సమయంలో నేను పనిచేసే కాలంలో కీలకమైన సంఘటనలు ఏంటంటే, అనంతపురం ఆర్ట్స్ కళాశాలకు 75 ఏళ్ళు అయిన సందర్భం, ఎస్కే యూనివర్సిటీకి 10 ఏళ్ళు అయిన సందర్భం, ఇప్పుడు యూనివర్సిటీగా ఉన్న జేఎన్టీయు అనంతపూర్గా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలకు 45 ఏళ్ల సందర్భం. ఈ మూడు సందర్భాలను పురస్కరించుకుని మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినట్టు గుర్తు. దీనికి తోడు ప్రతి సంవత్సరం నవంబర్ 22న తత్తాయి యూనివర్సిటీ కాన్వకేషన్ ఉండేది, అది కూడా రెగ్యులర్ గా చేసేవాళ్ళం. సూక్తి సుధ అనే మాటను ఆరువేడి శ్రీవత్సుల కాలంలో వినదగు మాట అనే పేరు మార్చాము. అలాగే సేద్యపు శుద్ధులు అని కూడా పొలం కబుర్లు అప్పుడే మార్చినట్టు గుర్తు. అలాగే ప్రతి వారం ఒక కథానిక 2 కవితలు ఉండేట్టు చూసుకునేవాడిని. ప్రతి వారం సైన్స్ ప్రోగ్రామ్ ఉండేది. ప్రతి వారం సాహితీ వేదిక అని సాహిత్య సంబంధమైన ప్రసంగం ఉండేది. అది కాకుండా ప్రసంగ వేదిక అని చారిత్రక, సాంస్కృతిక, ఇలాంటి విషయాలు, ఆర్థిక ఇలాంటి విషయాలతో ఇంకో ప్రసంగం కానీ ఇంటర్వ్యూ కానీ ఉండేది. తర్వాత 2004 ముందు అంటే 2002-2004 మధ్య ఒక 1.5 సంవత్సరం పాటు నేను పనిచేశాను. అప్పుడు ఎస్ఎస్ సంజనప్ప ఉండేవారు, సుభాను శాస్త్రి అనౌన్సర్లుగా ఉండేవాళ్ళు, అసలుగా రమణమూర్తి హరి ఉండేవాళ్ళు, ప్రెక్సర్ మాత్రం వాళ్లే ఉండేవాళ్ళు, వై శ్రీనివాసులు, మురళి, రాఘవరెడ్డి. ఆ సమయంలో కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేసే అవకాశం కలిగింది. అదేంటంటే స్థానిక చరిత్రను, కళలను ప్రతిబింబించే రీతిలో అనంత కళారూపాలు అనే పేరుతో ఒక 24 కళారూపాలని మళ్ళీ గోపీనాథ్ పరిచయం చేశాడు. ఆయన మళ్ళీ పుస్తకరూపంలో తెచ్చాడు. అది దానికి తొలి ఇనిషియేటివ్ అంటే బీజం మన ఆకాశవాణి ద్వారానే పడింది. అలాగే ఆకాశవాణి ఎదురుగా ఉన్న ఓటీఆర్ చాలా పెద్ద సంస్థ, అది బ్రిటిష్ కాలంలో వచ్చింది, భారతదేశంలో ఏకైక సంస్థ, అది ఆయిల్ సీడ్స్ మీద ఉన్న సంస్థ, అది 1945లో వచ్చింది. దానికి గొప్ప చరిత్ర ఉంది, గొప్ప పరిశోధనలు ఆ సంస్థలో జరిగాయి, మరీ ముఖ్యంగా సద్దేశాయి తిరుమలరావు గారు పనిచేసేటప్పుడు. అందుకని అజీముద్దీన్ గారితో ఒక 6 డజన్ ఇంటర్వ్యూలు మొత్తం ఆ సంస్థ చరిత్రను చెప్పే విధంగా నేను ప్రణాళిక చేసి రికార్డ్ చేశాను. అది గొప్ప విషయం అని చెప్పాలి. అలాగే లేపాక్షి, హేమావతి, రత్నగిరి ఇలాంటి పేర్లు కార్యక్రమాలకి పెట్టాము. అంటే స్థానిక కళా సంపదను, కళా కౌశలాన్ని గుర్తు చేస్తూ వాటికి ప్రాచుర్యం కల్పిస్తూ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఆయన చెప్పారు. అది మనం ప్లాన్ చేశాము. మరీ ముఖ్యంగా లేపాక్షికి అయితే విజయవాడ నుంచి సిగ్నేచర్ ట్యూన్ అంటే అడవి బాపరాజు పాట ఒక పల్లవిని సిగ్నేచర్ ట్యూన్ గా వాడాను. ఇలాగా అనంతపురం ఆకాశవాణి బోరెడు విషయాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు 3.5 దశాబ్దాల క్రితం విషయాలు, నాతో ముడిపడి ఉన్న విషయాలు మీతో పంచుకోవడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఈ రేడియో వ్యవస్థ ఏర్పడి చరిత్ర సృష్టించడం మొదలై 9 దశాబ్దాలైన సందర్భంగా మనం ఈ విషయాలు చెప్పుకోవడం, మీ అందరినీ ఇలా కలవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన ఆకాశవాణి అనంతపురం ప్రస్తుత సిబ్బందికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఉప సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
4: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
3: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
4: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
3: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 10 రాష్ట్రాలలోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ప్రకటించింది. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. భారత్ సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, సాంకేతికత, ఉన్నత విద్యా పరిశోధన, సాంస్కృతిక సహకారంపై ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో సహా పలు రంగాలలో పరస్పర సహకారం కోసం భారత్ సైప్రస్ దేశాలు న్యూఢిల్లీలో ఈరోజు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో సైప్రస్ నుండి భారత్కు వచ్చే పెట్టుబడులు దాదాపు రెట్టింపు అయ్యాయని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలని భారత్ సైప్రస్ లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు. గత ఏడాది కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ అన్నారు.
1: సైప్రస్ భారత్ కి టాప్ 10 ఇన్వెస్టర్స్ మే సే ఏక్ హై. పిచ్లే ఏక్ దశక్ మే సైప్రస్ సే భారత్ మే నివేశ్ లగ్భగ్ డబల్ హువా హై. దోనో దేశో కే బీచ్ ట్రస్ట్ బడా హై. భారత్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ సే తమామ్ నయీ సంభావనాయే బనీ హై. ఇస్కా లాభ్ ఉఠాతే హుయే హమ్ అగ్లే 5 వర్షో మే ఇస్ ఇన్వెస్ట్మెంట్ కో ఫిర్ సే డబల్ కర్నే కా లక్ష్య రఖ రహే హై.
0: 10 రాష్ట్రాలలోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుంచి ఖాళీ అవుతున్న 12 స్థానాలకు, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో 6 స్థానాలకు, జార్ఖండ్లో 2 స్థానాలకు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం జూన్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున చేపడతారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతా వ్యవస్థను అభివృద్ది చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన బీఎస్ఎఫ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, దేశ సరిహద్దును మరింత దుర్భేద్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ప్రారంభించనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులో డ్రోన్లు, రాడార్లు, కెమెరాలు, ఇతర సాంకేతిక వనరులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దేశంలో సమగ్రమైన ఏకీకృత భద్రతా వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్ని హోంమంత్రి స్పష్టం చేశారు. రాష్ట పోలీసులు, కేంద్ర సాయుధ దళాలు, నిఘా సంస్థలు, స్థానిక పరిపాలన మధ్య మరింత సమన్వయం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా 1965లో 25 బెటాలియన్లు, పరిమిత వనరులతో ప్రారంభమైన బీఎస్ఎఫ్ ఈ రోజున దాదాపు 270,000 మంది సిబ్బందితో ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు రక్షణ దళంగా అవతరించిందని హోంమంత్రి తెలిపారు.
1: आने वाले एक साल के अंदर ही स्मार्ट बॉर्डर कंसेप्ट के साथ सीमा सुरक्षा बल की सुरक्षा में सभी प्रकार की तकनीक को लैस कर एक अभेद बॉर्डर की हम सुरक्षा की ग्रिड बनाने का काम आगे बढ़ रहा है और बहुत कम समय में गृह मंत्रालय, ड्रोन, रडार, आधुनिक कैमराज और बाकी सारी तकनीक के साथ एक स्मार्ट बॉर्डर के प्रोजेक्ट को लेकर देश के सामने आएगा.
0: దేశవ్యాప్తంగా వయోవృద్ధుల కోసం సహాయక వ్యవస్థలను బలోపేతం చేయడానికి జీవన్ జాయింట్ ఎల్డర్లీ ఎంపవర్మెంట్ అండ్ వర్చువల్ అసిస్టెన్స్ నెట్వర్క్ అనే మొబైల్ అప్లికేషన్ను కేంద్ర సాంఘిక న్యాయ సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. జీవన్ మొబైల్ అప్లికేషన్ వయోవృద్ధుల అవసరాలు, ఆందోళనలను పరిష్కరించే లక్ష్యంతో అనేక రకాల ఫీచర్లతో అందిస్తుంది. వీటిలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ

0: కార్యక్రమాల సమాచారం, అత్యవసర సహాయం, వృద్ధాశ్రమాల వివరాలు వంటివి ఉన్నాయి. వృద్ధ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాట్ఫామ్ను సరళమైన తీరులో రూపొందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా రేపు జరగనున్న 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న వారిని ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. 19వ రోజ్గార్ మేళాను దేశవ్యాప్తంగా 47 ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల విభాగాలలో చేరనున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో గత 4 రోజులుగా దేశ విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిన్న పగటిపూట గరిష్ట విద్యుత్ డిమాండ్ 270.82 గిగావాట్లుగా నమోదైందని, ఇది గత రికార్డులన్నింటినీ అధిగమించిందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. బుధవారం ఇది 265 గిగావాట్లకు పైగా ఉండగా, సోమవారం, మంగళవారాల్లో డిమాండ్ వరుసగా 257, 260 గిగావాట్లకు పైగా ఉంది. సాధారణంగా పగటిపూట గరిష్ట డిమాండ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య ఏర్పడుతుందని తెలిపింది. తీవ్రమైన వేసవి కారణంగా అవసరమైన మేరకు విద్యుత్ను సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదే సమయంలో దేశ ప్రజలు విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలలో వేడి వాతావరణం కొనసాగుతోంది. రాగల 4-5 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఉత్తరప్రదేశ్లో వరుసగా 5వ రోజు కూడా రాష్ట్రంలోని బందా జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: హీట్ వేవ్ టు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ టు ప్రివేల్ ఓవర్ ప్లేన్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ అండ్ ఈస్ట్ ఇండియా అండ్ పార్ట్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 6 to 7 డేస్. వార్మ్ నైట్ కండిషన్స్ ప్రివేల్ ఇన్ ఐసోలేటెడ్ పాకెట్స్ ఓవర్ పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఈస్ట్ మధ్యప్రదేశ్ అండ్ విదర్భ. నౌ విల్ సీ ద అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ 2026. యాజ్ ఇన్ ద ఫిగర్ నార్థర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ కంటిన్యూస్ టు పాస్ త్రూ ద సేమ్ ప్లేస్ యాజ్ యెస్టర్డే, బట్ కండిషన్స్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ఫర్దర్ అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇన్ టు సమ్ మోర్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అరేబియన్ సీ.
0: ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 231.99 లాభపడి 75,415 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 64.60 పాయింట్లు పెరిగి 23,719 వద్ద ముగిసింది. 9వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని జూలై 1 నుంచి తప్పనిసరి చేస్తూ సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయమాల్యా బాగ్చీ, విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజ్

0: రాంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చంటి చిత్రం నుంచి చిత్ర పాడిన పాట.

0: పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకు ఇష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: ఆకాశవాణి ఫీవర్ నాటిక. రచన శ్రీ కవికుమార్. నిర్వహణ శ్రీ ఎస్బి శ్రీరామ్మూర్తి. ఇందులో శ్రీమతి ఎం రుక్మిణీదేవి, శ్రీ దాసరి వెంకటేశ్వరరావు, శ్రీ దేవబత్తుల జార్జ్, శ్రీ బి విద్యాసాగర్, శ్రీ నల్లూరు వేణుగోపాల్, శ్రీ పిట్టు వెంకటకోటేశ్వరరావు, శ్రీమతి కె కుసుమ పాల్గొన్నారు. ఫీవర్ నాటిక.
3: ఏమండి ఏమండి, కాస్త లేచి ట్యాబ్లెట్ వేసుకుంటే.
4: ఎవరు, ఏమిటిది, ఎందుకు, నేను ఎక్కడున్నాను?
3: వారు నాయనో, వారు దేవుడో, మా ఆయనకి ఏదో అయ్యింది నాయనో.
4: మీ ఆయనక ఏమైంది, ఎక్కడున్నాడు, ఇంతకీ మీరు?

0: ఏమిటి చేష్టలు? నిన్న సాయంత్రం ఆఫీస్ నుంచి ఆటోలో వచ్చారు. అప్పుడే కాస్త అనుమానం వచ్చింది. విజిటింగ్ కార్డు చూపించి మీ అడ్రస్ మీరే అడుగుతూ ఉంటే అనుమానం కాస్త బలపడింది. మీకేదో అయింది. ఏ దిష్టి తీసినా మీలో నిమ్మకాయలో దాటి ఉంటారు. మీకు పిచ్చో దేహివో పట్టింది.
1: నాకెందుకనో ఆ అవకాశం లేదనిపిస్తోంది.
0: అయితే మీకు ఈ వాతావరణం, ఈ నీళ్లు పడక అతిసార వ్యాధి లాంటిది సోకి అది శరీరానికి జ్వరంగాను.
1: ఆగాగు, జ్వరం, ఫీవర్, నాకిప్పుడు అన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. ఎస్, నువ్వు కుతూహలం అనబడే పేరుగల నా భార్యవి, నేను లక్ష్మణరావు అనబడే నీ భర్తను, ఆఫీసులో మేనేజర్ను. ఆఫీసు వామ్మో, అదే అక్కడే జరిగింది. దీనికంతటికీ కారణం అదే. చెప్పేస్తా, అంతా చెప్పేస్తా.
0: కాస్త ఉండండి, నేను మంచినీళ్ళు తెచ్చిస్తాను. చెప్పండి ఇప్పుడు.
1: ఆ రోజు అంటే ముచ్చటగా జాయిన్ అయిన 3వ రోజు ఎవరూ తప్పించలేని ఆ కర్మకు బద్ధుణ్ణై యథాప్రకారం లక్ష్మణరావు అంటే నేను ఆఫీసులో అడుగుపెట్టాడు. టక్ టక్ టక్ బోట్ల శబ్దం నాదే. ఒక్కసారిగా గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. స్టాఫ్ నాకు బాగా గుర్తుంది. నేను నా ఛాంబర్లో నా సీట్లోనే కూర్చున్నాను. క్షణం తర్వాత క్రాక్, దడదడదడదడదడదడదడ, ఛాంబర్ తలుపులు క్రింగ్ క్షణంగా తెరుచుకున్నాయి. సడన్గా సార్ అనే పిలుపు.
2: సార్, సార్, అర్జెంటుగా ఈ పూట సెలవు కావాలి సార్.
1: ఆహా, ఎందుకట రామకృష్ణ?
2: మోషన్స్ సార్, లూజ్ మోషన్స్ అవుతున్నాయి సార్.
1: వెళ్ళి వెళ్ళి వెళ్ళి, త్వరగా వెళ్ళి.
2: ఇదిగోండి సార్, లీవ్ లెటర్.
1: దీనికి తొందరగా ఉందలేవయ్యా. అయినా అక్కడ అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. ప్రశాంతంగా ఇప్పుడే టిఫిన్ తెప్పించుకొని తిని ఏదో కాస్త కునుకు తీస్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టద్దు. వెళ్ళు వెళ్ళు. వెళ్ళిపోయాడా నారాయణ? నారాయణ
3: సార్, పిలిచారా?
1: లేదు, అరిచాను. చూడు, సాయంత్రం ఆఫీస్ అంతా ఫినాయిల్ పోసి నీట్గా కడిగించు. ఓకే?
3: ఓకే ఓకే సార్.
4: సార్ సార్ సార్.
1: ఏమిటి, నీకేమైందయ్యా? ముకుందాం.
4: అర్జెంట్ సార్, అర్జెంట్ సార్.
1: ఏమిటి, నీకు కూడా? ఉత్తరాషాఢ, పూర్వాషాఢ?
4: కాదు సార్, అంతకన్నా అర్జెంట్ సార్. ప్లీజ్ అర్జెంట్ సార్, వెరీ వెరీ అర్జెంట్ సార్.
1: అలాగా, ఏమిటో తొందరగా చెప్పుకో నాయన. అనవసరంగా టెన్షన్ పడద్దు, పెట్టద్దు.
4: అర్జెంట్, అర్జెంట్, అర్జెంటుగా రమ్మని మా ఆవిడ ఫోన్ సార్.
1: ఫోనా?
4: అవును సార్.
1: నా ఫోన్ ఏం మోగలేదే, నీ గాని వినబడిందా?
4: సార్ సార్ సార్, మా ఆవిడ నాకు ఫోన్ చేసింది సార్.
1: అమ్మయ్యా, ఏమిటి, ఇంకా ఇక్కడే ఉన్నావా? పరిగెత్తు.
4: ఎస్ సార్, ఎస్ సార్.
1: ఆగు
4: సార్.
1: ఇది న్యాచురల్ కాలో నేచర్ కాలో కాదు, అంతకన్నా ప్రమాదకరమైన సైక్లోన్ వార్నింగ్ కన్నా ప్రమాదకరమైంది. అది అన్నమాట సంగతి. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఫోన్ కాల్ ఫ్రమ్ హౌస్ వైఫ్. అదన్నమాట అంటే.
4: సార్ సార్ సార్, అర్జెంట్ సార్, వెరీ వెరీ అర్జెంట్ సార్, అర్జెంట్ సార్.
1: ఓ అవును కదా. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. కావాలంటే నా స్కూటర్ తీసుకుని మరీ పరిగెత్తు, నో ప్రాబ్లం.
4: సార్ సార్, మరి సెలవు.
1: పెళ్ళం ఫోన్ చేస్తే సెలవు పెట్టే టైము, లీవ్ లెటర్ అడిగే దమ్ము ఎవరికి ఉంది నాయన? నేను చూసుకుంటాను కదా, వచ్చాక పెడదు. కానీ ఆలస్యం అయితే అసలు ఎవడా బాసు, ఏమిటి నీ వర్క్ అంటూ మీ ఆవిడ ఇక్కడికి వచ్చేయగలరు. వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి.
4: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
5: సార్. హలో సార్.
1: హలో హలో హలో, ఎవరు?
5: నేను, నేను సార్, సుబ్బారావుని.
1: ఓహో, నువ్వా? ఫోన్ అనుకున్నా. ఏమిటి సంగతే?

0: నాటి నుండి జ్వరం సార్.
1: ఆహా, నేను డాక్టర్నే, ఇది హాస్పిటల్లో కాదు కదా. అయినా చూద్దాం, రా కూర్చో. ఏది నాలుగు చాపు? నారాయణ, థర్మామీటర్ తీసుకురా.
0: ఇంతవరకు ఫుడ్ కూడా లేదు సార్.
1: అవును మరి, జ్వరం కదా, అయినా ఏం పర్వాలేదు. నారాయణ, నా క్యారియరు ఈ నీరసేశ్వరరావు. ఓహో సారీ, సుబ్బారావు టేబుల్ మీదకు చేర్చు.
0: ఈ క్షణం వరకు తగ్గలేదు, 104 దాటిందేమోనని అనుమానం సార్.
1: నారాయణ, అర్జెంట్ ఐస్.
0: సెగలు, పొగలు, ఆవిర్లు వస్తున్నాయి సార్.
1: ఏది పెద్దగా కనపడటం లేదే, ఎందుకైనా మంచిది, కాస్త దూరంగా ఉండు, మాడిపోతానేమో. నారాయణ, ఏసీ.
0: అదిగా సార్, సెలవులు లేవు.
1: ఓహో, అదన్నమాట విషయం. అందుకన్నమాట ఇంత బిల్డప్. అంటే అన్ని రకాల సెలవులు అయిపోయాయా?
0: అవును సార్, నిలబడలేకుండా ఉన్నాను సార్.
1: ఏమిటి, ఉద్యోగంలోనా?
0: కాదు సార్, నీరసం.
1: అరే రే రే రే రే, కూర్చో కూర్చోమని చెప్పాను కదా. మీకు ఇప్పుడు కావాలి కాఫీ. నారాయణ, కాఫీ పట్రా.
0: ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి సార్? సంసారం కోసం, పిల్లల కోసం క్షమించాలి, పిల్లల భవిష్యత్తు కోసం మళ్ళీ క్షమించాలి, పిల్లల కాన్వెంట్లు, స్కూళ్ళు, హోంవర్కుల కోసం నా సెలవులన్నీ వాడేశాను. ఇప్పుడు నా కోసం, అంటే సెల్ఫ్. నాకు జ్వరం వస్తే సెలవులు పెట్టాలంటే చాలా బాధగా ఉంది సార్. నా కోసం ఏనాడు సెలవు వాడుకొని నేను, తీరా అవసరమయ్యే చూస్తే బ్యాలెన్స్ నిల్. చూసారా సార్, విధి ఎంత బలీయమో.
1: చూస్తున్నా, ఇంత బిల్డప్ ఏమిటా అని చూస్తున్నా. అసలు విషయం అదన్నమాట, సెలవులు కూడా లోను, అంటే అప్పు ఇచ్చే పద్ధతి మీద ప్రభుత్వం ప్రవేశపెట్టలేదనుకుంటా. అడ్వాన్స్గా సెలవులను కూడా వాడుకునే ఫెసిలిటీస్ని కల్పించవలసిన ఆవశ్యకత.
0: తండ్రి లాంటి వారు
1: ఎవరికి?
0: అనుభవం ఉన్న పెద్దలు.
1: ఛా, నిజంగా రిటైర్ అయిపోవచ్చు అన్నమాట.
0: సార్, మీరే ఏదో విధంగా దయ చూపాలి సార్.
1: ఛా, నిజంగా ఊరికే రిపీట్ చేశానులే.
0: సార్, నా వల్ల కావటం లేదు, అవతల టైం అయిపోతుంది.
1: ఆగు అక్కడ, నా వల్ల కావడం లేదు, దేనికి టైం అయిపోతుంది? నిజమే, ఇప్పటికే చాలా టైం అయిపోయింది
0: సార్. ఇంత బాధలోనూ
1: సెలవు పెట్టాల్సి వస్తున్నందుకు. ఏది స్వంతానికి, అందులోనూ 104 జ్వరం కదా. 3 రోజుల నుండి నో ఫుడ్, నీరసం, నిలబడలేకపోతున్నావు, ఇత్యాది ఎట్సెట్రా ఎట్సెట్రా బాధల్లోనూ
0: సార్.
1: ఇంకేమి చెప్పొద్దు, ఇప్పటిదాకా తిన్నది చాలు. గంట పర్మిషన్ లెటర్ రాసి ఈ టేబుల్పై తగలయి.
0: అలాగే సార్. అవును సార్, గంట వ్రాయాలా ఇంపోజిషన్ టైప్లో?
1: నా బంద, పర్మిషన్ ఫర్ 1 అవర్ అని వ్రాసి తగలయి.
0: అమ్మయ్యా, అలాగే సార్.
1: ఆగు, అంత మాత్రమే వ్రాస్తావేమో, 2 గో-టు హాస్పిటల్ అని కూడా వ్రాయి. మొత్తం టోటల్గా లెటర్ రాయి. ఎవరికి? నాకు. పొరపాటున డాక్టర్ రాస్తావేమో, ఇక వెళ్ళు.
0: సార్, కొత్తగా వచ్చారు కదా, ఎలాంటి వారు అనుకున్నాను. మీరెంత మంచివారు సార్.
1: ఛా, నిజంగా రిపీట్ చేశానులే.
0: మీరెంత వినలాంటి మనసు సార్.
1: పనైందిగా, ఇంకా ఎందుకు కరగబెట్టి మరగబెడతావు. వెళ్ళు వెళ్ళు నాయన, వెళ్ళు. ఇదిగో వెళుతూ పొద్దున్న నువ్వు తెచ్చుకున్నావే 4 గిన్నెల క్యారియర్, దాన్ని కూడా పట్టుకుపో ఆనందంలో మర్చిపోకుండా.
0: సార్, అది మరి.
1: ఇంకేమీ చెప్పొద్దు, వెళ్ళిపో. వ్రాశాక ఇక్కడ దాకా వచ్చే ఓపిక, టైము లేకపోతే నీ టేబుల్ పైన పడాయి, నేను తెచ్చుకుంటా.
0: సార్, నిజంగా మీరు?
1: ఇంకా వెళ్ళవేంటి స్వామి, వెళ్ళు.
2: అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. అసలు ఏంటి ఈవేళ ఆఫీసు వాతావరణం ఎలా తయారైంది? అమ్మా, కాసేపు కళ్ళు మూసుకుంటాను. రిలాక్స్.
3: సార్,
2: ఎక్కడిది ఈ పిలుపు? ఎవరిది ఈ పిలుపు? అమ్మా భారతమాత, పిలిచావా?
3: సార్, ఇటు నేను సార్, భారతిని.
2: నువ్వా? వాట్ ఈస్ ద ప్రాబ్లం?
3: అసలు ఆడదానిగా పుట్టడమే నా మొదటి ప్రాబ్లం సార్.
1: ఆపేసాయి, నో కంటిన్యూషన్ ప్లీజ్. అసలే నా గుండె బలహీన.

0: ఏ క్షణానైనా ఆగిపోగలదు. కొత్తగా వచ్చిన మేనేజరు లక్ష్మణరావు, అంటే నేను. సడన్గా మీకు దూరమైపోవటం బాగుండదు కదా.
1: పర్వాలేదు సార్.
0: ఏమిటి, నా గుండె ఆగిపోయినా పర్వాలేదా? అవునులే, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, బట్ ది ప్రాబ్లం కెనాట్ గో కదా.
1: కాదు సార్, ఆడదానిగా పుట్టినా పర్వాలేదు సార్, కానీ ప్రాబ్లం.
0: వద్దమ్మా, సౌండ్ పెంచదు తల్లి, గోడలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. వెళ్ళిరా తల్లి, వెళ్ళిరా.
1: అసలు ప్రాబ్లం ఏమిటంటే?
0: నో ప్రాబ్లం ప్లీజ్, డోంట్ ప్రాబ్లం ద ప్రాబ్లం అంటిల్ ద ప్రాబ్లం ప్రాబ్లమ్స్ యూ. హెన్స్ ఐ ఆమ్ నాట్ ఏ ప్రాబ్లం టు యూ, అండ్ యూ డోంట్ యాక్ట్ ఏజ్ ఏ ప్రాబ్లం టు మీ. ఓకే అమ్మయ్యా, ఆ మంచినీళ్ళ గ్లాస్ ఇటు పెట్టమ్మా.
1: సార్ నిజంగా మీరు
0: పెద్ద ప్రాబ్లమ్నే కదూ, ఏం చేస్తాం. మేనేజర్గా ఈ రివాల్వింగ్ చైర్లో కూర్చున్నప్పుడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ రివాల్వింగ్ మీ.
1: నా ఉద్దేశం అది కాదు సార్, నిజంగా మీరు
0: తండ్రి లాంటి వాడిని, బాబాయ్ లాంటి వాడిని, మీ తాతగారి చిన్న తమ్ముడు పోలికలు ఉన్నవాడిని, మంచివాడిని, వెన్నలాంటి మనసున్నవాడిని. చూడు, ఇలా పోలికల ఉపమానాలు వద్దమ్మా. చిన్నప్పటి నుండి తెలుగే చదివాను, ఎంఏ కూడా తెలుగు స్పెషలే తల్లి.
1: సార్
0: వద్దమ్మా, ఉపమానాలతో నా జీవితం ఉప్మాలో జీడిపప్పులా తయారైందమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు వ్రాసుకో, సెలవు పెట్టుకో, అక్కడ పారే, నేను కలెక్ట్ చేసుకుంటానమ్మా. ఇంకా ఇక్కడే ఉన్నావా, పోయిరావమ్మా. ప్రాబ్లమ్స్ లేక ఇంటికి పోయిరాపో.
1: చాలా థ్యాంక్స్ సార్, ఉంటాను.
0: వద్దమ్మా, వెళ్ళు వెళ్ళు. అబ్బా వామ్మో, ఊళ్ళో ఏదైనా అంటువ్యాధి వ్యాపించిందా? అంటే సెలవు అనబడే అంటువ్యాధి కాక కలరా, మలేరియా, మసూచి, అతిసార వ్యాధి, ఎట్సెట్రా ఎట్సెట్రా వగైరాలు ఏమైనా వచ్చాయా ఏంటి? అందరూ ముఖమ్ముడిగా సెలవు పెట్టేస్తున్నారు నన్ను ఒంటరివాణి చేసి. విషయం తెలిస్తే హెడ్ ఆఫీసుకు ఫోన్ చేసి, ఆఫీసుకు సెలవు ప్రకటించేసి హాయిగా ఇంటికి వెళ్ళి. వామ్మో, ఇంటికి వెళ్ళాక హాయ్ లేదోయి, లేదోయి హాయ్.
2: సార్, సార్,
0: వీడెవడు బాబోయ్? నా వల్ల కాదు, నేను ఆ కుర్చీ కింద దాక్కుంటా. నారాయణ, నారాయణ.
2: సార్ ఇక్కడ ఎవరు లేరు సార్, నేనే నారాయణ్ని.
0: నేను నమ్మనగాక నమ్మను.
2: అత్యవసర పరిస్థితుల్లో వచ్చింది నేనే సార్.
0: ఏమిటి?
2: ఎస్ సార్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సార్, ఇండియా పిచ్చ కొట్టుడు కొడుతుందంట సార్. కళ్ళారా తనివి తీర చూసి ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించండి సార్. ఇండియా బ్యాటింగ్ వరకే చూసిచ్చేస్తాను సార్. ఉంటాను సార్, గుడ్ నైట్ సార్.
0: క్రికెట్ ఫీవరా? ఎస్, ఇట్ ఈస్ క్రికెట్ ఫీవర్.
3: మలేరియా జ్వరం, టైఫాయిడ్ జ్వరంలా ఈ క్రికెట్ జ్వరం ఏమిటండి?
0: అదంతే, ఈ జ్వరం వచ్చిందా ఎవరు ఆపలేరు. భారతదేశం క్రికెట్లో ఓడినా పొరపాటున గెలిచినా టీవీలు పగులుతాయి, అప్పుడు ఈ జ్వరం ఆగిపోతుంది. అంతే, కొన్ని ఆఫీసుల్లో ఈ జ్వరం నుండి బయటపడటానికి, పని జరగటానికి టీవీలు అమర్చారట. కొన్ని ఆఫీసుల్లో అందరికీ పాకెట్ రేడియోలు ఇచ్చారట.
3: రేడియోలు ఇచ్చే ఆఫీసు వాళ్ళని మెచ్చుకోవాలండి.
0: బాగా చెప్పావు. ఏది, ఆ ట్యాబ్లెట్ ఇవ్వు, మింగుతాను.
3: అయ్యో రామా, ఇందాక మింగారు కదండి, ఇదిగో ఖాళీ గ్లాసు సాక్ష్యం.
0: నిజమే, బోల్డ్ రిలీఫ్ వచ్చినట్టుంది. ఏది, నీ చేత్తో ఓ మంచి కాఫీ ఇచ్చావనుకో, మరలా ఓ చిన్న కునుకు తీస్తా, రేపు ఆఫీసులో పులైపోతా.
3: అలాగే చూడండి, వెళ్తూ వెళ్తూ పాకెట్ రేడియో తీసుకువెళ్ళండి, మర్చిపోకండి.
0: అలాగే, కొత్త సెల్స్ వేస్తా, స్టాఫ్ సంగతి తేలుస్తా.
4: మీరింతవరకు ఫీవర్ నాటిక విన్నారు. రచన శ్రీ కవికుమార్. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి ఎం రుక్మిణీదేవి, శ్రీ దాసరి వెంకటేశ్వరరావు, శ్రీ దేవబత్తుల జార్జ్, శ్రీ బి విద్యాసాగర్, శ్రీ నల్లూరి వేణుగోపాల్, శ్రీ పిట్టు వెంకటకోటేశ్వరరావు, శ్రీమతి కె కుసుమ. నిర్వహణ శ్రీ ఎస్బి శ్రీరామ్మూర్తి.
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలకు అవస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

చివరిగా గాయతీ వనమాలి హంసధ్వని రాగం ఆదితాళం సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు మొదలి మురళీకృష్ణ గారి గానం విన్నారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు కార్యక్రమంలో ఇప్పుడు వినండి తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి కలేజా చిత్రం కోసం రమేష్ వినాయకం కారుణ్య పాడిన పాట వినండి. రామజోగయ్య శాస్త్రీయ సాహిత్యం, సంగీతం మణి శర్మ.

ఇంద్రధనస్సు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఎగిరే పావర్ మా చిత్రం కోసం సునీత ఉపదశ పాడిన పాట అది. కార్యక్రమంలో తర్వాత వినండి. హిట్లర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర అనుపమ రేణుకా బృందం పాడిన పాట.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

మీరు వింటున్న పాట జాజిమల్లి చిత్రం కోసం మల్లికార్జున బృందం పాడిన పాట. అది సాహిత్యం పైడిశెట్టి రామ్, సంగీతం ఉమామహేష్.

మీరు విన్న పాట కొంగుచాటు ప్రియుడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. అది కార్యక్రమంలో తర్వాత వినండి. స్వామి అయ్యప్ప చిత్రం కోసం మాధురి పాడిన పాట, అనిశెట్టి గీతం, సంగీతం దేవరాజన్.

వింటున్న పాట మగధి రచితం కోసం రీతా అనుద్ గురువారా పాడిన పాట చంద్రబోస్ సాహిత్యం సంగీతం ఎంఎం కీరవాణి

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: శ్రోతలు, సినిమా పాటలు వింటున్నారు ఇంద్రధనస్సు కార్యక్రమంలో. తర్వాత వినండి పవిత్ర బంధం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, ఆర్ద్ర సాహిత్యం సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాత వినండి రైడ్ చిత్రం కోసం సాయిశివాని వేణు పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం హేమచంద్ర.

సంప్రభవ జ్వాలలు ప్రసవ శరుని దహించగా పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతి రోదించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా ప్రమదనాథకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా

చివరిగా మీరు విన్న పాట చెల్లెళ్ళ కవరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. అది డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి సాహిత్యం, సంగీతం కేవి మహాదేవన్. ఇంద్రధనస్సు కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు: రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసిన వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటారు. 6:30 వినతగ మాట వినిపిస్తున్నవారు శ్రీ కె సురేష్ శర్మ గారు. 6:35 సేద్యపు సిద్ధులు కార్యక్రమంలో చేపల పెంపకంలో మెలకువల గురించి తెలుసుకుంటారు. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం ఆలోచన లోచనం, రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు. ఆ తర్వాత మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం, నిర్వహణ డాక్టర్ చగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎన్ సుదర్శన రెడ్డి. 8:35 అభిలాష, హలో అభిలాష కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 ఏకచిత్ర గానం శీర్షికన వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అదుర్స్ చిత్రం నుంచి పాటలు వింటారు. 10:00 వసుదేక కుటుంబం ప్రసారమవుతుంది. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:10 విజయవాడ ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వింటారు. 1:30 ప్రాంతీయ వార్తలు. ఇక సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు, 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. 3వ సంచిక పద్మశ్రీ దీపికారెడ్డి గురించిన వివరాలు వింటారు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ వి హారిక. ఆ తర్వాత 1:00 శీర్షికన బీరకాయ పొట్టు పచ్చడి తయారీ విధానం గురించి తెలుసుకుంటారు. అందిస్తున్నవారు టి స్వర్ణలత. చివరిగా కుటుంబ కలహాలు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కార మార్గాలు 2వ భాగం ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి కె అశ్విని గారితో పరిచయం వింటారు. పరిచయకర్త వి హారిక. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో సమగ్ర శస్య పోషణ భూసార పరీక్షల ఆవశ్యకత, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వ్యవసాయ పరిశ్రమ